0: Vidyarthi, Vidyarthi, Lala.
1: Students, boys and girls.
0: ఈ విశాలమైన ప్రపంచమునందు అనంత జీవరాశులతో మిలమిలలాడుతున్నటువంటి ఈ యొక్క జగత్తునందు మానవులకు వెలుగు అత్యవసరం.
1: In this vast world with infinite beings, man needs light.
0: వెలుగే లేకుండా జీవితానికి విలువే లేదు.
1: Without light, life has no value.
0: ఈ వెలుగే జ్ఞాన వెలుగు.
1: This is the light of wisdom.
0: లావు కలవాని కంటెను భావింపగా నీతి

0: బలవంతుడు. గ్రావం బంత గజంబును మావటి వాడెక్కినట్టు మహిళ కననే.
1: More than the one with the physical strength is the one that with character and morality is more strong, like Mao controls the mighty elephant.
0: Manavattamu dehamunu poshinchukoni dehamunu vyapinchapa chesukoni tana bhujabalamunu buddhibalamunu upayoginchina samatmanam chalu.
1: Human life is not to be limited to grow in the physical strength and to improve upon one's own intelligence.
0: Aithe ee manavunaku satasiddhamainatundi velugulu naalu unnavi.
1: However, mankind has four natural forms of light.
0: Okati ratri velali endu velugunu andinchi manavunaku aadarshavantamainatundi margaanni bodhinchinatundi chandru.
1: The one that sheds light during the night time and shows us the way is moon.
0: ఈ పూర్ణ రాత్రికిని పూర్ణ చంద్రునకును ఉండినటువంటి సన్నిధి సంబంధ బాంధవ్యాన్ని.
1: We have to know the intimate relationship between the night and the moon.
0: పూర్ణ చంద్రుడేగా ఉండినప్పుడే మానవునికి పూర్ణ ఆనందాన్ని.
1: It's only when we find full moon will be fully blissful.
0: సుహదేవుడు చీకటిని ఆశించాడు.
1: నో వన్ వాంట్స్ డార్క్నెస్.
0: ఈ చీకటిని కేవలం మానవుడు సహజంగా ఆశించడు, కోరడు.
1: నో వన్ డిజైర్స్ టు బి ఇన్ ద డార్క్.
0: ఈ చీకటిని చూచిన తక్షణమే మానవులకు భయభ్రాంతులు ఏర్పడతాయి.
1: Man is fear stricken in darkness.
0: చీకటిని కేవలము దొంగలు, దుర్గుణవంతులు, దురాచార సంపన్నులు మాత్రమే దానిని ఆశిస్తారు.
1: Only thieves, the robbers and the wicked people want to move about in darkness.
0: సద్హృదయులు, సదాచార సంపన్నులు ఇలాంటి ఒక చీకటిని ఏమాత్రం కూడా ఆశించరు.
1: The good and noble people will never want darkness.
0: కనుక చీకటిని మనము చీకటినిగా అజ్ఞానమే దీనికి మూల కారణం.
1: It is the darkness of ignorance.
0: రాత్రి చీకటిని మనము దూరం గావించుకుంటూ ప్రయత్నిస్తున్నాము.
1: We make every attempt to dispel darkness.
0: పగటి వేళయందు సూర్యుని యొక్క కాంతియే సర్వ జీవులకు కూడాను తాజానందాన్ని అందిస్తుంది.
1: It's only the broad daylight is the sun that sheds light.
0: సూర్యుని యొక్క వెలుగే లేకపోతే మానవ జీవితమే లేదు.
1: Without sunlight, there is no human life.
0: మానవ జీవితమే లేకుండినా సస్యశ్యామలమేగా ఈ జగత్తు నిలవలేదు.
1: When there is no human life on earth, the whole world loses its value.
0: వర్షమును కులిపించినది, వెలుగును అందించినది, జీవితాన్ని పోషించినది, తిండి తీర్థాలను చేకూర్చినది ఈ సూర్యుడే.
1: For the rainfall, for the light and the food and drink, the sun is responsible.
0: సూర్యుడే లేకుండినా మనకు తిండి తీస్తాదు లేవలకు శూన్యం.
1: Without sun, we will not have any water and food.
0: కనుక సూర్యుడు మానవ జీవితములకు ప్రత్యక్ష దైవం.
1: Therefore, for the human life, sun is verily God himself.
0: కనుక సూర్యుడి వల్లనే అనేక విధములైనటువంటి యొక్క పంటలను పండించి జగత్తులకు తిండి తీస్తాదులను అందించి మానవత్వాన్ని అభివృద్ధి పరుస్తున్నది.
1: It's only because of sun light we grow the field and the crop and the harvest and sustain our life on earth.
0: సూర్యుని వల్లనే మానవుడు ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతాడు.
1: It's only because of sun man is physically strong.
0: సూర్యుని వల్లనే ఆనందాన్ని కూడా అందుకోగలుగుతాడు.
1: Man is happy and blissful because of sun.
0: కనుక పగటి వేళ సూర్యుని యొక్క వెలుగు మానవునికి మూడవ నేత్రం.
1: Therefore, it is the sunlight which is the third eye during the daytime.
0: రాత్రి వేళయందు పూర్ణిమ దినము మానవునికి కూడాను ఒక తెల్లని ఆనందాన్ని అందించేటువంటి వెలుగు.
1: ఇట్స్ ఓన్లీ ఫుల్ మూన్ మూన్ లైట్ దట్ గివ్స్ హ్యాపీనెస్ టు మ్యాన్ ఇన్ ద నైట్ టైమ్.
0: ఇక మూడవది, యావత్ ప్రపంచమునకి వెలుగును అందించినది ధర్మము.
1: ద థర్డ్ వన్ దట్ షెడ్స్ లైట్ టు ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ధర్మ ఆర్ రైచియస్నెస్.
0: ద్రేత ఇత్ ధర్మ అన్నారు, అనగా అప్హోల్డ్ నిలబెట్టేటువంటిది ఈ ధర్మం.
1: Dharma is the one that which upholds.
0: Intiye kaadu dharma managa tana astitvanni paripurnanga prapanchamunaku prakatinchetundidi dharma.
1: Dharma is the one which expresses one's existence.
0: Vyaktiki vyaktiki madhya,
1: between individual to individual,
0: vyaktiki sanghamunaku madhya,
1: between the person and the society,
0: samajamunaku samajamunaku madhya,
1: between two societies
0: ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని పరిపూర్ణంగా బోధించేటువంటిది ధర్మం.
1: ద రిలేషన్షిప్ ఇస్ ఎక్స్ప్లెయిన్ టోటల్లీ బై ధర్మ.
0: మానవులకు ఏది సత్యము ఏది అసత్యము అని హృదయం ద్వారా పలికింపజేసేటువంటిది ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ విల్ మేక్ ఎవ్రీ మ్యాన్ టు బ్రింగ్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: సమాజమునకు క్షేమాన్ని ఒక విధమైనటువంటి ఉత్సాహాన్ని మానవ జీవితం యొక్క ప్రకాశాన్ని అందించేటువంటి ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ కన్ఫర్స్ లైట్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ జాయ్.
0: ధర్మో రక్షతే రక్షితః, ఈ ధర్మమే సర్వమును రక్షిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ దిస్ ధర్మ దట్ ప్రొటెక్ట్స్ ఎవ్రీథింగ్ ఎల్.
0: ఈ ధర్మమే లేకుండా ధరణియే లేదు.
1: విదౌట్ దిస్ ధర్మ దేర్ ఇస్ నో ధరణి ఆర్ ఎర్త్.
0: కనుక ధర్మము మూడవ జ్యోతి మానవులు.
1: దేర్ఫోర్ Dharma is the third light for mankind.
0: Inka nalugavadi suputrudu.
1: The fourth one, good son.
0: Ee manchi putrudu anaga emi?
1: What do you mean by good son?
0: Anaga rujutvanni prakatinchevadu.
1: The one who is tender hearted.
0: Pavitramaina nadatala cheta adarshanni nirupinchetundivadu.
1: The one who sets an ideal by his sacred behavior.
0: రుజు నడతలతో జగత్తును పాలించేటువంటి వాడు.
1: ద వన్ హూ రూల్స్ బికాస్ ఆఫ్ హిస్ గుడ్ కాండక్ట్.
0: అట్టి సుపుత్రుడే నిజమైనటువంటి పుత్రుడు.
1: సచ్ ఎ సన్ ఇస్ ట్రూలీ ఎ గుడ్ సన్.
0: కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై జీవించేటువంటి వాడు సుపుత్రుడు కాదు.
1: హీ కెనాట్ బి గుడ్ సన్ ఇఫ్ హీ లివ్స్ ప్యూర్లీ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్
0: సెల్ఫ్ తల్లిదండ్రులకు సంతోషపెట్టి.
1: ద వన్ హూ మేక్స్ హిస్ పేరెంట్స్
0: సమాజమునకు భేష అనిపించుకుని.
1: The one who gets a good name in society.
0: పెద్దలు ఎందు వినయ విధేయులను ప్రకటించి.
1: Who is very humble before elders.
0: గురువుల ఎందు కూడాను తగినటువంటి వినయాన్ని పెంచి.
1: Who is so humble in front of teachers.
0: ఇట్టి పవిత్రమైన నడతల చేత జీవించేటువంటి వాడే సుపుత్రుడు.
1: Is the only good son who conducts himself in such a sacred way.
0: ఇలాంటి సుపుత్రుడు ఈనాడు కరవైపోవటం చేతనే దేశమునందు కూడాను అశాంతి అక్రమము అనాచారము అసత్యములు ప్రజ్వలిల్లుతూ ఉన్నాయి.
1: బికాస్ సచ్ ఎ గుడ్ సన్ ఇస్ లాకింగ్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ అండ్ దేర్ ఇస్ నో పీస్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అట్ ఆల్.
0: విద్యార్థి విద్యార్థినిలారా,
1: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ముఖ్యముగా మీరు నేర్చుకోవాల్సినది తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని అందించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ నో ఇస్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: కేవలం తల్లి నీ దేహాన్ని అందించింది.
1: It's only mother who gave you this body.
0: Tandri dehanni poshinchadu.
1: Father has sustained you, helped you to grow.
0: Kaani deham undinanta maatramana chaladu.
1: It's not enough if you have the body.
0: Tandri vikasimpajesinatundi vaadu guru.
1: It's only the teacher preceptor who will help the intellect to blossom.
0: Karukane maatru devo bhava, pitru devo bhava, aacharya devo bhava.
1: So it is said, mother is God, father is God, teacher is God.
0: Karukane ee moori endukudaru పరిపూర్ణ విశ్వాసం అభివృద్ధి పరచుకుని.
1: వీ హావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దీస్ త్రీ.
0: సమాజంలో ఇట్టి ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని మనము అనుభవించేయాలి.
1: అండ్ వీ షుడ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్ ఇన్ సొసైటీ.
0: నీవు ఎంతటి పెద్దవాడైనప్పటికీ,
1: యూ మే బి ఎ బిగ్ మ్యాన్,
0: ఎంతటి ఉన్నత ఉద్యోగములు చేసినప్పటికీ,
1: యూ మే బి ఇన్ వెరీ హై పొజిషన్,
0: గొప్ప కీర్తిని సంపాదించినప్పటికీ,
1: యూ మే బి రెప్యూటెడ్,
0: తల్లి తండ్రి గురువుకు సంతృప్తి చేయనటువంటి యొక్క మానవత్వము సరి అయినట్టు కానీ,
1: If your mother, father and teacher are not pleased, you are no human
0: being at all.
1: The very same God is present among these three.
0: కనుకనే భగవంతుని త్రిమూర్తి స్వరూపుడు అన్నాడు.
1: సో గాడ్ స్పీక్స్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: త్రిమూర్తి అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కాదు.
1: ట్రినిటీ డస్ నాట్ మీన్ బ్రహ్మ విష్ణు.
0: బ్రహ్మ పుట్టుకు చేసేటువంటి వాడు.
1: బ్రహ్మ ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఫర్ బర్త్.
0: పుట్టించినటువంటిది తల్లి.
1: సో మదర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్.
0: తల్లి బ్రహ్మతో సమానము.
1: మదర్ సింబలైజెస్ బ్రహ్మ.
0: పోషించినటువంటి వాడు తండ్రి.
1: సస్టైనర్ ఇస్ ఫాదర్.
0: కనుకనే జగత్తును ఉద్ధారం చేసేటువంటి వాడు విష్ణువు.
1: ద వన్ హూ ఎమాన్సిపేట్స్ వరల్డ్ ఇస్ విష్ణు.
0: అజ్ఞానము దూరము గావించి,
1: డిస్పెల్లింగ్ ఇగ్నోరెన్స్,
0: ప్రజ్ఞానమును వికసింపజేసి,
1: ది స్పిరిచువల్ నాలెడ్జ్
0: బ్లాక్, జ్ఞానంతో జీవింపజేసి వాడు గురువు.
1: ఇస్ ఓన్లీ ది ప్రిసెప్టర్ హూ హెల్ప్స్ అస్ టు లీడ్ లైఫ్ ఎర్నింగ్ గుడ్ నాలెడ్జ్.
0: అందువల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: సో ఇట్ ఈస్ సెడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: కనుక మూడు కుడులు భగవంతుని యొక్క స్వరూపములే.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: ఒక్క భగవంతుని మీరు స్మరించినద తప్పక తల్లి తండ్రి గురువుని కూడాను భజించిన వారు అవుతారు.
1: వెన్ వన్స్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ యు నేచురలీ బి
0: తల్లి తండ్రి గురువులు అస్థిర స్వరూపులు.
1: ఫాదర్ టీచర్ అండ్ మదర్ దే ఆర్ టెంపరరీ.
0: కానీ భగవంతుడు శాశ్వతమైన.
1: బట్ గాడ్ ఇస్ పర్మనెంట్.
0: భగవంతుడు నిత్యమైనటువంటి వాడు.
1: గాడ్ ఇస్ ఎటర్నల్.
0: సర్వత్రా ఉండినటువంటి వాడు.
1: ఈజ్ ఆల్ ప్రవేస్.
0: తల్లి గృహమునందే మనకు లభ్యమవుతుంది.
1: యు కెన్ సీ యువర్ మదర్ అట్ హోమ్.
0: తండ్రి మనకు కొన్ని కష్టం సమయంలో మాత్రమే మనకు ఆదుకుంటాడు.
1: ఫాదర్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: గురువు విద్యా సంస్థ ఎందు మాత్రమే తను విభజింపజేస్తాడు.
1: యు ఫైండ్ ద టీచర్ ఇన్ అన్ ఇన్స్టిట్యూషన్.
0: కానీ భగవంతుడు సర్వత్రా సర్వకాలేషు సర్వత్రా కూడా నీకు సహాయం చేసుకుంటాడు.
1: But God will help you everywhere at any point of time.
0: కరుకనే భగవత్ యొక్క విశ్వాసం,
1: faith in God,
0: భగవత్ యొక్క ప్రేమ,
1: love of God,
0: హృదయములకు అభివృద్ధి గావించుకున్నప్పుడు,
1: when you develop every
0: day, తల్లి తండ్రి గురువును కూడాను గౌరవించినటువంటి వారు అవుతారు.
1: It amounts to respecting your parents and teacher.
0: కరుక నీకు దేహాత్మ భావం ఉండినంత వరకు తల్లి తండ్రి గురువును నీవు గౌరవించాలి, ప్రేమించాలి, వారికి వినయ విధేయతను అందించాలి.
1: So long we are in the body, we must respect our mother, father and the teacher.
0: Nee adrushtavashattu nee manassu bhagavantuni paina maranchinappudu andulone talli tandri guru kudanu heenamavutaru.
1: If you are lucky enough, if you direct your mind towards God, you'll be pleasing your
0: talli
1: parents.
0: Talli tandri guruvulu kevalam bhautikamainatundi yokka jeevithaniki maatrame todpadagalaru.
1: The parents and teacher will help you to carry on your life on earth.
0: Bhagavantuni markandeyunaku 16 సత్పుత్రుడిగా జీవించమని వరమిచ్చాడు.
1: గాడ్ గ్రాంటెడ్ 16 ఇయర్స్ టు మార్కండేయ టు లివ్.
0: కానీ తల్లి ఈ 16 కంటిరెప్పవలే కాపాడుతుంది.
1: మదర్ హ్యాస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సన్ ఆల్ ది 16 ఇయర్స్.
0: బయట ప్రపంచంలో ఎట్టి హానులకును ఎట్టి ప్రమాదములకును గురి కాకుండా తండ్రి చూసుకున్నాడు.
1: ఫాదర్ హ్యాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ సచ్ దట్ ద సన్ వుడ్ నెవర్ బి పుట్ టు ఎనీ
0: డేంజర్. ఏ లోటుపాటు లేకుండా గురువు చూసుకున్నాడు.
1: అండ్ ద టీచర్ సా టు ఇట్ దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ డర్ట్ ఇన్ లెర్నింగ్.
0: జీవితాన్ని చూసుకునేటువంటి అధికారం వారికి లేదు.
1: దే హావ్ నో అథారిటీ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ జనరల్.
0: ఈ పిల్లవాడు సత్యాన్ని గుర్తించాడు.
1: ద బాయ్ హాస్ నోన్ ద ట్రూత్.
0: ఇది సత్యమైనటువంటి మార్గంలో దీనిని ప్రవేశపెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఒక భగవంతుడే దీనికి ప్రేక్షకుడు.
1: ఇన్ ఆర్డర్ టు నో ద పాత్ ఆఫ్ ట్రూత్ ఇస్ ఓన్లీ ద గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ ఇన్ మై లైఫ్
0: అని. ఇంకా కొన్ని దినములకు 16 నిండిపోతుండగా శివదేవాలయంలో వెళ్లి, ఈశ్వర సర్వరక్షక నీవే నాకు సర్వస్వం.
1: బిఫోర్ ఫ్యూ డేస్ లెఫ్ట్ టు కంప్లీట్ 16 ఇయర్స్ హీ వెంట్ టు శివాస్ టెంపుల్. ఓ గాడ్ యూ షుడ్ ఓన్లీ ప్రొటెక్ట్.
0: ఈ దేహాన్ని తల్లి తండ్రులు పోషించారు.
1: దిస్ బాడీ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్.
0: ఈ బుద్ధిని గురువు రక్షించాడు.
1: హీ ఇస్ ఓన్లీ టీచర్ హూ హస్ డెవలప్డ్ మై ఇంటెలిజెన్స్.
0: ప్రాణాన్ని రక్షించేటువంటి వాడు నీ ఒక్కడే.
1: యు ఆర్ ది ఓన్లీ వన్ హూ విల్ ప్రొటెక్ట్ మై లైఫ్.
0: కనుక నీతో నన్ను చేర్చుకోమని చెప్పని ప్రార్థించాడు.
1: ఈ ప్రేయర్, ఓ గాడ్ హెల్ప్ మీ టు మర్జ్ ఇన్ యూ.
0: శివలింగమునకు తన శిరస్సును ఆనించి,
1: ఈ జస్ట్ రెస్టెడ్ హిస్ హెడ్ ఆన్ శివలింగ.
0: శివలింగాన్ని కౌగలించుకుని,
1: ఈ హగ్ ద శివలింగ
0: ఈశ్వర,
1: ఈశ్వర
0: నీ ఒక్కడే నాకు సర్వదిక్కు.
1: యు ఆర్ ది ఓన్లీ వన్, యు ఆర్ ఓన్లీ ది రిఫ్యూజ్.
0: ఆ ప్రార్థనతో కన్ను మూశాడు.
1: అండ్ దెన్ హీ క్లోజ్డ్ హిస్ ఐస్ ప్రేయింగ్ సో.
0: 16 నిండింది.
1: 16 ఇయర్స్ కంప్లీటెడ్.
0: కాలదేవుడు వచ్చాడు.
1: అండ్ ద గాడ్ ఆఫ్ డెత్ కేమ్.
0: పాశం వేశాడు.
1: హస్ థ్రోన్ ద రో.
0: పాశం వేస్తే మార్కండేయుడికి మాత్రమే తగలలేదు.
1: The rope not only went round merely Markandeya.
0: Ah, Shivuni kudunu tagilipoyindi.
1: It has also binded Shiva.
0: Alaga Shivuni kavuginchukunnadu kanukane ee rendu paasam rendu tallu kudunu cheripoyindi paasam.
1: As he has embraced Shivalinga, both of them are tied up by this rope.
0: Lagetappudiki Shivudu kuda pratyakshamayyadu.
1: As the rope was dragged, Shiva manifested there.
0: Natho leenamainatundi vaanni, natho ekamainatundi vaanni kudunu, nannu kudunu neevu hinsinchetundi vaadu aina vaani.
1: And then Ishvara punished the god of death because you have no authority to bind me because the one who has merged in me should be
0: safeguarded.
1: When he is apart from me, you have got every right to hurt
0: him.
1: The one with
0: me.
1: A person is with me, in me, leading his life. You cannot touch him at all. So the god of death, Yama, was punished and Markandeya was protected. And he blessed him with a long life. Then he fulfilled the desire of mother, father and the teacher too. The recipient of God's grace will enjoy the love of everybody.
0: కనుకనే తల్లి తండ్రి గురువుని గౌరవించడమే కాకుండా దైవాన్ని కూడాను ఏకంగా కోటం విద్యార్థి యొక్క ప్రధాన కర్తవ్యం.
1: The main responsibility of every student is not only to respect parents and the teacher, but he should be the recipient of God's grace.
0: ఈ జీవితమందు,
1: in this worldly life,
0: ఈ భౌతిక జీవితమందు,
1: in this physical world,
0: విద్యార్థులు,
1: students,
0: వినయ విధేయులై ఉండాలి.
1: They should be very humble, full of obedience. A boy said,
0: Satyasya Bhushanam. Vak. Vak tu Satyame Bhushanam.
1: Is the word of truth, which is the jewel.
0: Inte kaadu.
1: Not only this.
0: Chetiki Bhushanamu Daname.
1: The jewel of the hand is charity.
0: Chevulaku Bhushanamu Shastrame.
1: The ornament of the ear is a sacred text.
0: Manavulaku Bhushanamu.
1: Is the love which is the precious jewel to man.
0: Kanuka manu satyanike pranipe.
1: So we should speak truth.
0: Satyam notito manam palakali.
1: We should utter truth.
0: Dharmam chetto acharinchali.
1: We should discharge. We should do sacred activity.
0: Satyam hrudayam nunchi avirbhavinchali.
1: Truth should come out of our heart.
0: Kanukane the proper study of mankind is man.
1: So it is a proper study of mankind. Is
0: thoughts,
1: man.
0: Words and action.
1: There should be harmony, the unity of thought, word and deed. That is the true human value. To uphold the truth is the true value. So students, in spite of your knowledge, you may have any number of degrees.
0: హృదయం యొక్క పవిత్రతను దైవానుగ్రహములకు తగినటువంటి యొక్క అర్హతను మనం సాధించడానికి తగినట్టు ఫిక్స్ చేయాలి.
1: The sanctity of the heart should be well safeguarded and you should be the recipient of God's grace.
0: యొక్క సర్వతత్వములను కూడా కూడినప్పుడు సత్యానికి మనం త్యాగం చేసినప్పుడు సర్వము తానే.
1: When once you are prepared to sacrifice for truth, God will take care of you.
0: తాను ఆడిన మాట కాదు, తండ్రిని ఆడిన మాటను రక్షించే నిమిత్తమే రాములు త్యాగం చేసి తండ్రి సత్యాన్ని నిలబెట్టాడు అని పోయాడు.
1: ఇట్స్ నాట్ ద వర్డ్ దట్ హీ హాస్ గివెన్ టు ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ ద ప్రామిస్ మేడ్ బై ద ఫాదర్ రామ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: తండ్రి దశరథుడు, నీ హస్తంతో నాకు కొంచెం నీరైనా నన్ను అంత్యంలో నన్ను నా నోట్లో పోయమని కోరాడు.
1: ఫాదర్ దశరథ డిసైడ్ దట్ సన్ రామ షుడ్ మేక్ హిమ్ డ్రింక్ సిప్ ఆఫ్ వాటర్.
0: కానీ అట్టి ప్రాప్తికి నోచుకోలేదు దశరథుడు.
1: బట్ దశరథ డిడ్ డిజర్వ్ సచ్ ఎ థింగ్.
0: అడవిలో ఉండి
1: there in the forest,
0: Rama, Rama, Rama, Rama ani parthapinchinatundi yokka jatayavunu tana todapaina vesukoni antim lopala dari notlo ramulu neer bosi ani sarthakam gavinchadu.
1: There in the forest, Jatayu bird prayed to Rama, repeating, chanting his name. Why it was made to rest on his lap.
0: Parthapinchinatundi yokka prapti aa jatayavuku labhinchindi.
1: That which was not given to the father was given to the child.
0: Anugrahamunaku pasuvule pachule mrugamule anetundi bhedam ledu.
1: For God's grace, there is no difference as such between birds, beasts.
0: Yekkada bhagavat bhavamu hrudayamto nindi undano akkadantha kuda bhagavantudu sakshatkaristuntadu.
1: When the heart is full of divine thoughts, God appears in front of you.
0: Kanuka meeru ee yokka vidyalayam nandu ఉండినంత మాత్రమే కాకుండా ఇక్కడ నుంచి బయట వెళ్లిన తర్వాత కూడాను తగినటువంటి యొక్క కీర్తివంతమైనటువంటి నడకతో మీరు జీవించాలి.
1: నాట్ ఓన్లీ హియర్, సో లాంగ్ యూఆర్ హియర్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, ఈవెన్ ఆఫ్టర్ యూ గో యూ షుడ్ అఫోర్డ్, యూ షుడ్ గెట్
0: గుడ్ నేమ్. మీ కాక మీ బంధుమిత్రులే కాక బయట ప్రజలు కూడాను ఫలాని కళాశాల ఫలాని విద్యాలయం నుంచి వచ్చేటువంటి విద్యార్థి అనేటువంటి సార్థక నామాన్ని మీరు అందుకోవాలి.
1: Not only your relations and friends, the whole society should praise you as a worthy student of this school.
0: అలాంటి కీర్తిని మీరు సాధించాలి.
1: You should get such a good name.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు కేవలం గ్రంథ పరిచయంతో మాత్రమే తృప్తి ఉండటం మంచిది కాదు.
1: Students should not satisfy themselves with a textual knowledge.
0: దాంతో పాటు నడతలతో కూడా మనము తగినటువంటి సంతృప్తిని
1: You should also have good behavior.
0: కానీ విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ఈ జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ కాలంలో బయట చూస్తే ఎక్కడ చూసినప్పటికీ అశాంతి అంటారు.
1: యు ఫైండ్ రెస్ట్లెస్నెస్ ఆల్ ఓవర్ అవుట్ సైడ్.
0: క్షేమమే లేకుండా పోతుందా?
1: దెర్ నో సెక్యూరిటీ వాట్స్ ఎవర్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీ గుణమే మీకు సరైనటువంటి సెక్యూరిటీ.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ యువర్ క్యారెక్టర్ విల్ గివ్ యూ
0: స్ట్రెంగ్త్. మీ రక్షకుడు ఒక దైవమే.
1: ద ప్రొటెక్టర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: నీ యొక్క ఆనందములకు మూల కారణకుడు దైవమే.
1: ద వన్ హూ మేక్స్ యూ బ్లిస్ఫుల్ ఇస్ గాడ్.
0: నీ అభివృద్ధికి కీర్తి పర్యాదలకు కూడా భగవంతుడే దీనికి మూల కారణం.
1: ఫర్ ద గుడ్ నేమ్, ఫర్ ద ప్రోగ్రెస్ ఇన్ ద వెల్ఫేర్, గాడ్ ఈస్ ద కాజ్.
0: కొన్ని నిమిషముల ముందుగా శంకరాచార్య విషయంలో
1: ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఇన్ శంకరాచార్య
0: పట్టినట్టుగాను
1: యాజ్ ఇఫ్ హి వాస్ కాట్ బై క్రోకడైల్.
0: దీని నుండి తప్పించుకోవాలంటే తల్లి నీవు నాకు సన్యాసం అనేటువంటి దాన్ని ప్రసాదించమని కోరటము.
1: టు ఫైండ్ అన్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ఇట్ హీ ప్రేడ్ టు హిస్ మదర్ టు గ్రాంట్ పర్మిషన్.
0: ఆమె ప్రసాదించిన తర్వాత ఆ క్రోకడైల్ విడిచిపెట్టము.
1: ఆఫ్టర్ హీ వాస్ పర్మిటెడ్ టు అక్సెప్ట్ ది స్టేట్ ఆఫ్ సిలబస్ దెన్ క్రోకడైల్ లెఫ్ట్.
0: ఈ క్రోకడైల్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ క్రోకడైల్?
0: ఈ ప్రాప్తికి సంబంధమైనటువంటి కామ క్రోధ లోప మోహమును వచ్చేదేమో. ఈ దుర్గుణములే క్రోకడైల్.
1: ఆల్ దీస్ వరల్డ్లీ బ్యాడ్ క్వాలిటీస్, లస్ట్, ది గ్రీడ్ అండ్ ది యాంగర్, దాట్స్ ది క్రోకడైల్.
0: అవి నన్ను పట్టి పీడిస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దాట్ ఈస్ డ్రాగింగ్
0: మీ. అవి నన్ను పట్టి బాధిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ హర్టింగ్ మీ.
0: వాటి బాధ నుండి నన్ను విముక్తి కావాలంటే నేను సర్వసంగ పరిత్యాగ కావాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అన్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ దిస్ క్రోకడైల్,
0: సర్వసంగ పరిత్యాగ సంసారాన్ని వదలటము, చదువును వదలటము, బజార్లు ఇది కాదు.
1: రెనన్సియేషన్ డజన్ మీన్ గివింగ్ అప్ స్టడీ, లీవింగ్ ద ఫ్యామిలీ.
0: ఈ దుర్గుణములు నాలో లేకుండా
1: One should see there will be no bad quality.
0: సర్వ కాలముని ఎందుకు భగవత్ చింతని నా యొక్క హృదయంలో స్థిరంగా ఉండేటట్టుగా.
1: ఐ షుడ్ హ్యావ్ ద స్టడీ ఫీలింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ మై హార్ట్.
0: సత్కర్మని ఈ హస్తం చేసేటట్టుగా.
1: విత్ మై హ్యాండ్స్ ఐ షుడ్ డూ గుడ్ యాక్ట్.
0: సత్యవాకులే నా యొక్క నాలుగు నుండి పలికేటట్టుగా.
1: దట్ ఐ షుడ్ స్పీక్ ట్రూత్ విత్ మై టంగ్.
0: నాకు అనుగ్రహించమని కోరాడు.
1: గాడ్ గ్రాంట్ మీ దిస్.
0: సన్యాసిత్వం అంటే సద్గుణముతో వికసించటమే.
1: రినన్సియేషన్ మెంట్ బ్లాసమింగ్ విత్ క్యారెక్టర్.
0: కాషాయ వస్త్రములు వేసుకోవటం సన్యాసం కాదు.
1: నాట్ మియర్లీ వేరింగ్ ఆఖర్ రో.
0: ఏ సత్కర్మలు చేసినా నీవు సన్యాసివే.
1: వాట్ ఎవర్ గుడ్ యాక్ట్ యూ డూ యూఆర్ ఎ సన్యాసి.
0: సన్యాసి అంటే ఈ కలికాలంలో దీన్ని హాస్యాస్పదంగా చూస్తున్నారు.
1: ది స్టేట్ ఆఫ్ ఎ సెలబ్రేట్ ఈస్ మేడ్ ఫర్ నాట్ టుడే.
0: సన్యాసం అనగా మహా గొప్ప స్థానం అది.
1: A renunciant represents the highest stage.
0: Janaka goppa chakravarti.
1: Janaka was an emperor.
0: Dasharatha chakravarti.
1: Dasharatha was an emperor.
0: Chakravarti ainappatikini varu mahaneeyu yokka sanyasulanu aashrayinchu unnaru.
1: Though they were emperors, they were always seeking the advice of the
0: Vishwamitrulu. Aashrayinchu untunnaru.
1: They sought Vishwamitra then
0: said. Kaaranam emanaga?
1: The reason.
0: Variki minchinatundi daivam maraku ledu.
1: There's no god beyond them.
0: Daivame aa roopamlo dharistunnadu.
1: God appears in that form.
0: అని ప్రతి సలహాలకు కూడా వారిని ఆశ్రయించేటువంటి వారు.
1: Therefore they sought advice every time from them.
0: కానీ కలి మార్పు చేత.
1: Because of Kali age.
0: ఈనాడు కాషాయ వస్త్రం మాత్రం వేసుకుంటున్నా కానీ హృదయమంతా కషాయంగా ఉంటుంది.
1: Today they put on kashaya, ఒక రోజు, but it is kashaya, the treacherous.
0: ఆనాటి యొక్క మహనీయ చిత్తము పరిశుద్ధమైనటువంటిగా ఉండేది.
1: In those days, the hearts of the noble souls were pure. That was sacred.
0: జయదేవుడు దాని వలన చెప్పాడు.
1: జయదేవ సెడ్,
0: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం. ఓ నాలుక, ఓ రసమరిగిన నాలుక, ఓ మధుర వాక్యములు ఆడేటువంటి నాలుక,
1: స్పీక్స్ గుడ్ టు వర్డ్
0: సత్యం హితం.
1: ది ట్రూత్ దట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ అక్సెప్టబుల్ వే

0: ಮೇಸ್ತಿ.
1: ಓತನ್ ಸಿಂಗ್ ದಿ ನೇಮ್ ಆಫ್ ದ ಲಾರ್ಡ್ ಗೋವಿಂದ ಮಾಧವ
0: ನಾಲುಕ
1: ಓತನ್
0: ನೀವೆಂತ ಪವಿತ್ರಮೈನಟುವಂಟಿ ನಾಲುಕ
1: ಸೇಕ್ರೆಡ್ ಯು ಆರ್
0: ನೀ ಪವಿತ್ರತೆ మరి ఒక దీనికి ఈ అంగంలో ఏ మాత్రము లేదు
1: నో పార్ట్ ఆఫ్ దిస్ బాడీ ఇస్ యాస్ సేక్రెడ్ యాస్ యు
0: నీవు రుచికరమైనటువంటి పదార్థాలు భుజిస్తున్నావు
1: యు యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ టేస్టింగ్
0: కానీ దీనిని నీవు అనుభవించటం లేదు
1: బట్ యూ డోంట్ కీప్ ఇట్ యువర్ సెల్ఫ్
0: దాని జఠరాగ్నికి పంపుతున్నావు
1: యు సెండ్ ఇట్ టు స్టమక్
0: ఎంత త్యాగం నీలో
1: వాట్ ఎ సాక్రిఫైస్ యు హావ్
0: కానీ ఈ త్యాగం నీ ఎందే కనిపిస్తూ ఉంటుంది
1: యు స్టాండ్ ఫర్ సాక్రిఫైస్
0: చుట్టూ 36 దంతములు ఉంటున్నాయి ఖడ్గములు వరే
1: ఆల్ అరౌండ్ ఆర్ ప్రెజెంట్ షార్ప్ టీత్
0: కానీ ఇలాంటి రాక్షసుల మధ్య నీవు ఎంత జాగ్రత్తగా నిలుస్తున్నావు
1: ద షార్ప్ టీత్ స్టాండ్ దేర్ లైక్ డెమన్స్ బట్ యు ఆర్ కేర్ఫుల్ బీయింగ్ విత్ డ్రాన్
0: కనుక ఇక్కడ నీవు త్యాగమే కాకుండా జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త
1: నాట్ ఓన్లీ సాక్రిఫైస్ యు ఆల్సో టీచ్ ద లెసన్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ కాషస్
0: అంతేకాదు
1: నాట్ ఓన్లీ దే
0: నీవు స్వేచ్ఛగా నాలుకున్నది కదని ఇష్టం వచ్చినట్టుగా నీవు తెలియటం లేదు
1: యు డోంట్ మూవ్ అబౌట్ ఫ్రీలీ బికాస్ యు ఎగ్జిస్ట్
0: నీ కుల గౌరవము
1: ద రెస్పెక్ట్ ఆఫ్
0: నీ గృహ గౌరవము
1: అండ్ ద రెస్పెక్ట్ ఆఫ్
0: నీ తల్లిదండ్రుల గౌరవాన్ని
1: ద రెస్పెక్ట్ ఆఫ్ పేరెంట్స్
0: నీ ఇంట్లో నీవు వెలకుగానే వెలగాలి
1: యు మెయింటైన్ ద రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ బై కండక్టింగ్ యువర్ సెల్ఫ్
0: ఎందు మాత్రమే తిరుగుతుంది నోటి నుంచి బయటకు రావటం లేదు
1: ద టంగ్ మూవ్స్ విత్ ఇన్ ద మౌత్ ఇట్ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ ద మౌత్
0: కనుక ఓ నాలుక
1: అవుతాను
0: లోకస్తవస్థ సుఖినో భవంతు
1: ప్రే సచ్ ఎ వే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ ఆల్ ఓవర్
0: సర్వే లోక సుఖినో భవంతు
1: లెట్ ద హోల్ యూనివర్స్ బి హ్యాపీ
0: ఇది ఏ నీ యొక్క త్యాగం
1: దిస్ ఇస్ యువర్ సాక్రిఫైస్
0: కనుక పవిత్రమైన నాలుక ఒక త్యాగానికి మనము సిద్ధం కావాలి
1: ఓ సీక్రెట్ టంగ్ బీ రెడీ టు సాక్రిఫైస్
0: స్వామి కోరేది రెండే రెండు
1: స్వామి డిజైర్స్ ఓన్లీ
0: ప్రేమ త్యాగం
1: లవ్ అండ్ సాక్రిఫైస్
0: ప్రేమ ఉంటే ఎంతైనా త్యాగం చేస్తారు
1: వెన్ దేర్ ఇస్ లవ్ యుల్ సాక్రిఫైస్ టు ఎనీ
0: తల్లికి బిడ్డపైన ప్రేమ ఉండినప్పుడు
1: దెన్ మదర్ లవ్
0: ఆ బిడ్డకి ఏదైనా ప్రమాదాలు చేస్తే తన ప్రాణమైనా ఇస్తుంది కానీ ఆ బిడ్డకు ఏమాత్రము ప్రమాదం కలిగింపుది
1: వెన్ ది లైఫ్ ఆఫ్ ది చైల్డ్ ఈస్ ఇన్ డేంజర్ మదర్ ఈస్ రెడీ టు సాక్రిఫైస్ హర్ లైఫ్
0: కలుగునే ప్రేమని చోట సహజంగా వస్తుంది
1: సో వెన్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ సాక్రిఫైస్
0: ప్రేమ లేనప్పుడే త్యాగం రాదు
1: వేర్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్
0: కనుక మానవులకు ప్రేమ త్యాగము ఈ రెండు కూడా రెండు రెక్కల వంటివి
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ లవ్ అండ్ సాక్రిఫైస్ ఆర్ లైక్
0: ఈ రెండు రెక్కలు ఉంటే ఎక్కడైనా మనం
1: అటైన్ డివినిటీ ద లవ్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ఎసెన్షియల్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అనుకుంటూ కూర్చుంటే ఇది సోమరత్వంగా తయారవుతుంది
1: రిపీట్ లాస్ట్ నేమ్ ఇట్స్ ఆన్ లేజినెస్
0: రామ కార్యములో మనం ప్రవేశించాలి
1: యూ షుడ్ పార్టిసిపేట్
0: ఈ రామకార్యము
1: వాట్ ఈస్ దట్ యాక్టివిటీ
0: విషయమంతా కూడా రామభయమే
1: హోల్ యూనివర్స్ ఇస్ ఆఫ్
0: అంతా రామమయం ఈ జగమంతా రామమయం
1: ద హోల్ వరల్డ్ యూనివర్స్ ఇస్ ఆఫ్ రామ
0: కనుకనే సమాజ సేవలో మనం పాల్గొనాలి
1: సో రెండర్ సర్వీస్ టు సొసైటీ
0: కనుకనే సమాజ సేవలో మనం పాల్గొని
1: పార్టిసిపేటింగ్ ఇన్
0: తోటి మానవులకు సేవ కల్పి
1: సర్వింగ్ ది పీపుల్
0: దిక్కులేని వారికి దీనులకు మనం సరైన యొక్క అవకాశం అందించి
1: కమింగ్ టు ద రెస్క్యూ ద ఫోర్ లార్న్ అండ్ ద నీడీ
0: ఈ పవిత్రమైనటువంటి కార్యంలో మనం ప్రవేశించినప్పుడే రామానుగ్రహానికి మనం గురి అవుతాం
1: వెన్ వి స్టార్ట్ డూయింగ్ దీస్ సీక్రెట్ యాక్షన్స్ వి డిజర్వ్ గాడ్స్ గ్రేస్
0: హనుమంతుడు గొప్ప తెలివంతుడు కాయినప్పటికీ
1: దో హనుమాన్ ఇస్ ఇంటెలిజెంట్
0: భగవంతుని విషయం లోపల మంచి చెడ్డ అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండేటువంటి కాదు
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ హీ డిడ్ంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ గుడ్
0: రాముడు ఏమి చెప్పినా అది తక్షణమే చేయటం ప్రారంభం
1: హీ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ వాట్ ఎవర్ రామ
0: చేయవచ్చునా చేయకూడదా అనేటువంటి విచారణే చేయడు
1: హీ నెవర్ బాదర్డ్ హీ నెవర్ క్వశ్చన్ టు డూ ఆర్ నాట్
0: కారణం ఏమిటి
1: వాట్స్ ద రీజన్
0: రాముడు ఏది చెప్పినా కూడా ఇది వేదవాక్యమే
1: వాట్ ఎవర్ రామ సేస్ ఇస్ ద
0: భగవత్ వాణి వేదవాక్యము
1: God's voice is Veda.
0: కనుక ఇది మంచి చెడ్డలు విమర్శించేటువంటి శక్తి సామర్థ్యం నాకు లేదు.
1: I don't have capacity to judge of this.
0: నేనంటే అధికారిని కాదు. నేనంటే అధికారిని కాదు.
1: I don't have such authority.
0: అతని ఆజ్ఞను శిరసా వహించటమే నా యొక్క కర్తవ్యం.
1: My duty responsibility lies in obeying the command.
0: కర్తవ్యం యోగముచ్యతే.
1: Therefore, duty is yoga.
0: ఏమిటి ఈ యోగము?
1: What is this
0: yoga? యోగం కర్మ సుఖవశలం.
1: Discharging duty with all excellence.
0: కనుకని ఆజ్ఞను శిరసా వహించి మనము కార్యంలో ప్రవేశించాలి.
1: We should follow the command and start acting on
0: it. అప్పుడే అన్ని విధములైనటువంటి ఒక జ్ఞానము మనలో ఆవిర్భవిస్తుంది.
1: Then only the true knowledge, spiritual knowledge.
0: ప్రతి దాని కూడా ఈనాడు ఏది చేయవచ్చునా చేయకూడదా.
1: In everything we question to do or not.
0: దైవ చింతన చేయడానికి ఎందుకు ఈ సందేహాలు?
1: Why do you doubt in respect of God?
0: ఈ విధమైనటువంటి డౌట్, అనుమానం కాని ఇంకే విధమైనటువంటి యొక్క ఇది ఉండినటువంటి వానికి దైవానుగ్రహములకు ఏమాత్రం కూడా అర్హుడు కాదు.
1: So long there is doubt, you'll never earn God's grace.
0: అవిశ్వాసమనేది ప్రవేశించకూడదు.
1: You should not give any scope for the
0: అన్నిటిని విశ్వసించుతూ పోవాలి.
1: You have belief in
0: ఎదుటి వ్యక్తి మనల్ని దూషించినప్పటికీ అతనిలో ఉండేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసిస్తూ రావాలి.
1: A person in front of you may accuse you, but think of the divinity in him.
0: వ్యక్తి ప్రత్యేకంగా రూపనామం కనిపించవచ్చు.
1: The individual may have a name and form.
0: కానీ రూపనామము లేనిటువంటి నా భగవంతుడు ఆ వ్యక్తి స్వరూపంలో ఉంటున్నాడు.
1: But God without name and form is present in that individual.
0: అని ఈ విశాలమైనటువంటి భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
1: You should develop such broad feeling.
0: దైవము లేనటువంటి వ్యక్తిత్వం జగత్తులో కాలరాదు.
1: There is no individual without God.
0: ప్రతి వ్యక్తి ఎందుకు దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవరీ ఇండివిజువల్.
0: అతి విశ్వాసంతో మనం సేవను సల్పుతూ పోవాలి.
1: వీ షుడ్ హావ్ దట్ ట్రస్ట్ అండ్ స్టార్ట్ సర్వింగ్ సొసైటీ.
0: కనుకనే అతి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే
1: ద మూమెంట్ యూ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తృప్తిగా ఉంటాం మనము.
1: వీ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలిగినప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాం.
1: వెన్ వన్స్ వీ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వీ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఎప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేశామో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్.
1: వెన్ వన్స్ యూ డూ దిస్ సెల్ఫ్ సాక్రిఫైస్ యూ విల్ హ్యావ్ సెల్ఫ్
0: రియలైజేషన్. రియలైజేషన్ నాకు సాక్షాత్కారం కావాలి. సాక్షాత్కారం ఎట్లా అవుతుంది?
1: Everyone wants this realization. How is it possible?
0: Confidence ledu.
1: You have no confidence.
0: You self sakshatkaram etta avutundi.
1: Then how do you expect realization?
0: Self sakshatkaram ante emiti?
1: What do you mean by self?
0: Palani varu kodukunu, palani vyaparini, palani udyamam ustunu, palani kulam vaanni ani cheppukuntadi self sakshatkaram kaane kaadu.
1: Self realization does not mean introducing yourself as the son of so and so and a businessman so and so forth.
0: Idanta satisfaction kaliginappude self sacrifice chestam.
1: When once we have self satisfaction, we are prepared for self sacrifice.
0: Eppudu self sacrifice chesamo appude self realization.

0: citizenship relate to the body.
1: కానీ నీవు ఎవరి వాడవు కాదు.
0: యూ డోంట్ బిలాంగ్ టు ఎనీవన్.
1: నీవు నీవాడవే.
0: యు ఆర్ లెఫ్ట్ టు యువర్సెల్ఫ్.
1: నేను దైవమును అనుకోటము ఇది కేవలము ద్వైతంగా ఉంటాడు.
0: But if you say that I am God, that's something beyond.
1: నేను దైవము అనుకుంటే నేను దైవము రెండు ఉంటున్నాయి కాబట్టి డ్యువల్ మైండ్.
0: If you say I am God, that is dual mind.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: పలాని వారిని అని అనుకోవటము ఇది కేవలం అజ్ఞానమే.
0: సో యూ షుడ్ నాట్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ సో అండ్ సో ఇస్ ఇగ్నోరెన్స్.
1: నేను నేనే.
0: ఐఎమ్ ఐ.
1: అదే నిజమైన ప్రతిజ్ఞానం.
0: దాట్ ఈస్ ట్రూ.
1: అహం అహం.
0: ఐఎమ్ ఐ.
1: అహం బ్రహ్మాస్మి అంతా కూడా ద్వైతమే.
0: టు సే దట్ ఐఎమ్ బ్రహ్మ ఇస్ డ్యూయలిజం.
1: అహం బ్రహ్మ రెండు ఉంటున్నాయి.
0: ఐ అండ్ బ్రహ్మ టు ఎగ్జిస్ట్.
1: కనుకనే దైవత్వం అనేటువంటి చాలా అతి సూక్ష్మంగా ఉంటుండేటువంటి ఈ శక్తి.
0: సో డెఫినిటీ సో సటిల్.
1: ఇలాంటి దానిని మనము అతి జాగ్రత్తగా మనం గుర్తించాలి.
0: బట్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్.
1: ఇలాంటి జాగ్రత్త మనలో లేకపోయినప్పటికీ అంతా దైవమయమే అనేటువంటి భావాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇఫ్ వీ డోంట్ హ్యావ్ దాట్ ఫీలింగ్, అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ప్రేమ స్వరూపుల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మన భక్తి ప్రపత్తులంతా కూడాను
0: ద డివోషన్ సిన్సరిటీ
1: కేవలము ఒక విధమైనటువంటి యొక్క వ్యాపారంగా కనిపిస్తుంటుందని.
0: అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బిజినెస్.
1: భగవంతుని దగ్గర ఇలాంటివి మనం జరపకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బిజినెస్.
1: ఏది చేసినా భగవంతుని నిమిత్తమే చేస్తున్నాను.
0: వాట్ ఎవర్ యు డు, యు డు ఇట్ ఫర్
1: నేనెవరు.
0: హు యామ్ ఐ.
1: నేను నీవాడని.
0: ఐఎమ్ యువర్స్.
1: అంతేకాని నేను నావాడు అనేటువంటి దాన్ని కొంతవరకు తగ్గించుకోవాలి.
0: యు డోంట్ క్లెయిమ్ ఎనీ.
1: నా నిమిత్తమే నేను చేస్తున్నాను అనేటువంటి భావాన్ని దూరం చేసుకోవాలి.
0: గివ్ అప్ ది ఫీలింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై సేక్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: తన యొక్క దోషమును గుర్తించినటువంటి కైక,
0: కైక హ్యావింగ్ నోన్ హర్ డిఫెక్ట్,
1: రాముని దగ్గరకు చేరి
0: వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ.
1: అమ్మా నీవు సాక్షాత్ నారాయణమూర్తి నాయన.
0: సెడ్ రామ, యు ఆర్ వెరీ ఫార్మ్ ఆఫ్ నారాయణ లార్డ్.
1: నా దుర్గుణము చేతను, నా దుర్బుద్ధి చేతను, నా దురాచారముల చేతను నిన్ను అనేక విధములుగా బాధలు పెట్టాను.
0: ఐ హావ్ పుట్ యు టు సఫరింగ్ బికాస్ ఆఫ్ మై బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ ఫీలింగ్ అండ్ బ్యాడ్ మైండ్.
1: ఈనాడు నా దోషమును నేను గుర్తించాను.
0: నౌ ఐ హావ్ నోన్ మై డిఫెక్ట్.
1: నన్ను క్షమించి,
0: pardon me,
1: నా దోషమును పరిహార నిమిత్తమై ఒక మంత్రోపదేశం చేయమన్నాడు.
0: టు అటోన్ మై సిన్స్ గివ్ మీ ఎ మంత్ర.
1: అమ్మా తప్పక చేస్తాను.
0: ఎస్ ఐ సర్టన్లీ గివ్ యు.
1: రేపటి దినం తెల్లవారి 10 గంటలకు నీవు సరయూ నదికి వెళ్లి స్నానం చేసి ఆ చుట్టుప్రక్కల ఏమి జరుగుతుందో కొంచెం గుర్తించుకుని రమ్మన్నాడు.
0: రామా సెడ్, యు కమ్ టుమారో మార్నింగ్ 10 o'clock ఆఫ్టర్ హ్యావింగ్ యువర్ బాత్ దేర్ నియర్ సరయూ రివర్ అండ్ వాచ్ వాట్ ఆల్ హ్యాపెనింగ్ దేర్ అరౌండ్.
1: ఆమె రామాజ్ఞ ప్రకారము స్నానం చేసింది.
0: యాజ్ పర్ లాస్ట్ కమాండ్ షీ హ్యాడ్ హర్ బాత్.
1: చుట్టుప్రక్కల చూచేటప్పటికి ఒకవైపున గొర్రెలు, ఒకవైపున మేకలు.
0: On one side she saw sheep, on one side the goats and the other.
1: అవన్నీ కూడాను అరుస్తున్నాయి, మే మే మే అని అరుస్తున్నాయి.
0: They were all shouting మే మే.
1: వచ్చింది.
0: She returned.
1: నాయన నీ ఆజ్ఞ ప్రకారం నేను స్నానం చేసి వచ్చాను.
0: As per your command I had my bath and
1: అమ్మా నదీతీరంలో నీవేమైనా విన్నావా చూసావా అన్నాడు.
0: Mother, have you noticed, have you heard anything there?
1: చూశాను.
0: The shore of the river,
1: ఒకవైపున గొర్రెలు, ఒకవైపున మేకలు.
0: I saw on one side the sheep, other side the goats.
1: మరి ఏం చేస్తున్నాయి, ఏమరుస్తున్నాయి అన్నాడు.
0: What were they doing? What was the sound you heard?
1: మే మే మే అని అరుస్తున్నాయి అన్నాడు.
0: I heard the sound మే మే.
1: అదే వేదాంతం అన్నాడు.
0: Said that is spirituality, Vedanta.
1: దాన్ని చక్కగా గుర్తించుకో.
0: Recognize it well.
1: అదే వేదాంత జ్ఞానం అన్నాడు.
0: That is the knowledge.
1: అనగా
0: నాలెడ్జ్.
1: మే మే అనగా ఏమి, నేను నేను నేను
0: మే మీన్స్ ఐ ఐ.
1: ఈ అహంకారం అనేటువంటి ఏనాడు నువ్వు దూరం చేస్తావో అప్పుడే నువ్వు వేదాంతిగా మారుతావు. లేకుంటున్నంత వరకు నువ్వు మేకలు, గొర్రెలు కూడా మే మే మే అంటున్నాయి. అవి కూడా ఉంటున్నాయి, నీవు దానికంటే గొప్పవాడేట్లవుతావు.
0: If you are away from this ego, then only you become a true philosopher and spiritualist. Otherwise, the feeling of this I is the ego.
1: Nadi,
0: what
1: is happening
0: between you, sheep and goats? You say everything is mine.
1: Yedi needi.
0: What are yours?
1: Anta daivam de.
0: Everything belongs to God.
1: Nivu kevalam oka guardian ga untunnavu.
0: You are only a guardian.
1: Ante kani, idu oka trustee.
0: You are only a trustee.
1: Needi yedi kaadu.
0: Nothing belongs to you.
1: Ee dehamu naade anukuntunnavu.
0: You say this body.
1: కానీ ఆ దేహాన్ని నీవు ఇష్ట ప్రకారం నియమించుకుంటున్నావా?
0: But can you dictate your body?
1: నీ ఇష్ట ప్రకారం ఈ జగత్తులో నిలవగలుగుతున్నావా?
0: Can you live as you like?
1: లేదు, నీకు అర్హత.
0: No, you don't deserve that.
1: నీది కాదది.
0: It's not yours.
1: అంతా భగవంతుండే.
0: Everything belongs to God.
1: ఈ విధమైనటువంటి యొక్క భావం ఏనాడు కలుగును.

0: ఆనాడే నిజమైనటువంటి భక్తుడిగా తయారవుతాడు.
1: ద డే విన్ యువర్ సచ్ ఫీలింగ్స్ యూ బికమ్ ఏ గుడ్ డివోటీ.
0: నాది ఏదీ కాదు,
1: నథింగ్ బిలాంగ్స్ టు
0: నా అనేటువంటిదే లేదు.
1: దేర్ నథింగ్
0: అంతా నీదే నీదే నీదే
1: ఎవ్రీథింగ్.
0: అదే పూర్వం గోపికలకు ద్వారకావాసులకు ఉండేటువంటి వ్యత్యాసం.
1: దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద్వారకా అండ్ గోపికాస్.
0: రేపల్ల గోపికలంతా కూడా కృష్ణ మేము మీ వారము, మేము మీ వారము, మేము మీ వారము అన్నారు.
1: గోపికాస్ ఆల్ సెడ్ కృష్ణ వి బిలాంగ్ టు యూ,
0: యువర్స్,
1: వీఆర్ యువర్స్.
0: కానీ ద్వారకావాసులు చెప్పాడు కృష్ణుడు మావాడు, కృష్ణుడు మావాడు, కృష్ణుడు మావాడు అన్నారు.
1: బట్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద్వారక సెడ్ కృష్ణ ఈజ్ అవర్స్.
0: అక్కడ అహంకారం బయలుదేరింది.
1: దేర్ ఇస్ ది గో దేర్.
0: ఈ అహంకారం బయలుదేరటమే యాదవ కులములో ముసలం పుట్టడం.
1: ద మూమెంట్ ద ఫీలింగ్ ఆఫ్ ఈగో ఇస్ దేర్ దట్ గివ్స్ ద స్కోప్ ఫర్ ది దట్ బర్త్ ఆఫ్ ద పెసల్ ఓవర్ దేర్.
0: కనుక భగవంతుడు అయినటువంటి కృష్ణుడు మావాడు, మా భావమర్ది, మా కుమారుడు, మా అల్లుడు, మా తమ్ముడు అని ఈ విధంగా ఒక విధమైన బంధుత్వంతో కూడుతూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ డిక్లేరింగ్ ప్రొనౌన్సింగ్ ద రిలేషన్షిప్ దట్ ఇస్ అవర్ సన్ ఇల్లా, ఈజ్ అవర్ అంకుల్, ఈజ్ అవర్ బ్రదర్ ఇల్లా, ఈజ్ అవర్.
0: కానీ గోపికలు ఆ విధంగా చేయలేదు. కృష్ణ మేము మీ వారము, మీ వారము.
1: బట్ గోపికా సెడ్ కృష్ణ వీఆర్ యువర్స్, వీఆర్ యువర్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది ద్వైతము, అది అద్వైతము.
1: This is dualism, that is non-dualism.
0: ఈ యొక్క ద్వైతములో ఉండేటువంటి వానికి చిక్కులు తప్పినటువంటిది కాదు.
1: The one in dualism will have problems.
0: అద్వైతములో ఉండేటువంటి వానికి ఏ బాధలు లేవు.
1: The one of non-dualism has no problem.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The true wisdom is non-dualism.
0: అది ఏ నిజమైన జ్ఞానం.
1: That is the true wisdom.
0: కనుక అందరి ఎందుకు నువ్వు దైవత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the divinity in all.
0: దైవాదులు శిరసావహించాలి.
1: We have to follow command of God.
0: కనుకనే భగవద్గీతలో ప్రధానమైనటువంటి యొక్క తత్వాన్ని రెండు బోధిస్తూ వచ్చారు.
1: భగవద్గీత స్టార్ట్ టీచింగ్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
0: ఏమిటి అని?
1: వాట్ ఆర్ దే?
0: ఒకటి ఐహిక జ్ఞానము ధర్మం,
1: వన్
0: ఒకటి ఆముష్మిక ధర్మం.
1: వన్ ఈజ్ వరల్డ్లీ, ది అదర్ వన్ ఈజ్ దేర్ ఆఫ్టర్ స్పిరిచువల్.
0: ఆముష్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పిరిచువల్?
0: అనగా నేను ఫలాని వాడను అని అనుకోవటము ఆముష్మికము.
1: టు సే ఐఎమ్ సో అండ్ సో ఇస్ ద వరల్డ్లీ.
0: నేను భగవంతుడిని అని అనుకోవటము ఇది అద్వైతము.
1: టు సే ఐఎమ్ గాడ్ ఇస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ. ఇదే మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది.
1: దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ బ్రహ్మ.
0: అంతా కూడా నువ్వు బ్రహ్మమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ గుడ్డ
1: ఇస్ క్లాత్.
0: ఈ గుడ్డ ఏ విధంగా అయింది?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: త్రాళ్లతో చేయటం వల్ల అయింది.
1: ఇట్స్ బికాస్
0: ఈ త్రాళ్లు ఏ విధంగా వచ్చాయి?
1: ద థ్రెడ్స్, హౌ ఇట్
0: ప్రతితో వచ్చింది. ఈ ప్రతి దారము వస్త్రం మూడు ఒకటే.
1: ద కాటన్ థ్రెడ్ ఇన్ ద క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక మన దేహము, మన మనస్సు, మన ఆత్మ మూడు రూపంలో ఉన్నప్పటికీ మూడు చేరు ఒక్కటే.
1: దేర్ఫోర్ బాడీ, మైండ్ అండ్ ద స్పిరిట్, ఆల్ ద త్రీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇందులో ఏ దేహం లేకపోతే ఏ కర్మలు ఆచరించలేము.
1: వితౌట్ బాడీ యూ కెనాట్ యాక్ట్.
0: ఏ కర్మను ఆచరించగా మనం నిత్య సత్యాన్ని మనం గుర్తించలేము.
1: వితౌట్ టేకింగ్ టు యాక్షన్ యూ కెనాట్
0: నిత్య సత్యము గుర్తించుకోలేక నిర్మలత్వంలో మనం చేరలేము.
1: విత్ నోయింగ్ ద ఎటర్నల్ ట్రూత్ యూ కెనాట్ అటైన్ ప్యూరిటీ.
0: కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ వన్.
1: యూఆర్ నాట్ ఆల్వేస్ వన్.
0: అనగా ఎప్పుడు చూసినా కూడా మనం ముగ్గురుగా ఉంటున్నాము.
1: వీఆర్ త్రీ.
0: ది వన్ యూ థింక్ యూ ఆర్ physical body.
1: The one you think you are is the physical body.
0: The one others think you are is mental body.
1: The one others think you are is mental
0: the
1: body.
0: The one you really are.
1: The one you really are.
0: అది నీవు ఆత్మ స్వరూపుడు.
1: That is the spirit of the self.
0: ఆ మూడింటి లోపల కట్ట కనపడ్డాన్ని మనం విశ్వసించాలి. చిన్న పిల్లలు కనుక గొప్ప గొప్ప వేదాంతాలు మీకు అర్థం కావు.
1: యువర్ చిల్డ్రన్ సో యంగ్, యూ డోంట్ ఫాలో ఫిలాసఫీ.
0: చెప్పాడు శంకరాచార్య దీంతో.
1: శంకరాచార్య సెడ్,
0: నాలుగు కుక్కలు తీసుకుని చెండాలుడు వచ్చాడు.
1: That untouchable came with four dogs.
0: అప్పుడు అతను జవాబు చెప్పాడు.
1: Then he gave the reply.
0: దీనికి ఒక చక్కని ఉదాహరణ కూడా ఉంటుండాలి.
1: There is a very good example for this.
0: బంగార పాత్ర ఉండవచ్చు.
1: Here is a golden vessel.
0: వెండి పాత్ర ఉండవచ్చు.
1: A silver vessel.
0: మట్టి పాత్ర ఉండొచ్చు.
1: Earthen pot.
0: కాపర్ పాత్ర ఉండొచ్చు.
1: Copper vessel.
0: గ్లాస్ పాత్ర ఉండొచ్చు.
1: A glass.
0: చెక్క పాత్ర ఉండొచ్చు.
1: Or the wood.
0: బంగారు, వెండి, కాపరు, పిత్తాడి, బ్రాస్ ఇవన్నిటికి మాత్రం వెల్యూ డిఫరెన్స్ గా ఉంటుంది.
1: దెర్ ఈస్ డిఫరెన్స్ ఇన్ ద వాల్యూ బిట్వీన్ ద కాపర్, ద వెసల్.
0: అన్ని పాత్రల్లోనూ కనిపించేటువంటి దేవుడు ఒక్కడే.
1: But the same sun reflection is there in all these vessels.
0: అతని విలువ అన్నింటిందు సమానమే.
1: His value is very much same in all these.
0: మట్టి పాత్రయందు బంగారు పాత్రయందు అతని యొక్క ప్రతిబింబం ఒక్కటే.
1: The reflection of the sun is same whether it is earthen pot or golden
0: vessel. చందారుడు శంకరుని ప్రశ్నించాడు.
1: So unsearchable question.
0: శంకరా,
1: శంకరా,
0: ఈ పాత్రల యొక్క రూపాన్ని నీవు చూస్తున్నావు.
1: You are carried away by the form.
0: ఈ పాత్రల యొక్క విలువను నీవు మాత్రం గమనిస్తున్నావు.
1: You attach value to the form.
0: కానీ అన్నింటియందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: But the spirit atma is one and the same in all.
0: నేను చందారుడు నీవు బ్రాహ్మణుడు అని భేదం లేదు.
1: There's no difference such as an untouchable and Abraham.
0: Ganga di ekulamu.
1: What is the caste of
0: Ganga? Gaganandi ekulamu.
1: What is the caste of
0: Neethi ekulamu.
1: What is the caste of water?
0: Neethi ekulamu.
1: What is the caste of
0: water? Andaru dinini anubhavinchustundi.
1: All have got right to enjoy.
0: Kabatti aatmaku bhedam ledu.
1: So atma has no differences.
0: Ani aa chandaru cheppetappatiki
1: when the sun ee
0: samastani gurtinchinatundi evaraina sare vaari shastanga namaskaram ani
1: శంకరా పేడ్ ఇస్ ఓబర్ సాన్స్ ఫెల్ అట్ హిస్ ఫీల్ బికాస్ హీ హాస్ గాట్ దట్ ఈక్వల్ మైండెడ్నెస్
0: కనుక మీకంత దేహం లోపల వివిధ రూపనామం ఉండదు.
1: సో అవర్ బాడీ హాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ అండ్ ఎ నేమ్.
0: అందరి ఎందు మనసుల యొక్క తత్వము అలల మార్పుగా ఉండదు.
1: మైండ్స్ అండ్ టెంపర్మెంట్స్ డిఫర్.
0: కానీ అన్నింటి ఎందు కనిపించేసింది ఆత్మతత్వం ఒక్కటే.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఎవరిని మనం దూషించకండి.
1: Do not criticize
0: ఎవరిని మనం విమర్శించకండి.
1: Don't accuse anybody.
0: ఎవరిని మనం తిట్టకండి.
1: Don't blame anybody.
0: అందరి ఎందు ఉండేటువంటి భగవంతుడు ఒక్కడే. ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే ఇంతకంటే మించిన చదువు మరొకటి లేదు.
1: Know the truth, God is one and the same in all. There is no knowledge more than this.
0: కనుక శంకరులు బోధించినటువంటి ఈ తత్వాన్ని మనం ఏకంగా భావించాలి.
1: Therefore know this teaching of Shankara which stands for unity.
0: కాన మన దేహాల లోపల అనేక మార్పులు కావచ్చు.
1: There may be many changes in our body.
0: Mrutindamekam matti okate.
1: The mud is one.
0: Bahubanda roopam.
1: It takes different forms of parts.
0: Suvarnamekam.
1: Gold is one.
0: Bahubhushanam.
1: Jewels are many.
0: Gochirekam.
1: Milk is one.
0: Bahudyanuvarti.
1: Cows are many.
0: Parar.
1: The matter is one.
0: అది ఏ ఒక్కటి.
1: That's one.
0: పరమాత్మ ఒక్కడే.
1: God is one.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We should know this truth.
0: గోవు ఒకటి నలుపు, ఒకటి తెలుపు, ఒకటి ఎరుపు, ఈ విధంగా ఉండవచ్చు.
1: There may be difference in colors of the cows such as black and the brown and white.
0: ఇందు ఉండేటువంటి మిల్క్ యొక్క కలర్ ఒక్కటే.
1: But the color of the milk is white only.
0: కనుక
1: so
0: దేహాలంతా కూడా ఒక ఉపాధిలు.
1: Body is a vesture put on.
0: అందరి ఎందు ఉండేటువంటి ఆత్మ విశ్వాసం ఒక్కటే.
1: బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్ ఇస్ వన్ అండ్ ద సేమ్. స్టూడెంట్స్
0: విశ్వాసాన్ని అభివృద్ధి పెట్టుకోండి.
1: డెవలప్ ఫెయిత్.
0: నేడొకటి రూపొకటి మనం మార్చుకోండి.
1: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్.
0: నేను చెప్పాను శ్వాసనే విశ్వాసం అంటారు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే ద బ్రెత్ ఈస్ ద ఫెయిత్.
0: ఎట్లా?
1: హౌ?
0: నీవు నడుస్తూ ఉండినా,
1: యాజ్ యూ వాక్,
0: నీవు నిద్రిస్తూ ఉండినా,
1: యూ మే స్లీప్,
0: నీవు మాట్లాడుతూ ఉండినా,
1: యూ మే టాక్,
0: నీవు నవ్వుతూ ఉండినా,
1: యూ మే స్మైల్,
0: నీవు దుఃఖిస్తూ ఉండినా,
1: యూ మే గ్రీవ్,
0: నీ శ్వాస నీ నుంచి దూరం కాదు.
1: ద బ్రెత్ విల్ నెవర్ బి అవే ఫ్రమ్ యూ.
0: ఎప్పుడూ నీతోనే ఉంటుండాలి. అది
1: ఆల్వేస్ విత్ యూ.
0: నిన్ను క్షణమైనా వదిలి ఉండదు.
1: ఇట్ వోంట్ బి అపార్ట్ ఫ్రమ్ యూ ఫర్ ఎ మోమెంట్.
0: అట్లనే మన విశ్వాసం, దైవ విశ్వాసం ఎప్పుడు కష్టంలో, నష్టముల్లో, దుఃఖముల్లో, విచారముల్లో అన్నింటి ఎందుకు సమంగా ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ఫెయిత్ ఇన్ గాడ్ should be one and same in times of difficult problems, loss, suffering.
0: Mana photos anta tippi pettestam.
1: Today in times of difficulties we reverse the photos.
0: Mana avishtharu nerverte okatiki naalugu photos techi karipistam.
1: When desires are fulfilled we'll have many photos.
0: Ee kashtalu vastuntai potuntai passing clouds.
1: Difficulties come and go like passing clouds.
0: Mana lekka cheyakoodadu.
1: Don't be bothered of them.
0: ఆ విశ్వాసం ఎప్పటికీ విశ్వాసంగానే ఉంటుంది.
1: Keep that faith steady.
0: ఏ కష్టంలో వచ్చినప్పటికీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ మే కన్ఫ్రంట్ టేక్ ఇట్ దట్స్ గుడ్ ఫర్ యూ.
0: కనుకనే శ్వాసకు విశ్వాసం సంబంధం ఉంటుంది.
1: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ శ్వాస ద బ్రెత్, విశ్వాస ద ఫెయిత్.
0: శ్వాస నీవు ఎంత దుఃఖంలో ఉండినా గానీ శ్వాస నిన్ను వదిలిపోదే.
1: శ్వాస ద బ్రెత్ విల్ బి దేర్ దో యు ఆర్ గ్రీఫ్ స్ట్రికెన్.
0: ఎంత ఆనందంలో ఉండినా కానీ ఉప్పొంగిపోతుంది నీ శ్వాస నిన్ను వదిలిపోదే.
1: యూ మే బి బ్లిస్ఫుల్ బట్ యెట్ యూ విల్ హ్యావ్ ద బ్రెత్.
0: అట్లనే కష్టములు ఎందు సుఖములు ఎందు కూడా దైవ విశ్వాసం ఒక్కటిగానే ఉంటుంది.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్ ఈక్వలీ.
0: అది ఏ విశ్వాసము?
1: That is viswasa, the faith.
0: Swasato mana polchukunnappudu viswasa shashvatanga untundi.
1: When you compare viswasa, faith with the swasa, the breath, you will have it. continuously with you. Students, study well. Get good marks.
0: కేవలం పాఠశాలలో మంచి పేరును మాత్రమే కాదు బయటకు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి.
1: నాట్ మియర్లీ గుడ్ నేమ్ హియర్ ఇన్ ద స్కూల్, ఈవెన్ అవుట్ సైడ్.
0: తల్లిదండ్రులు కూడా ఇంటి ఆనందాన్ని అందించాలి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: బంధుమిత్రులు కూడా ఇలాంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: సచ్ ఐడియల్, షో దిస్ ఐడియల్ త్రూ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ యువర్ రిలీజియన్.
0: భారతదేశమునకి ఆదర్శ పుత్రుడుగా నీవు నిరూపించాలి.
1: టు ది హోల్ కంట్రీ యూ షుడ్ బి గుడ్ సన్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ఈశ్వర్
1: చంద్ర విద్యాసాగర్
0: అతను సామాన్యుడు వలె జీవించేటువంటి వాడు.
1: హీ జస్ట్ క్యారీడ్ ఆన్ ఏ సింపుల్ లైఫ్, ఆర్డినరీ లైఫ్.
0: ఒకనాడు ఏదో అవసరం వచ్చి ఒక గ్రామానికి వెళ్లిపోవాల్సి వచ్చింది.
1: హీ హ్యాడ్ టు గో టు ఏ నైబరింగ్ విలేజ్ ఆన్ వన్ డే.
0: కానీ ఆ స్టేషన్ లో చూస్తే జనాలు కక్కిరిసి ఉంటున్నారు.
1: బట్ ద హోల్ రైల్వే ప్లాట్ఫామ్ వాస్ కాంపాక్ట్.
0: తప్పనిసరిగా పోవాల్సి వచ్చింది.
1: బట్ హీ హ్యాడ్ టు నెసెసర్లీ అటెండ్ దట్ మీటింగ్.
0: అయ్యో, నాకు టికెట్ ఇచ్చిందో లేదు.
1: Whether I would get ticket or not.
0: నేను ఈనాడు పోకపోతే నాకు చాలా అవుతుంది.
1: If I don't attend, I will be put to
0: shame. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఇలాంటి పరాభవం పొందలేదు.
1: I was never put to shame any time.
0: తీరాలింటిని పట్టుబట్టాడు.
1: He decided, he determined to go necessarily.
0: అతను తెలియచేయటం అతని భక్తి చాలా గొప్పది.
1: His intelligence and devotion are of high order.
0: చింతించాడు.
1: He thought of God.
0: టికెట్ రూమ్ లో పోవడానికి కూడా స్థలం లేదు.
1: There was no place even to get into that room.
0: ఎట్లా ఒకటి వారిని వీధిని నెట్టుకుని టికెట్ రూమ్ లో ప్రవేశించాడు.
1: Somehow or other he managed to get into that room where ticket was sold.
0: చూస్తే చాలా నడచడానికి కూడా వీలు వీటిగా గుంపులు తిరుగుతున్నారు.
1: The railway platform is jam packed.
0: రైలు వచ్చింది. ఒక్కొక్క డోర్ లోపల 10 మంది 20 మంది కిక్కెట్టి ఎక్కిపోతున్నారు.
1: As the train stopped there on the platform, people started getting heavy rush.
0: ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాడు.
1: He purchased first class ticket.
0: ఈ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ దగ్గరికి పోయాడు.
1: హి వెంట్ టు దట్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్.
0: ఆ కంపార్ట్మెంట్ అంతా తెల్ల దొరలంతా కూర్చున్నారు.
1: ఆల్ వైట్ మెన్ ఆర్ సీటెడ్ దేర్.
0: వాళ్ళందరూ ఇతన్ని చూసి నవ్వుతూ ఉన్నారు, హాస్యం చేస్తున్నారు.
1: దే వర్ స్మైలింగ్ అట్ హిమ్, మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్.
0: రెండో కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు.
1: దెన్ హి వెంట్ టు ద సెకండ్ కంపార్ట్మెంట్.
0: పెద్ద సీట్ ఉంటుంది. పెద్ద సీట్ లోపల ఇటు పక్కన ఒకరు అటు పక్కన ఒకరు కూర్చున్నారు. మధ్యలో కావలసిన స్థలం ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ సీట్ దేర్, వన్ పర్సన్ ఆన్ వన్ సైడ్ అండ్ అదర్ సైడ్ విత్ లాట్ ఆఫ్ స్పేస్ అట్ ద సెంటర్.
0: ఇతను ఎక్కువ కదిలే లోపలే ఎక్కాడు. ట్రైన్
1: బిఫోర్ ది ట్రైన్ మూవ్ హీ జస్ట్ గాట్ ఇన్.
0: ఆ మధ్యలో పోయి చాలా పాపం వినయంగా కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ద సెంటర్ ప్లేస్ ఇన్ ఎ వెరీ హంబుల్ వే.
0: ఎప్పుడు వినయం చాలా ప్రధానము.
1: హ్యూమిలిటీ ఇస్ ది హాల్ మార్క్ ఆఫ్ హిస్ కెరియర్.
0: ఈ లోపల ఎదురు సీట్ లో ఉన్నటువంటి తెల్లలంతా సిగరెట్ అంటించుకుని తాగుతూ.
1: White men in front of him, they were smoking.
0: Who is this donkey?
1: One fellow said, who is this donkey?
0: Rendu vaadu cheppesaru, who is this pig? Annaru.
1: The second white man said, who is this pig?
0: Vinnadu.
1: He heard.
0: Nenu donkey, pig na.
1: Am I a pig? Am I a donkey?
0: Who are you? Annadu inkodu.
1: The other third white man said, who are you?
0: Athana chakkari jawabu ichadu. Idi telipe.
1: There he gave a very intelligent, correct answer.
0: Donkey ki pig ku madhyalo unna manavuni nenu annadu.
1: He said, I am a human being between the donkey and the pig sitting at the center.
0: One side donkey, one side pig.
1: On one side there is donkey, other side pig.
0: Middle lo unnatvanti nenu manavuni annadu.
1: I at the center is a human being.
0: Moru musukunnara telugattu.
1: They had shut their mouth.
0: ఎందుకంటే మీరు డాంకీ కావటమంటే మీకు డాంకీ అని పేరు వచ్చింది.
1: బికాజ్ యూఆర్ ఎ డాంకీ యూ గాట్ ద నేమ్
0: డాంకీ. నోటి నుంచి కూడా మానవుడు అయితే నువ్వు డాంకీ అని అనగలవా ఇంకొక మానవుడిని?
1: ఇఫ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ యూ ఎవర్ అడ్రస్ అనదర్ పర్సన్ యాజ్ డాంకీ?
0: కనుక నీ మనసులో అంతా డాంకీగానే ఉంటుండాలి.
1: సో యువర్ మైండ్ ఈజ్ అ డాంకీ మైండ్.
0: కాబట్టి మనసును బట్టే మనిషిగా మారాడు.
1: సో యాజ్ ఇస్ ద మైండ్ సో ఇస్ ద మ్యాన్.
0: కాబట్టి యూఆర్ డాంకీ.
1: సో యూఆర్ డాంకీ.
0: ఇతను పిక్ అన్నాడు.
1: దిస్ మ్యాన్ సెడ్
0: ఆ పిక్ థాట్స్ ఇన్ యూలో ఉంటున్నాయి.
1: యూ హావ్ గాట్ పిక్ థాట్స్ ఇన్ యూ.
0: లేకపోతే నన్ను పిక్ అని చెప్పడానికి వీల్లేదే.
1: ఆర్ యూ నెవర్ కాల్ మీ పిక్.
0: కాబట్టి ఒక సైడ్ పిక్, ఒక సైడ్ డాంకీ, మధ్యలో మానవుడు ఉన్నాడు కాబట్టి సైలెంట్ గా ఉన్నాడు.
1: దేర్ఫోర్ దిస్ డాంకీ దిస్ సైడ్ దిస్ పిక్ దట్ సైడ్ ఐ యామ్ హియర్.
0: ఈ మాటలు నీకే అందించాను అన్నాడు.
1: సో ఐ గేవ్ యూ బ్యాక్ యువర్ ఓన్ వర్డ్.
0: అప్పుడు చాలా సిగ్గుపడ్డారు.
1: దెన్ దే ఫెల్ హైలీ షేమ్.
0: ట్రైన్
1: స్టాప్.
0: ఆ ట్రైన్ నిలిచేటప్పటికే అతన్ని స్వాగతం చేయడానికి ఆ గ్రామస్తులు గొప్ప గొప్ప వారంతా పూలమాలలు తీసుకుని వాయిద్యాలతో అతన్ని స్వాగతం చేయడానికి రైలు దగ్గరకు వచ్చారు.
1: మెనీ పీపుల్ కేమ్ దేర్ విత్ గార్మెంట్స్ టు రిసీవ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్.
0: అప్పుడు తెల్లదొరలు అనుకున్నారు.
1: ద వైట్ మెన్ ఫెల్ట్ లైక్ దిస్.
0: భారతీయులు చూడటానికి నల్లగా ఉంటారు, అమాయకుల వలె ఉంటుంటారు, ఏమీ విద్య లేనటువంటి వారిగా ఉంటారు. వీళ్ళు ఉన్నటువంటి ఘనత లోపల మాణిక్యం వంటి బుద్ధులు ఉంటున్నాయన్నారు.
1: వైట్ మెన్ థాట్ భారతీయస్ లుక్ డార్క్ ఇన్ కాంప్లెక్షన్ యాజ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇంటెలిజెంట్ ఇన్ ఇల్లిటరేట్ బట్ గెట్ దేర్ ఇస్ ఎ క్వాలిటీ ఆఫ్ ఎ జెమ్ ఆర్ ఎ డైమండ్ విత్ ఇన్.
0: వీళ్ళ బుద్ధులు డైమండ్స్ వంటివి అన్నారు.
1: దేర్ కాండక్ట్ ఈస్ లైక్ దట్ ఆఫ్ ఎ డైమండ్.
0: మీరు కూడాను భారతీయుల యొక్క గుణము డైమండ్ అనేటువంటి మీరు పేరు తెచ్చుకోవాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ విత్ ది క్యారెక్టర్ ఆఫ్ భారతీయస్ ఈజ్ ఈక్వల్ టు
0: డైమండ్ అవుతుంది.
1: ప్రైస్లెస్
0: డైమండ్. మైండ్ డై చేస్తే డైమండ్ అవుతుంది.
1: వెన్ డస్ ఇట్ బికమ్ డైమండ్? డై మైండ్ దట్ బికమ్స్ డైమండ్.
0: ఈ పిచ్చి పిచ్చి ఆశలకు మీరు చోటు ఇవ్వకండి.
1: డోంట్ యూ స్కోప్ ఫర్ పిచ్చి మీన్ డిజైర్స్.
0: కనుకనే మీరు దైవత్వం లోపల మీ యొక్క మనసును ఇమిచ్చండి.
1: See that your mind merges in the divine.
0: అదే డైమండ్.
1: దట్ ఈస్ డైమండ్.
0: అప్పుడే ఈ మనసుకు నాశనం వస్తుంది.
1: దెన్ ఓన్లీ మైండ్ క్యాన్ బి విత్డ్రాన్.
0: అంతవరకు తిరిగేంత వరకు మనకి ఈ మనసుకు నాశనం రాదు.
1: Till then, mind would never be annihilated or withdrawn.
0: ఈ మనసును నాశనం చేసేవాడు లేదు.
1: None can destroy the mind. ఒక
0: దైవం పైన ఇమిచ్చినప్పుడే దాని పాటికి అదే నాశనం అవుతుంది.
1: Then once it gets concentrated on God, it is withdrawn.
0: కనుక దైవ చింతన.
1: So think of God.
2: భజన దినా శాంతి నాకి.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

राधिपते राम।

0: more than the fragrance of the jasmine, more than the champak, more than the butter which you get out of milk, more than the eye of the peacock which is beautiful, even more than the bright moonlight. The love of the mother who has given birth to you is very tender and beautiful.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమంతయ కూడాను ఒక శివ తాండవం.
0: The flux that you see in the world is the dance of Shiva.
1: దీని యొక్క అద్భుతము ఆనందము అగోచరము.
0: This is something which one cannot see, one cannot comprehend and understand.
1: ఇందులో రాత్రి పగలు సుఖ దుఃఖములు చావు పుట్టుకలు ఇవన్నీ కూడాను ఈ తరంగముల్లో ఒక లలిత కళలు.
0: There are the waves of night and day, death and life, which goes on forever.
1: ఈ విశ్వమునందు చావు పుట్టుకలు అనేటువంటివి అతి సహజమైనటువంటివి.
0: It's something very natural that we have death and birth.
1: ధర్మ అధర్మములు కూడాను సహజమైనటువంటివి.
0: Dharma, righteousness and unrighteousness is also very natural.
1: Dharmamu abhivruddhi nondinappudu adharmamu adugantipothundi.
0: When dharma increases, naturally adharma declines.
1: Adharmamu abhivruddhi nondinappudu dharmamu adigipuntundi.
0: When unrighteousness increases, dharma naturally declines.
1: Dharma adharmamula karinnitikini మూల కారణము స్త్రీ పురుషులే.
0: ద రీజన్ ఫర్ ధర్మ అండ్ అధర్మ ఆర్ మెన్ అండ్ విమెన్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకునలేక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వము తనకంటే ప్రత్యేకంగానున్నదని భ్రమిస్తున్నాడు.
0: మ్యాన్ ఇస్ అండర్ ద డిల్యూషన్ బికాస్ హీ కెనాట్ రికగ్నైజ్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: సుమతి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది.
0: Sumati stopped the sunrise.
1: Savitri mana geetanu turchi vesindi.
0: Savitri just wiped out the destiny.
1: Ee shakti manavulaku ekkada nunchi vachindi?
0: Where did the strength for women come from?
1: Nijamga manavudu bhakti prapattulato aaradhanalu salipinappudu satyam shivam sundara swaroopani pondubuddadu.
0: When man tries to practice all the virtues, satyam shivam sundaram gets manifested in him.
1: Iti mahattramainatvanti shakti manavuniyandu antarbhootamai prakashistoo unnadi.
0: This powerful strength is within man, invisible.
1: Kamsudu tana sodari aina devaki devini champutaku samsiddham ayyadu.
0: Kamsa tried to kill his own sister Devaki.
1: Aa samayamuna
0: at that time
1: tana bharte ainatvanti okka
0: her husband
1: taanu aamenu samrakshinchadaniki prayatninchadu.
0: So she tried to protect, he tried to protect her.
1: Ee vasudevuni okka shakti samarthyamulu ekkada nunchi aavirbhavinchayi?
0: Where did Vasudeva get this power and strength?
1: Idi anni kudunu manavuni yandu antarbhootamai undinatvanti maha shaktule.
0: This great strength is imminent in man.
1: ఈ శక్తులు ప్రత్యేకంగా సాధించేటువంటివి కాదు.
0: This strength is not something which you have got.
1: మానవత్వాన్ని మర్చి దివ్యత్వాన్ని స్మరించినప్పుడు ఈ శక్తులన్నీ కూడాను ఆవిర్భవిస్తాయి.
0: When one tries to manifest within himself the divine strength.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక ఆరాధనలు సల్పుతుంటాడు.
0: He doesn't recognize his strength and so he goes about spiritual ఒకరు
1: practices. రామాని ఒకరు కృష్ణ అని ఒకరు ఈశ్వరుడని ఒకరు అల్లా అని ఒక జీసస్ అని ఈ విధమైనటువంటి పేర్లతో ఆరాధన సల్పుతున్నారు.
0: They try to worship Rama, Krishna, Jesus, etc.
1: కానీ అన్నింటికీ మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
0: But the very foundation of all these things is a strength within.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క శివశక్తి స్వరూపము.
0: That is a very form of Shiva Shakti.
1: కానీ ఈ శివశక్తి తత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: The Shiva Shakti power is all over, pervasive.
1: భవాని శంకరులు అని ఈ ప్రపంచమునకు ఒక పెద్ద పేరు.
0: భవాని శంకర ఇస్ ద నేమ్ బై విచ్ ద డీటీస్ ఆర్ కాల్డ్.
1: భవాని అనగా శ్రద్ధ అని అర్థం.
0: Bhavani means earnestness.
1: Shankara anaga vishwasamu ane artham.
0: Shankara means faith.
1: Bhavani Shankarudu anaga shraddha vishwasamto koodinatvanti ee jagattu.
0: Bhavani and Shankara means the combination of faith and earnestness.
1: Shraddha vallane,
0: it is because of earnestness.
1: Ee Shankara swaroopamainatvanti yokka,
0: this form of Shankara,
1: karyakramamunu konasagipothunnavi.
0: You can do your various practices by the strength.
1: ఈ శంకర స్వరూపమైనటువంటిది,
0: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర,
1: భవాని స్వరూపమే.
0: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
1: ఈ భవాని అన్నటువంటిది శంకర స్వరూపమే.
0: భవాని ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శంకర.
1: ఈ రెండింటి యొక్క అర్ధనారీశ్వర తత్వమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ దాట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర.
1: అనగా ఈ జగత్తునందే భవాని శంకరులు సమ్మిళిత స్వరూపాన్ని ధరించి ఉన్నారు.
0: So in this universe, Bhavani and Shankara are so closely linked together.
1: ఏ రూపమును స్మరించినప్పటికీ భవాని శంకరుల యొక్క తత్వమునే అనుసరించాలి.
0: వాట్ ఎవర్ ద నేమ్, వాట్ ఎవర్ ద ఫార్మ్ యు వర్షిప్, ఇట్ ఇస్ ఎంబెడెడ్
1: ఇన్ భవాని శంకర. దేనిని మనం సాధించలేము ఈ జగత్తునందు.
0: Without earnestness and faith, we cannot achieve anything.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ శ్రద్ధ వలనే మనకు జ్ఞానం లభిస్తుంది.
0: We get wisdom only because of shraddha.
1: విశ్వాసం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటింపజేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ బై ఫెయిత్ వి రియలైజ్ ద డివినిటీ విద్ ఇన్ మ్యాన్.
1: కనుకనే విశ్వమునకంతా కూడాను
0: సో
1: భవాని శంకర స్వరూపమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ భవాని అండ్ శంకర.
1: అర్ధనారి స్వరూపమే.
0: ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అర్ధనారి.
1: అందువల్లనే ఈ జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను శ్రీమతి అని శ్రీ అని ఉచ్చరిస్తున్నారు.
0: So everybody in this world therefore utter Srimati and
1: Srimati Shri. Anaga Bhavani.
0: Srimati means Bhavani.
1: Shri anaga Shankarudu.
0: Shri means Shankara.
1: Srimati, Shri Bhavani. Ee rendinti yokka ekatvame divyatvamainatu manavatvam.
0: So the divinity in man is a combination of Bhavani and Shankara.
1: Sharirakanga Bhavani.
0: Concerning the body, Bhavani.
1: Manasikanga Shankaratvamu.
0: In the mind it is Shankara.
1: Ee rendinti ende moodavadi kudanu unnadi.
0: So the combination of these means the third.
1: Atma tattvamu.
0: And the third one is the atmic principle.
1: Kanukane.
0: Therefore.
1: Bhakti jnana vairagyam yokka tattvamunu ee yokka divyatvanga manam vishwasinchali.
0: So renunciation, wisdom and bhakti is due to these things.
1: Kriya shakti, jnana shakti.
0: Iccha shakti, kriya shakti, jnana shakti.
1: Ee iccha shakti ye prapanchikamainatvanti bhautikamainatvanti లౌకిక శక్తి.
0: ఇచ్ఛాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్.
1: అది ఏ ఈ దేహము.
0: దట్ ఇస్ దిస్ బాడీ.
1: క్రియాశక్తి.
0: క్రియాశక్తి.
1: అది ఏ మన ఎందున్నటువంటి మానసిక శక్తి.
0: క్రియాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద మైండ్.
1: జ్ఞానశక్తి. అది ఏ ఆత్మతత్వము.
0: అండ్ ద విజమ్ ఇట్ ఇస్ దట్ కన్సర్న్స్ ఇట్
1: సెల్ఫ్. యూఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: You are not one, but you are three.
1: The one you think you are, that is a physical body.
0: The one you think you are is a physical body.
1: The one others think you are is a mental body.
0: The one others think you are is a mental
1: body.
0: The
1: one you really are, that is Atma Shakti.
0: The one you really are is the strength of the Atma.
1: Ichcha Shakti, Kriya Shakti, Jnana Shakti to kudinatvanti ee yokka divyamainatvanti prapanchamu.
0: So the whole universe is full of the divine Ichcha Shakti, Jnana Shakti and Kriya Shakti.
1: Idi sarvatra kudanu vyapinchinatvantide.
0: All these things are all pervasive.
1: ఈ శక్తికి మరుగు చేయడానికి ఎవరికి తరం కాదు.
0: One cannot forget these things whatsoever.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every man should try to understand the principle of these three shaktis.
1: ఎక్కడ చూసినా కానీ భగవత్ తత్వం ఉన్నది.
0: Wherever you see there is the principle of God.
1: నీవు భగవంతుడవే.
0: You are also God.
1: కానీ ఈ తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: But you are unable to understand this.
1: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అన్నది.
0: God's hands and legs and heads are everywhere.
1: ఎక్కడ చూసినా గానీ పాదములు హస్తములు శిరస్సు ముఖము సంపూర్ణమైనటువంటి స్వరూపంతో ఉన్నది.
0: Wherever you see God's hands, God's legs, God's heads.
1: నీవు ఎవరికి తెలియకుండా చేస్తున్నానని నీవు భావిస్తావు. కాదు కాదు, తాను చూస్తూనే ఉన్నాడు.
0: You think you are doing something without God seeing.
1: పాది పాదం ఎక్కడ చూసినా నీ వెంటనే ఉన్నాడు.
0: He is seeing everything, he is behind you always.
1: నీ సర్వ కార్యములు తానే చేస్తూ ఉన్నాడు.
0: He is doing all your work himself.
1: సర్వత స్తుతిమల్లోకి ఇది రెండవది.
0: ద సెకండ్ థింగ్ ఇస్
1: ప్రతి మానవుని యందు కూడాను తాను లీనమై ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ హీస్ దేర్ ఇన్సైడ్.
1: తాను అంతర్భూతమై ఉంటున్నాడు.
0: హీస్ ఇన్సైడ్ బీయింగ్ ఇన్విజిబుల్.
1: అంతరాత్మగా నిలిచి ఉన్నాడు.
0: హీస్ దేర్ ఇన్ యువర్ ఆత్మ.
1: ఇందులో మూడు తత్వములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ ప్రిన్సిపల్స్ హియర్.
1: స్థూలము,
0: ద గ్రాస్
1: చిత్తము,
0: ద మైండ్
1: చిత్తేకాగ్రత,
0: అండ్ సంథింగ్
1: ఈ మూడు తత్వములు యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని తప్పక మనం ప్రకటించడానికి ప్రయత్నించాలి.
0: సో ఆల్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ వి హావ్ గాట్ టు ప్రాక్టీస్.
1: ఇలాంటి ప్రయత్నం చేతనే మానవుడు అనేక సాధనలు సలుపుతున్నాడు.
0: Only if he practices, man can achieve so many things.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ భవాని ఈశ్వరి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా సంభవించదు.
0: వాట్ ఎవర్ ఎండెవర్స్ హి మే పర్ఫార్మ్ వితౌట్ ద గ్రేస్ ఆఫ్ భవాని.
1: ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క మహర్షి, ఒక్కొక్క పెద్దలు, ఒక్కొక్క పేరు నియమించారు.
0: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ద రిషీస్ నేమ్స్, ద గాడ్స్ నేమ్స్.
1: ఈ రూపనామములు ప్రధానము కాదు.
0: నాట్ దీస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఇవన్నీ కూడా మార్పు చెందేటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ చేంజ్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: స్థిరమైనటువంటి ఎట్ట నీవు భావిస్తావు?
0: These are not permanent at all.
1: Kanuka indulone satya nityamainatvanti tattvam untunnadi.
0: There is something which is permanent and true within.
1: Adi ye divyattamu.
0: That is divinity.
1: Adi sarvata paanipadam tasarvato chi siromukam sarvata stutimalloke sarvama vrutti sishtati.
0: That is God's hands, legs, head.
1: Adi ye satyamainatvantidi.
0: He is all pervasive. That is the
1: adiye
0: super
1: nityamainatvantidi.
0: That is the only truth.
1: Adiye pavitramainatvantidi.
0: That is holy.
1: Atti divyamainatvanti yokka divyatattvamu prati manavuni yandu kudanu antarbhutamai untunnadi.
0: This divine principle is there in every person.
1: Itti antarbhutamainatvanti divyatvanni manamu gurtinchadaniki mana yandu kudanu aa shakti unnadi.
0: You will have to try to harness your strength to understand this divine principle.
1: Sumati suryodayam kaakunda nilipettaniki aameku aa shakti ekkada nunchi vachindi?
0: Where did Sumati get the strength to stop the sunrise?
1: Aame endu pati endu unnatundi yokka prema tattvam chetane ee yokka shaktini taaru aavirbhavimpa cheskundi.
0: Because of the love she had for her husband, she could stop even the sun
1: from rising. Aa shraddha aneetundi abhiruddhi gaavinchukovali.
0: The earnestness is what is important.
1: Shraddha abhiruddhi ainappudu vishwasam gaadanga labhistundi.
0: When earnestness increases, faith automatically
1: increases. Veru lopala dige koladi kudanu chettu kudanu perugutu vastuntadi.
0: The more it goes inside the tree, it grows bigger and bigger.
1: Shraddha aneetundi veru lopala diginappude ఈ యొక్క విశ్వాసం అనేటువంటి చెట్టు పెరుగుతుంది.
0: When the roots of earnestness go inside only the tree, then grows.
1: ఈ శ్రద్ధ విశ్వాసములు లేకుండా ఏ రామమును కాని ఏ రూపమును కాని స్మరించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: Without earnestness and faith, no name, no form can ever help you.
1: కానీ అనేక సాధనల చేత ఈ దైవత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు.
0: So many people try to do many spiritual practices to get God.
1: ఇవన్నీ కూడా కేవలము లౌకికమైన భౌతికమైన తృప్తుల నిమిత్తమే.
0: These are merely something which satisfies you physically, mentally, that is all.
1: Navavida margamulanta kudanu bodhinchadu Naradudu.
0: Narada explained the 9 types of bhakti.
1: Shravanam,
0: listening,
1: kirtanam,
0: singing,
1: Vishnu smaranam,
0: thinking of God,
1: pada sevanam,
0: serving his feet,
1: vandanam,
0: prostrating to
1: archanam,
0: him, worshipping
1: dasyam,
0: him, being a servant to him,
1: sneham,
0: being a friend,
1: nivedanam,
0: and then the atma's anguish.
1: Ivanni kudunu kevalamu prakrutamainatvanti oka vidyalu yendu idi oka prakrutamaina anityamainatvanti sadanle.
0: These are all impermanent practices, spiritual practices.
1: సర్వాధారమైనటువంటిది విశ్వమే స్వరూపంగా భావించుకోవాలి.
0: The only thing that is permanent, you should think that the whole universe
1: Vishnu
0: is God.
1: స్వరూపం.
0: Universe is a very form of God.
1: విష్ణువు విశ్వము రెండు కూడా కారకారణ సంబంధమైనటువంటిది.
0: The form and Vishnu are both interdependent.
1: ఇది కారణము, అది కార్యము.
0: This is the foundation.
1: విష్ణుత్వము కారణము, జగత్తంతా కార్యము.
0: The Vishnu principle is a cause.
1: ఈ కార్యకారణ సంబంధ స్వరూపమే ఈ విశ్వము.
0: So the reason and the result are the Vishnu swarupa.
1: Kanukane ee rendintini garchi oka vidhamaina oka abhatya madagamu annaru anaga oka asthiramainatvanti tattvamto kudinatvanti sthiramu.
0: So there is the permanence in the impermanence.
1: Dinine vedamu acharam charameyavacha anindi.
0: So this is what is said in the Vedas also.
1: Acharam charameyavacha,
0: that which is steady makes
1: kani
0: things move.
1: Kadalakunda undi.
0: It doesn't move.
1: కానీ అన్ని పనులు చేస్తుంది.
0: But it does all the work.
1: దీనికి చక్కని ఉదాహరణము.
0: There is a good example.
1: నీవు రాత్రి భోంచేసి పరుండినావు.
0: You are sleeping after you've had your
1: food. నీ దేహం బెడ్ పైన ఉంటుంది.
0: Your body is on the bed.
1: కానీ స్వప్నావస్థలో నీవు సర్వ కార్యములు చేస్తున్నావు.
0: But in your dream you are doing so many things.
1: అనేక ప్రదేశములకు ప్రయాణం చేస్తున్నావు.
0: You are going to many places.
1: అనేక విధమైనటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నావు.
0: యు ఆర్ సబ్జెక్టెడ్ లాట్ ఆఫ్ జాయ్స్ అండ్ సారోస్.
1: ఈ రెండు కూడా ఎక్కడ జరుగుతుండాలి?
0: హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ సీయింగ్ దీస్ థింగ్స్?
1: స్వప్నావస్థ యందు నీవు చరాచరమంతా తిరుగుతున్నావు.
0: ఇన్ యువర్ డ్రీమ్ యు ఆర్ మూవింగ్ అరౌండ్.
1: కానీ దేహరీతిగా చూస్తే బెడ్ పైన స్థిరంగా ఉంటుండాలి.
0: బట్ యువర్ బాడీ ఇస్ స్టడీ ఆన్ ద బెడ్.
1: కనుకనే ఈ చరాచరమంతా చుట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఆనందములు అనుభవించేటువంటిదంతా కూడాను కేవలము స్వప్న దృశ్యములే.
0: సో ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫ్లక్స్ ఆఫ్ చైన్ సారోస్ అండ్ జాయ్స్
1: ఇవన్నీ కూడాను స్వప్న దృశ్యములే.
0: దీస్ ఆర్ ఆల్ ద డ్రీమ్స్ దట్
1: మనం ఈనాడు అనుభవించేటువంటి ప్రతి కర్మలు కూడాను స్వప్న దృశ్యములే.
0: ఆల్ దట్ వి అండర్స్టాండ్ టుడే అండ్ రియలైజ్ ఇస్ మియర్ డ్రీమ్.
1: ఆత్మ ఒక్కటియే స్థిరమైనటువంటిది, చరం చరం చరం.
0: ఆత్మ ఇస్ ది ఓన్లీ పర్మనెంట్.
1: ఇది చరము అది అచరం.
0: This is steady, that
1: ఈ చరాచరముల యొక్క ఏకత్వమే మానవత్వం.
0: దట్ విచ్ మూవ్స్ అండ్ దట్ ఇస్ స్టడీ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాన్.
1: ఇట్టి దివ్యమైన మానవత్వాన్ని పొంది
0: బీయింగ్ డివైన్ యాజ్ మ్యాన్
1: జంతువునాం నరజన్మ దుర్లభం దుర్లభం దుర్లభం.
0: యువ్ గాట్ ద బర్త్ ఆఫ్ అ మ్యాన్ విచ్ ఇస్ వెరీ ప్రెషియస్ బియాండ్ ద
1: మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
0: Man's life is very
1: సౌజన్యమైనటువంటిది.
0: It's very beautiful.
1: సౌశీల్యమైనటువంటిది.
0: It's full of virtues.
1: అట్టి మానవ జన్మం అందరికీ ప్రాప్తించదు.
0: Not everybody gets the birth.
1: ప్రాప్తించిన ప్రతి మానవుడు కూడాను దైవత్వం కోసం పాటుపడడు.
0: Not every man can express divinity within himself.
1: కేవలం కొన్ని ఆరాధనలు చేసుకుంటూ ఆధారం చేత దివ్యత్వాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Doing some spiritual practices, they want to manifest divinity within themselves.
1: అది మన విగ్రహారాధన.
0: That is idol worship.
1: రాములని కృష్ణుడని ఈశ్వరుడని అల్లా అని జీసస్ అని ఈ విధమైనటువంటి కొన్ని ఆరాధన విగ్రహాన్ని మనం తయారు చేసుకుని తద్వారా ఈ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
0: We worship Jesus, Rama, Krishna, whosoever is God, and we want
1: ఈ కొడును తాత్కాలికమైనటువంటి దృశ్యములే.
0: This type of worship is only
1: అనిత్యమైన దృశ్యములే.
0: These are all transitory.
1: అసత్యమైన దృశ్యములే.
0: These are not true.
1: నిరుపయోగమైన దృశ్యములే.
0: These are useless.
1: నిర్గుణ స్వరూపములే.
0: These are all without form.
1: ఇలాంటి దీన్ని మనం ఆరాధన చేసి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What's the use of praying to the magnanimity? Every man
1: సమాజంలో ప్రవేశించి
0: he should go into society.
1: ఈ యొక్క చిత్త స్వరూపాన్ని మనం ఆరాధన చేయాలి.
0: You have got to worship the thing.
1: చిత్తమే ధ్యేయము.
0: Which is within.
1: అదియే శివత్వము.
0: That is శివత్వం.
1: అదియే బ్రహ్మతత్వము.
0: That is the principle, eternal principle.
1: కనుకనే
0: therefore
1: ఈ బాహ్యమైనటువంటి యొక్క
0: therefore the outward things
1: లౌకికమైనటువంటి యొక్క
0: concerning the world
1: ప్రాకృతమైనటువంటి యొక్క
0: which is very material
1: క్రమక్రమేణా మనం సల్లింపజేస్తూ రావాలి.
0: We have got to decrease them gradually.
1: ఆత్మ సంబంధమైన
0: to be one with the atma
1: దైవత్ సంబంధమైన
0: that which is nearer to divinity
1: బ్రహ్మతత్వంతో కూడినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మనం గుర్తియందుంచుకోవాలి.
0: దట్ విచ్ లీడ్స్ అస్ టు ద గోల్ వి హావ్ గాట్ టు బేర్ ఇన్ మైండ్.
1: ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ట్రూత్ టుడే.
1: భక్తునికి భగవంతునిపై ఎంత ప్రేమ ఉన్నదని నీవు చూసుకుంటున్నావు.
0: You are seeing how God loves human beings.
1: కేవలం నీ ప్రేమను మాత్రమే నీవు కొలత వేసుకుంటున్నావు.
0: You are only measuring your love.
1: కాదు, అది తప్పు.
0: No, that is wrong.
1: భగవంతునికి నాపైన ఎంత ప్రేమ ఉన్నది దాన్ని నీవు కొలత తీసుకోవాలి.
0: You have got to measure how much God loves you.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం నందే నీవు నిజమైన దివ్యత్వం ఉంటుండాలి.
0: It's the combination of these two things you'll experience the divine.
1: నిర్గుణం
0: that is without
1: నిరంజనం
0: without attribute
1: సనాతనం
0: it is నికేతనం
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అది.
0: It is something eternal and permanent and true.
1: అది ఏ బ్రహ్మతత్వము.
0: That is the Brahma principle.
1: అది ఈశ్వరత్వము. అదే ఆత్మతత్వము.
0: That is the atmic principle.
1: కనుకనే ఈ లౌకికమైనటువంటి ఒక బ్రాహ్మణ క్రమక్రమేణ మరచి
0: ఆల్ దిస్ డెల్యూజన్ విచ్ కన్సర్న్స్ ఇట్సెల్ఫ్ విత్ ద వరల్డ్ వి హావ్ గాట్ టు ఫర్గెట్ గ్రాడ్యుయేట్
1: మనం అభివృద్ధి పరచుకొని
0: వి హావ్ గాట్ టు ఇన్కల్కేట్ గ్రేటర్
1: ఆ చిత్తమునకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద చిత్త.
1: చిత్తమనగా చాలా మంది హృదయము అని అనుకుంటున్నారు.
0: పీపుల్ థింక్ దట్ చిత్త మీన్స్ ద హార్ట్.
1: చిత్తము
0: చిత్తం ఇస్ నాట్ దట్.
1: సత్ చిత్ ఆనందము.
0: That is Sat Chit Ananda.
1: Sat idi shashvatamu.
0: Sat is permanent.
1: Chit paripurnamu.
0: That is full.
1: Ee rendintu yokka ekatvame aanandamu.
0: The combination of these two is ananda.
1: Sat
0: Sat
1: satyam entundi.
0: That which is true.
1: Trikala bhagyam entundi satyam.
0: It is true for all three.
1: Endulo idi praveshinchinappudiki idi madhuryame.
0: Any time it's always sweet and nectarine.
1: అలాంటి మధురమైనటువంటి చక్కెరను ఒక చేతిలో నీవు పట్టుకొని
0: when we have got the sugar in our hands
1: పరిపూర్ణమైనటువంటి జ్ఞానమే మరొక చేతిలో పట్టుకొని
0: when we have got wisdom with the
1: ఈ పరిపూర్ణ జ్ఞానమే వాటర్ వంటిది.
0: This full wisdom is like water.
1: ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క చక్కెరే ఈ యొక్క భగవత్ తత్వము.
0: The sugar is the atmic principle of
1: ee
0: God.
1: Chakra water rendu mix chesthe chakra kaadu water kaadu syrup aipothundi.
0: When you mix the sugar and the water, it's not sugar and water, but it's syrup.
1: Kalvini sat chittini rendittini kuda manam ekam cheyali.
0: So we have got to combine the sat and the chit.
1: Sat aneetundi paripurna tattvanni.
0: So the totality which is truth.
1: Cheptu vachindi om tat sat anindi.
0: Veda said om tat sat.
1: Om anaga parabrahmamu.
0: Om is something that
1: tat
0: principle.
1: Tat anaga adi tappa. Adiye.
0: That is it.
1: Sat chit anandamu.
0: Sat chit ananda.
1: Deenikante anandam marokati ledu.
0: There is no ananda joy beyond it.
1: Manam anandanni anubhavinchalani aashisthunnamu.
0: We want to enjoy happiness.
1: Yemi manam anubhavinchi aanandamu.
0: What is the happiness that you experience?
1: Tatkalikamaina chanabhanguramaina aanandame.
0: The transitory happiness is what you experience. This is not permanent.
1: Nitya satyamaina aanandanni manam anubhavinchadaniki prayatninchali.
0: We have got to strive to experience joy which is endless.
1: Adiye nijamainatvanti yokka antarbhavamto koodinatvanti yokka aatma swaroopam.
0: And that is the only thing which comes from within you, that is atma.
1: Aakaram ledu.
0: It has no form.
1: Aanandam unnadi.
0: It is full of bliss.
1: Aanandame dani swaroopam.
0: Bliss is its form.
1: Aanandam anku roopam em undadi.
0: You cannot measure it.
1: Aanandam anubhutiki maatrame labhyam avutundi.
0: You can only experience it.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Prati manavudu kuda itti aanandamunu dharinche vastunnadu.
0: Every man comes full of love.
1: Talli garbhamu nundi janminchunappudu.
0: When he comes out of the mother's womb.
1: Kanthamalala yemi kanaravu.
0: You cannot see anything around his neck.
1: Manchi muchyapu saru.
0: He doesn't wear a garland of pearls.
1: Mattunakunu levu.
0: He doesn't have any other precious stones.
1: Melmi bangaru danda medaku ledu.
0: He doesn't have any golden necklace around his neck.
1: Ratnala haramu.
0: He doesn't have a gold
1: diamond necklace.
0: The diamond necklace doesn't shine around him.
1: Pachala pellanu patakaledu.
0: He doesn't have a chain of
1: kaladu,
0: sapphires.
1: Kaladu, kaladu, kaladu mi yokka kantamandu.
0: There is around your neck.
1: Purva janmala karmalu ponduparachi.
0: According to your previous janma, birth.
1: Manchi ainanu chedugaina trunchakunda.
0: Whether you have done bad or good without snapping it.
1: Brahma meekichi pampenu baruvumala.
0: Brahma sends you with a heavy garland of your
1: baruvaina malane ee dehamu.
0: That very very heavy garment.
1: ఈ దేహమనేటువంటిది తల్లి గర్భం నుండి ఆవిర్భవించింది.
0: This is the body which comes out of the mother's womb.
1: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: That's why it is said mother is
1: దేహమునకు ప్రధానమైనటువంటి గురువు, ప్రధానమైన ఆదర్శము, ఫండమెంటల్ స్థానము తల్లి యొక్క హృదయమే.
0: So mother's heart is that which is equivalent to God, her love, her protection and care.
1: మీకు బాగా తెలుసును.
0: All of you know very well.
1: హిందు పరిషత్తు సెక్రటరీ అశోక్ సింగల్ నా దగ్గరికి వచ్చాడు.
0: యు నో అశోక్ సింగ్లే.
1: స్వామి, మందిరం కట్టాలని మేము ఎంతో ఆశపడుతున్నాము, రాముడు ఎక్కడ జన్మించినాడు ఆ స్థానం యొక్క దీన్ని మీరు నిరూపించండి అన్నారు.
0: హి సెడ్ వి వాంట్ టు బిల్డ్ ఎ మందిర్ టు రామ. స్వామి, ప్లీజ్ షో అస్ ద ప్లేస్ వేర్ రామ వాస్ బోర్న్.
1: ఎక్కడ పుట్టాడు, మేము ఇప్పుడు నిర్ణయించిన స్థానంలో పుట్టాడా, లేక ఇంకో స్థానంలో పుట్టాడా, లేక మహమ్మద్ భజన చేసేటువంటి స్థానంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నారు.
0: Was he born here or where the Mohammedans worship? Swami,
1: Pichivada,
0: please tell us.
1: Ikkada akkada puttinaadu anipettidi naaku teliyadu. Kausalya garbham athana sthanam annadu.
0: Oh foolish one, he was not born here or there. He was born out of the womb of Kausalya.
1: Ana garbhame ramuni yokka sthanamu.
0: Her womb is a very place.
1: అదే విధంగాని ప్రతి అవతారములు కాని, ప్రతి వ్యక్తులు కాని, ప్రతి శక్తి కాని తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంది.
0: ఎవ్రీ అవతార్, ఎవ్రీ ఫేమస్ పర్సన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వూమ్బ్.
1: తల్లి కంటే మిగుల దైవం దగ్గర.
0: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ ద మదర్.
1: తండ్రి కంటే మిగులు సన్నిహితుండు.
0: దేర్ ఇస్ నో బడీ బెటర్ దెన్ యువర్ ఫాదర్.
1: అన్నింటికంటే కూడా ఆధారభూతుడైనటువంటి వాడు దైవత్వం, అతని ఈశ్వరతత్వం.
0: బియాండ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్, దట్ ఇస్ ఈశ్వర.
1: ఆ ఈశ్వరత్వం అనేటువంటి సోహం అక్కడ నుంచి ప్రారంభమవుతుండాలి.
0: సో దట్ ఈశ్వర ప్రిన్సిపల్ స్టార్ట్ ఫ్రమ్ సో.
1: ఇక్కడ శ్రద్ధ,
0: Here it is earnestness. And the other is faith.
1: సోహం అనేటువంటిది రెండు చేరినప్పుడే నేనే దైవము అంటున్నాడు.
0: So when soham starts, it is the very principle of God.
1: So that.
0: So is that.
1: హం అదే నేను.
0: That is that.
1: దీని యొక్క అంతరాత్మే తత్వం అసి.
0: And the underlying meaning is తత్వం అసి.
1: కనుకనే తల్లి గర్భము నుండి పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను.
0: So every person is born out of the womb of the mother. The fame of the mother.
1: తల్లి గౌరవాన్ని.
0: Her prestige.
1: తల్లి ప్రతిష్టను.
0: Her whatever she is.
1: కాపాడేటువంటి యువకుడుగా తయారు కావాలి, యూతులుగా తయారు కావాలి.
0: You've got to grow up in such a wonderful way as good youth.
1: దుర్మార్గుడిగా నటించినటువంటి యొక్క హిరణ్యకశిపుని గర్భంలో పుట్టాడు, లీలావతి గర్భంలో పుట్టాడు ప్రహ్లాదుడు.
0: Out of Leelavati, who was the wife of Hiranyakashipu, Prahlada was born.
1: కాని
0: but
1: రెండింటికి అతీతమైనటువంటి స్థితిని పొందాడు.
0: But he got strength which was beyond everything. అతని
1: సర్వస్వం కూడా తర్వాత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అనేటువంటి దివ్యమైన భావంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: He had the divine vision that God is all pervasive, his hands, his legs, his head is everywhere. Whether he was beaten
1: Narayan,
0: by the whip.
1: Narayan, Narayan, Narayan.
0: He went on repeating Narayan.
1: Pavalato kanipinchina Narayan, Narayan, Narayan.
0: Even when the serpent stung him, he went on saying Narayan.
1: Kondalapai nunchi netti vesina Narayan, Narayan, Narayan.
0: When they pushed him down the steep cliff.
1: Samudramlo nettina Narayan, Narayan.
0: When he was thrown into the sea also.
1: Aa vidhamainatundi oka divyamainatundi vishwasam cheta చిత్తం నుంచి నారాయణ రావటం చేత అంత సర్వత్రా నారాయణే కాపాడుతూ వచ్చాడు.
0: Out of the tremendous faith which emanated from his chitta and his faith in God saved him.
1: కనుకనే మంత మన యొక్క చిత్తమునందే ఇమిడి ఉంటుంది ప్రపంచమంతా.
0: So the whole world is within our chitta.
1: అలాంటి చిత్తమును ఈనాడు మర్చిపోతున్నాం.
0: You are forgetting the chitta today.
1: ఈ లౌకికమైన కోరికలన్నిటిని చిత్తులో పడిపోతున్నాము.
0: We are just immersing ourselves in worldly desires.
1: అట్టి తల్లిని మనం గౌరవించి కాపాడి ఆమెకు తగినటువంటి కీర్తిని సంపాదించడమే ఈనాటి జన్మం యొక్క ప్రధాన లక్ష్యం.
0: The goal of today should be that you should revere your mother and try to establish her prestige and dignity.
1: కనుకనే 19వ తేదీ నవంబర్
0: therefore 9
1: లేడీస్ డే అని పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇది.
0: సో ద ఇన్ అ మీనింగ్ ఆఫ్ మేకింగ్ 19 నవంబర్ ద లేడీస్ డే ఇస్ దిస్ దిస్ ఇస్ ద మీనింగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: therefore every man
1: తల్లి యొక్క ఇష్టాన్ని అనుసరించాలి.
0: You have got to go according to the wish of the
1: mother. ఒకవేళ తల్లికి అంత పరమ జ్ఞానం లేకపోయినప్పుడు నీవు జ్ఞానవంతుడే అయినప్పుడు నీవు ఆమెకు తగినటువంటి రీతిగా నచ్చ చెప్పాలి.
0: If the mother is not as wise as you, you will have to tell her in a nice way.
1: అమ్మా నీకు తెలియదు.
0: Mother, you do not
1: know. నాకు తెలివితేటలు ఉంటున్నాయి.
0: Mother, you do not know. I have studied a lot. I have learned many things.
1: ఆతిథ్యకులను నీవు చూడాలి అని ఆమెకు నచ్చ చెప్పాలి.
0: You have got to tell her in a nice way that she should also
1: అప్పుడు ఇరువురు మనసు ఒకటైనప్పుడు ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు.
0: When you see her point of view and she sees her point of view,
1: వేదములు కల్పించవు.
0: When there is absolutely no difference between the mother and the son.
1: కానీ ఈనాడు
0: but today
1: ఆ పరమ పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని కోల్పోతున్నాము.
0: We are trying to forget this motherhood. The
1: భక్తి తత్వానే కాకుండా
0: without the principle of devotion
1: kodanu kolipothunnam.
0: We are also losing faith.
1: Laukika vishayam paina unnatundi vishwasamu aadhyatmika tattvam paina vishwasam abhivruddhi kavatam ledu.
0: You are not increasing your faith in spiritual things, but you are going down towards the material things.
1: Bhakti bhavamu kante veru bhavamu ledi.
0: There's nothing beyond devotion.
1: Bhakti, bhakti, bhakti.
0: Devotion, devotion, devotion.
1: Bhakti ee rendakshamulunde sarvasamu ivunu untunnadu.
0: Bha and ti, there are the two words.
1: భక్తి అనేటువంటిది బకారం ప్రధానమైనటువంటిది.
0: ఇన్ భక్తి
1: అదే కాంతి స్వరూపము.
0: దట్ ఇస్ లస్టర్.
1: అదే వెలుగు స్వరూపము.
0: దట్ ఇస్ ల్యూమినాసిటీ.
1: అదే ప్రకాంత స్వరూపము.
0: దట్ ఇస్ ఇల్యూమినేషన్.
1: ఆ భా అనేటువంటి కాంతి నుంచి తీ అనేటువంటిది.
0: ఫ్రమ్ భా యు గెట్ ద తీ.
1: ఆ భక్తి అనగా ఆ కాంతిని ఆకర్షించేటువంటిది తీ.
0: దట్ విచ్ అట్రాక్ట్స్ దిస్ లస్టర్ అండ్ ల్యూమినస్.
1: భక్తి నుండి శక్తి.
0: And from bhakti you get the shakti.
1: Shakti anaga sharira manasika aadhyatmika shaktulu moodinti oka ekatvame shakti.
0: Body, mind and soul, that is the shakti.
1: Ivanti samanangane untundadi.
0: It is in the stree.
1: Bhakti shakti.
0: Bhakti shakti.
1: Ee rendinti dwara rakti, prapanchika sambandhamaina rakti.
0: And then between the two you get rakti.
1: Ee prapancha sambandhamaina raktilo manam munigi telatam cheta virakti.
0: Getting immersed in worldly things,
1: కొంతకాలంలో ఈ ప్రపంచం మనకు విరక్తిగా చూస్తుంది.
0: Sometimes we get this type of renunciation.
1: అప్పుడే దైవ రక్తి ఎక్కుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ యు గెట్ డిస్గస్టెడ్ విత్ ద వరల్డ్ దేర్ ఇస్ గాడ్స్ గ్రేస్.
1: అప్పుడే భగవంతుడు మనకు భక్తి కూడా అందిస్తాడు.
0: దట్ గాడ్ గివ్స్ us ద వే టు గో.
1: ఈ భక్తి చేతని దేహంను కాపాడుకొని దైవ రక్తిని మనం పొందాలి.
0: So you've got to go towards this goal and then
1: తర్వాతని దీని వల్లనే ముక్తి అనేటువంటిది లభ్యమవుతుంది.
0: There is something called bhukti.
1: కనుకనే తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఈ యొక్క శక్తి సంబంధమైనటువంటి మానవ దేహము ముక్తి వరకు దీని ప్రయాణం సాగించాలి.
0: So the man has got to take the journey right from the mother's womb till he attains the atmic principle.
1: మానవుని యొక్క స్వరూపం యొక్క ప్రయాణము చాలా షార్ట్ కట్.
0: So you can take the shortcut in man's journey towards God.
1: From
0: I to we.
1: ఎంతో దూరం మనం ప్రయాణం చేసి పోనక్కర్లేదు.
0: We need not go any far.
1: ఒక తిరుపతికో కాశీకో గయకో ప్రయాగకో ఎక్కడికైనా పోవాలంటే చాలా ప్రయాణం చేయాలి.
0: If you have go to Banaras, Kashi, Prayag, etc., you have got to go a long way.
1: చాలా షార్ట్ కట్.
0: This is a very short cut.
1: నేను నేను నేను అనేటువంటి ఈ దేహాభిమానం నుంచి మనము మనము అనేటువంటి ఒక ఆత్మాభిమానంలో మనం పడాలి.
0: Giving up that narrow principle of my I, going beyond that to the we.
1: కనుక ఆత్మాభిమానంలో ప్రవేశించడానికి తల్లి యొక్క అనుగ్రహం కూడా అత్యవసరం.
0: To go into that state of bliss, you require the grace of the mother.
1: Sachi Devi తన కుమారుడైనటువంటి చైతన్యుణ్ణి అనేక విధములుగా చీవాట్లు పెట్టింది.
0: She scolded her son Chaitanya.
1: నాయన నీ వివాహమాడు, నీ వివాహమాడు.
0: You please marry.
1: నాకు తృప్తి కలుగుతుంది.
0: I'll be happy.
1: తల్లి మనసు సంతృప్తి కానటువంటి ఈ వివాహం చేస్తే ప్రయోజనం లేదు అన్నాడు.
0: If you do not marry according to the mother's wish, it's no use.
1: కాని చైతన్యుడు చెప్పాడు.
0: But Chaitanya said,
1: తల్లి నా ఇష్టం లేదు.
0: I do not want to marry.
1: కోసం నేను చేసుకుంటాను.
0: I'll do whatever worship I can.
1: కాని అది నీకు కూడా తృప్తి లేదు.
0: You are not also happy.
1: నాకే తృప్తి లేనప్పుడు నీకేట తృప్తి వస్తుంది?
0: If I'm not happy, how can you be happy?
1: వివాహం ఆడాడు.
0: Then he married.
1: లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.
0: He married Lakshmi.
1: తిరిగి ఒక బంగాళాదేశమునకు ప్రయాణమేసి వెళ్ళాడు.
0: Then he went on his journey to Bangladesh.
1: లక్ష్మి అన్నాహారంలో మానేసేసి ప్రాణం విడిచింది.
0: And Lakshmi died fasting.
1: దాంతో సచిదేవి చాలా బాధపడింది.
0: సచిదేవి felt very unhappy.
1: నేను వద్దంటే కట్టాను ఈ పిల్లవాడికి.
0: He did not want it, but I got him married.
1: కట్టకడపటికి ఈ గతి పట్టింది.
0: Ultimately he had to face.
1: చాలా విచారంగా ఉన్నది.
0: So she felt very unhappy.
1: తిరిగి బంగ్లాదేశం నుంచి వచ్చేసాడు చైతన్యుడు.
0: He came back from Bangladesh.
1: Amma cheppindi vinnava?
0: Amma, did you listen to what I said?
1: Manasu ishtam lenappudu enni chesi prayojanam emiti?
0: If we do something which is goes against our wishes,
1: ee sambandhamaina vishayanni kodunu okka thori Mahabharatamlo kuda jarigindi.
0: So these things have happened even in the Mahabharata.
1: Arjuni vivaham aadalane prameena chaala kattuditta pettindi.
0: So that Arjuna should marry.
1: Aneka prayatnalu chesindi.
0: She made a lot of effort, his mother.
1: Prameena kodunu rani.
0: Then she was a rani.
1: అర్జునుడు కూడాను రాజు.
0: అర్జున వాజ్ ఎ కింగ్.
1: కాబట్టి ఈ రెండింటికి సంబంధం ఏ రీతిగా కుదురుతుంది?
0: సో హౌ కుడ్ యు కంబైన్ దిస్?
1: అర్జునుడు నాకు ఇష్టం లేదు అన్నాడు.
0: అర్జున సెడ్ ఐ డోంట్ లైక్.
1: సరే, ఈ ప్రమీణ తమ సైన్యాధిపతి అయినటువంటి మలయవతిని గట్టిగా బోధించింది. ప్రమీణకు సైన్యాధిపతి కమాండర్ ఇన్ చీఫ్ మలయవతి.
0: సో టు ప్రమీణ ద కమాండర్ ఇన్ చీఫ్
1: మలయవతికి చెప్పింది, ఈ ఎంతైనా సరియే అర్జున్ని ఓడించి అతని దేహం తీసుకుని రామని చెప్పింది.
0: షీ సెడ్ ట్రై టు కాన్కర్ అర్జున్ అండ్ బ్రింగ్ హిస్ బాడీ.
1: మలయవతి చాలా గట్టిది.
0: షీఈస్ వెరీ స్ట్రాంగ్.
1: కేవలం అబలనని మీరు భావిస్తుంటారు, చాలా పొరపాటు, వాడు మహాబలుడు.
0: యు థింక్ విమెన్ ఆర్ ఫీబర్, బట్ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్.
1: ఆమె యుద్ధం చేసింది, అర్జున్ తీసుకుని వచ్చింది.
0: షీ ఫౌట్ అండ్ షీ బ్రాట్ అర్జున.
1: నాకు ఇష్టం లేనటువంటి యొక్క దీనిని నీవు ఏ విధంగా చేసినా నాకు ప్రయోజనం ఉండదు.
0: You cannot do anything which I do not like.
1: Pramila, na dehanni mukkalumukku chesinappudiki na manasu ninnu vivaham aatanki angikarinchadu ani.
0: Even if you cut my body to pieces, I will not feel like marrying you, he said.
1: Arjunudu Krishna bhaktudu.
0: Arjuna was worshiping Krishna.
1: Krishna bhakturalu.
0: Pramila also was worshiping.
1: Iddaru kudunu cheraru.
0: So both of them got together.
1: Krishna, na yokka manavishtanni nerivechchamani eemi korindi.
0: She said, Krishna, try to fulfill my personal wish.
1: Arjuna naabe manobishtanni nerveetchamani pani Arjuna kodaru.
0: Arjuna prayed to Krishna, Krishna, fulfill my personal wish.
1: Kali Leela Manusha Vigrahudu, natana sutradhari.
0: He is a great actor, a super actor.
1: Ee rendintiki neetaginatundi oka moodo plan edo veyyalani chuchadu.
0: So he said he should.
1: Bhagavantun eppudu kudunu master plane, master plane, master plane.
0: So Krishna wanted to have a master plan.
1: Appudiki appudiki veseyatundi plan kaadadi.
0: It's not a plan just then and there.
1: Taru ఇద్దరిని పిలిచాడు.
0: హీ కాల్డ్ బోత్ ఆఫ్ దెమ్.
1: ఆమె ఎడమ చేయి తీసుకున్నాడు.
0: హి టుక్ ద లెఫ్ట్ హ్యాండ్.
1: ఇతని కుడి చేయి తీసుకున్నాడు.
0: హి టుక్ ద రైట్ హ్యాండ్.
1: రెండింటిని కలిపాడు.
0: హి
1: తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదే విద్యాబలం దైవోనం అనేక మంత్రాలు చెప్పాడు కృష్ణుడు.
0: హి బ్రాట్ బోత్ దర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ స్టార్టెడ్ రిసైటెడ్ మెనీ మంత్రాస్.
1: కృష్ణుని ఆజ్ఞను ఇంకా జవదాటానికి వీల్లేదు. కృష్ణుని ఆజ్ఞను శిరసావహించారు.
0: దే హావ్ టు లిసన్ టు కృష్ణ హోల్ హార్టెడ్లీ.
1: కానీ
0: బట్
1: ఇరువురు ఎందుకు ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం లేదు.
0: They do not have close relationship.
1: దైవం అన్ని చేస్తాడు.
0: God will do everything.
1: దైవం చేయలేనిటువంటి పని ఒక్కటి లేదు.
0: There is nothing that God cannot do. భూమిని
1: ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
0: He can turn the earth to sky and the sky to earth.
1: కానీ మానవులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించలేరు.
0: But man cannot understand these things. He cannot recognize.
1: కనుకనే తమ శక్తి సామర్థ్యములను ప్రబలంగా తీసుకుని,
0: so thinking of their own strength,
1: కేవలం ఆ యొక్క శక్తి పైనే తాను ఆధారపడి ఉంటుంటాడు.
0: They think they can depend upon their own strength.
1: అన్నింటికీ మూలాధారం ఏంటి? తల్లి యొక్క గర్భమే.
0: The whole thing that the important foundation is the womb of the mother.
1: అభిమన్యుడు సుభద్రా గర్భములో ఉండినప్పుడు,
0: when Abhimanyu was in the womb of Subhadra,
1: అర్జునుడు అనేక విధమైనటువంటి కథలంతా చెప్తూ వచ్చాడు.
0: He went on telling so many types of stories.
1: అందులో పద్మ వ్యూహాన్ని కూడా గురించి చెప్తూ వచ్చాడు.
0: And he also described the Padma Vyuha.
1: ఆ పద్మ వ్యూహంలో ప్రవేశించేంత వరకు చెప్తూ వచ్చాడు.
0: He went on telling as long as one could enter. In the meanwhile, Krishna came.
1: Krishna is a natana sutradhari.
0: He is a tremendous actor.
1: దైవం ఏ ఒక్క విషయం నందు కూడా ఆ కాలంలో అబ్రాహ్మణుడు ఆసన్నమాయ అన్నట్టు ఆ సమయానికి సరిగా ప్రసన్నుడవుతుంటాడు.
0: So God comes in whenever it is needed and places his robe beautifully.
1: Arjuna.
0: Arjuna.
1: ఎంత పరపడుతున్నావోయి.
0: What mistakes you are doing?
1: వినేది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు.
0: Do you think it's Subhadra who is listening?
1: గర్భమందు ఉన్నటువంటి ఒక శిశువు నీ యొక్క కథంత వింటున్నాడు.
0: The one who is in a womb, he is listening. The child is listening to you.
1: ఆ కసిగంధకు ఈ పద్మవ్యూహాన్ని గురించి ఎందుకు నీవు చెప్తున్నావు?
0: Why are you telling that tender child about this Padma Vyuha?
1: రమ్ము బయట.
0: Come outside.
1: అన్నాడు, తీసుకుని పోయాడు.
0: And Krishna went away.
1: కృష్ణుడికి ఎవరికి ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా జరగాలో తెలుసును.
0: Krishna knows at what time how to do it to everybody.
1: కనుకనే ఆ పోయేంత వరకు ప్రవేశించేంత వరకు తిప్పినారు. అదంత జ్ఞాపకం ఉంది.
0: So he told him as far as he could enter it, and the child had it in its memory.
1: అభిమన్యుడు తిరిగి లోపల బయటికి వచ్చేదంటో తెలియదు.
0: But he doesn't know how to get out of the view.
1: అందులో కట్టుబడిపోయాడు.
0: That's why he got caught up in it.
1: కృష్ణుడు ఎందుకు ఇట్లా చేశాడు?
0: Why did Krishna do this?
1: అనగా వీర స్వర్గాన్ని పొందించే నిమిత్తమై.
0: Because he had to attain the heaven of the heroes.
1: మొట్టమొదట సుభద్ర దగ్గరికి వచ్చి ప్రార్థించాడు.
0: First he came to Subhadra and prayed.
1: అమ్మా,
0: మదర్,
1: కౌరవులందరి కూడా నన్ను పద్మ వ్యూహంలో ప్రవేశించడానికి రమ్మని పిలుస్తున్నారన్నాడు.
0: ఆల్ ద కౌరవస్ ఆర్ కాలింగ్ మీ టు ఎంటర్ ద పద్మ వ్యూహ.
1: చెప్పింది పాప సుభద్ర.
0: సుభద్ర టోల్డ్,
1: నాయన,
0: చైల్డ్,
1: పద్మ వ్యూహం అంటే సామాన్యమైనటువంటిది?
0: పద్మ వ్యూహ ఇస్ నాట్ సంథింగ్
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు. ద్రోణాచార్యుడు పన్నినటువంటిది ఇంత.
0: It's something which Dronacharya
1: దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము.
0: This has all been conceived by
1: భార్య గర్భవతి. నీ భార్య గర్భవతిగా ఉంటుండాలి.
0: Your wife is కారణేటుండును
1: చెప్పలేము.
0: I can't tell all these things.
1: నీ మామయు తండ్రి లేరిచట. మీ మామ అనగా కృష్ణుడు, తండ్రి అనగా అర్జునుడు, ఇద్దరూ లేరు ఇక్కడ.
0: Both your కృష్ణ అండ్ అర్జున్ ఆర్ నాట్ హియర్.
1: నీ తల పింక పుత్రక పుత్రక పుత్రక.
0: హౌ కెన్ ఐ టెల్ యూ ఆల్ దీస్ థింగ్స్ ఓ చైల్డ్?
1: అభిమన్యుడి కోపం వచ్చింది.
0: అభిమన్యు గాట్ వెరీ
1: యాంగ్రీ. నేను క్షత్రియుడను.
0: ఐ యామ్ ఎ క్షత్రియ.
1: మన విరుద్ధమైనటువంటి వారు యుద్ధంలోకి రామనుచుండగా నేను రాను చెప్పడం అపజయము, అంతేకాకుండా అవమానము.
0: ఐ కెనాట్ బెండ్ డౌన్ టు మై ఎనిమీస్ ఎనీమోర్.
1: అప్పుడు తల్లిపైన కోపం వచ్చింది.
0: హి గాట్ యాంగ్రీ విత్ ద మదర్.
1: వెరువక కుంభజాతి కురవీరులపై మృగరాజు పోలే వేనురుగుచు చెండకండనికి వారల అట్టె నల్లి చల్లి పలుపుచు గెలిచిరమ్ముసుత భద్రము నీకు నంచు పలకగా ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్నిధంగా పాడియా. నీవేమిటి తల్లి, నన్ను యుద్ధంలో పోయి చించి చెండాయి విజయాన్ని సాధించుకుని రామని చెప్పకుండా నన్ను పోవద్దు పోవద్దు అని చెప్పడంలో నీ ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి?
0: Why are you obstructing me from entering that? You should encourage me and enthuse me to fight.
1: తల్లికి తెలియనప్పుడు కుమారుడు ఈ విధంగా చెప్పాలి.
0: When the mother doesn't know, the boy, the child has to tell.
1: కుమారునికి తెలుసును కానీ తల్లి ప్రేమ తెలియదు.
0: The boy knew, but the mother's love he could not understand.
1: తల్లి ప్రేమ చేత ఎన్నైనా కూడా చెప్పవచ్చును.
0: Because of the mother's love, anything can be told.
1: చెప్పాను మొట్టమొదటి సంపంగి పూ కన్నా సన్న జాజి కన్నా
0: beyond the champak, beyond the jasmine,
1: munna kanna venna kanna
0: beyond butter,
1: nemali kanna kannu kanna nindu vennela kanna
0: beyond the peacock and beyond the bright moonlight,
1: kanna prema kanna minchini edi kanna premalone untunnadi oka sukamu.
0: There is nothing beyond the love of a mother who
1: talli premalu chustundi kani ee oka baita prakrutulu okati chudadu.
0: Mother thinks only of the love she bears for the child, not of the outward world.
1: Kanuka talli voddu ani cheptam cheta povatam chetane apajayam jarigindi.
0: Because he went against the mother's wishes and got in, so he had to face
1: talli matalu chaala mrudumaduramainti matalu.
0: Mother's words are very sweet.
1: Edo kobam achinappudu rendu tittavachchu kottavachchu kaani
0: she might beat you and scold you at times.
1: Kumarunu paina dvesham ippudiki undadu talli.
0: But she can never have hatred on her son.
1: Durmargudaina kumarudaina lokamlo unnadu kaani durmargudalaina talli ee lokamlo ledu ledu ledu.
0: There can be a wicked son, but there can never be a wicked mother.
1: కనుకని ఈ మాతృదేవ తత్వం ఈ యొక్క 19వ దినమును అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి హృదయాన్ని పవిత్రమైన మధురభావాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 19వ దినము ఈ యొక్క మాతృదేవి పండుగగా ప్రవచిస్తున్నాం.
0: This 19th November has been started as a Mother's Day because everybody should recognize the love of the mother and the way she feels for her child at all times.
1: కనుక మనం దేనికంటే కూడా ముఖ్యంగా తల్లిని గౌరవ మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: Beyond everything we should revere the mother and the father.
1: తల్లి తండ్రి గురువు దైవము ఈ నాలుగింటిలో తల్లి మొట్టమొదటిది.
0: First one is a mother, in the father, the mother, the guru and
1: కానీ ఈనాటి యువకులంతా కూడాను తల్లులంటే ఏమి కేర్ చేయటం లేదు.
0: Today the young children do not respect their mothers.
1: ఇంకా కొంచెం బాగా చదువుకునేటువంటి వాళ్ళకి అబలలకు ఏం తెలుస్తుంది అంటారు.
0: Even those who think they have studied much, they think the mother doesn't know anything.
1: అబల కాని వారి ఎందున్నటువంటి సర్వ బలములు కూడాను అందే ఎందు ఉంటుంది.
0: She is not weak as it is called. She has got tremendous strength within her.
1: నిజమైనటువంటి విశ్వాసము,
0: true faith,
1: ఈ విధమైనటువంటి సర్వశక్తి యొక్క భయము,
0: the strength that is within
1: తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంటది.
0: It comes right from the mother's womb.
1: కనుక తల్లులను మనము చులకంగా చూడకూడదు.
0: So we should not treat the mother lightly.
1: తల్లులు కూడాను కుమారుని బలవంతంగా పెంచకూడదు.
0: Even mothers should not sort of compel the children.
1: ప్రేమ చేత తమ యొక్క ప్రయత్నం పూర్వకంగా వారు కూడా మంచి మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
0: With her love and trying to administer it with lot of love, she should change her child's mind.
1: కుమారులు చాలా గొప్పవారు కావాలని ఆశిస్తుంటారు తల్లి.
0: She thinks that her children should become very great people.
1: మరికొంత తల్లులంతా కూడా నా కుమారుడు చాలా మంచివాడు కావాలి అంటుంటారు.
0: Some mothers say that the children have to become very good people.
1: గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి సరైనటువంటి కోరిక కాదు.
0: The thing that she thinks that she should become a great man.
1: గొప్పలావా లేక ఎత్త లేకపోతే గొప్ప పేరు పెట్టిస్తుడా లేక శ్రీమంతుడా లేక బలవంతుడా లేక గుణవంత
0: that the son should become great, is it that bodily or wealth wise or status wise? That is not the thing.
1: అనేటువంటిది గుణముతో వస్తుంది.
0: He should earn a good name by virtues.
1: కనుకనే గొప్పవాడు రావణుడు.
0: The great man was Ravana.
1: మంచివాడు రాములు.
0: The good person was Rama.
1: చదివినటువంటి చదువులు అన్ని కూడా ప్రాక్టికల్ లో పెడుతూ వచ్చాడు రాములు.
0: Rama put into practice all that he has studied.
1: ఆచరించి చూపాడు రాములు.
0: And Rama practiced everything.
1: కానీ అన్ని చదువులే చదివాడు రావణుడు.
0: Ravana had studied a great deal.
1: కాని ఆచరించలేదు.
0: He did not practice.
1: అజ్ఞానం ఆవరించిపోయింది.
0: He was full of ignorance.
1: గొప్పలావా లేక ఎత్త లేకపోతే గొప్ప పేరు పెట్టుతులా లేక శ్రీమంతుడా లేక బలవంతుడా లేక గుణవంత
0: that the son should become great, is it that bodily or wealth wise or status wise? That is not

0: what he felt was virtuous, and that's where he got a good name.
1: భగవంతుడు గానలోడు.
0: God is
1: భగవంతుడు గానప్రియుడు.
0: His love singing.
1: గానమనగా మాటల నుంచి వచ్చేటువంటిది గానము.
0: Words come out through singing.
1: ఇందులో పద్యముల నుంచి వచ్చినటువంటిది కానీ పద్యముల నుంచి వచ్చినటువంటిది కానీ
0: so that which comes
1: మాటల నుంచి వచ్చినటువంటి కానీ
0: ఇది
1: మాధుర్యంగా ఉండదు.
0: That is sweet. Singing is sweet.
1: గానము నుంచి వచ్చినటువంటిది చాలా మాధుర్యంగా ఉంటుంది.
0: That which comes from music is very sweet.
1: రామ నన్ను బ్రోవరా అని పద్యంతో చెప్తే అంత ఇంపుగా ఉండదు.
0: If you say things prosaically, it isn't very sweet.
1: అదే మాటలు రామ నన్ను బ్రోవరా అని మాటలతో చెప్తే కూడా అంత ఇంపుగా ఉండదు.
0: If you say it in a matter of fact way, then also it's not sweet.
1: కానీ అదే గానములో ప్రవేశించి రామ నన్ను బ్రోవరా
0: the same thing sung melodiously,
1: ఆ గానములో ఎంత మాధుర్యం ఉంటుంటది.
0: And that melody has such sweetness about it.
1: Rama nannu brovara.
0: So when you sing it, it sounds very sweet.
1: Ee vidhanga talli yokka matalu anta maduranga untuntayi.
0: So mother's words are as sweet as this.
1: Vachanam maduram.
0: Her words are
1: nayanam maduram. Vakyam maduram. Yetram maduram. Srotram maduram. Sarvam maduram maduram maduram maduram. Maduradhipateya maduram maduram.
0: Everything is sweet and sweet and sweet.
1: ఇటువంటి తల్లి యొక్క ప్రేమతత్వాన్ని మనం మర్చిపోవటం చాలా తప్పు తప్పు తప్పు.
0: ఇట్ ఇస్ రాంగ్ టు ఫర్గెట్ ద లవ్ ఆఫ్ అ మదర్.
1: కనుకనే
0: దేర్ఫోర్
1: ఆ తల్లి ప్రేమను పిల్లలందరికీ పంచడానికి
0: సో టు షేర్ విత్ ఎవ్రీబడి ద మదర్స్ లవ్.
1: తల్లులైనటువంటి స్త్రీలందరూ కూడా దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి
0: సో దట్ ఎవ్రీ మదర్ ఆల్సో ఇన్క్రీజెస్ హిస్ లవ్.
1: తమ పుట్టబోయేటువంటి బిడ్డలకు మనమళ్ళకు మనమరాళ్ళకు అందరికి కూడా ఈ యొక్క ప్రబోధన సల్పడానికి
0: సో దట్ టు అవర్ చిల్డ్రన్ అండ్ అవర్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ మెనీ మోర్
1: తల్లులు ఈ యొక్క సద్గుణాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
0: సో వీ విమెన్ హావ్ గాట్ టు ఇన్కల్కేట్ దీస్ వర్చ్యూస్ విద్ ఇన్ దెమ్.
1: కనుక
0: దేర్ఫోర్
1: మనము పాప భీతి పెట్టుకోవాలి.
0: We have got to have the fear of sin.
1: దైవ ప్రీతిని అభివృద్ధి పరచుకోవాలి.
0: We should love God and increase
1: పాప భీతి లేని
0: one who doesn't have the fear of sin.
1: పామరత్వము పట్టి
0: what's the use of anything?
1: దైవ ప్రీతి లేని దాని పట్టి
0: you have got to hold on to the love of God.
1: మానవత్వం అడంగే మానవులందున
0: from man you have got to go to the divine principle.
1: Vishya shanti kiriye viplavambu
0: if you go against it
1: ee naadu prapanchamlo inta allakallolu jaragadaniki moola kaaranam emti
0: the revolution now today in the world what is the
1: paapa bheeti daiva preeti lekunna potame deeniki moola kaaranam
0: because they do not have the fear of sin of the love of God.
1: కనుక పాపం అంటే భీతి రావాలి మనకు.
0: యు హావ్ గాట్ టు ఫియర్ సిన్.
1: దైవం అంటే ప్రీతి కలగాలి మనకు.
0: యు హావ్ గాట్ టు లవ్ గాడ్.
1: ఈ ప్రీతి ఆ భ్రాతని కొడును అణగదొక్కుతుంది.
0: This love of God will try to vanquish everything.
1: Prema swarupulara.
0: Embodiments of
1: divyatma swarupulara.
0: Embodiments of the divine principle.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆవిర్భవింపు చేసుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: Every person should endeavor to manifest within himself this atman.
1: మీరు అనంత శక్తి ఇమిడి ఉంటున్నది.
0: You have got within you tremendous strength.
1: ఇంతది అంతది అని కాదు.
0: It's not this or that.
1: ఆ శక్తినంతా కూడా మనం అభివృద్ధి చేసుకుంటే సుమతి మాదిరి సూర్యోదయమే కాకుండా చేసుకోవచ్చు.
0: If we increase this atmic principle within itself, we can
1: like Savitri kulanu maranani cancel chesi satyavantuni intiki teeskon raavachu.
0: We can like Sumati and Savitri achieve great things.
1: Kanuka
0: therefore
1: mana endunnatundi shaktini mottamota manam prayatnapurukanga artham cheskovali.
0: We have got to understand the tremendous strength that is within us.
1: Alanti antarbhutamaina shaktini
0: that strength which is within you
1: abhruti parichukuntima
0: if
1: manakante devudu okkokadu ledu.
0: Then there will not be any match to us.
1: Sarva swarupamu nive.
0: You are the form of everything.
1: Sarvanandamu nive.
0: You are the one who is full of bliss.
1: Sarva sthanamu nive.
0: You are there in every place.
1: Idi adi ani cheppadaniki veelledu.
0: You cannot say it is this or that.
1: Akkada ikkada ekkada chuchina okkade atmale mokkoyi unnadu.
0: Here there or everywhere there is only one atma.
1: Kanuka shraddha vishwasamu ee rendittini manam anubhavinchadaniki
0: earnestness and faith are very important.
1: భవాని శంకర్లే ఈ దివ్య స్వరూపము ప్రపంచము.
0: ద డివైన్ ఫార్మ్స్ ఆఫ్ భవాని అండ్ శంకర్.
1: కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు.
0: దెర్ఫోర్ లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
1: లోకమంతా సుఖంగా ఉండాలి.
0: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
1: అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ ద మీనింగ్?
1: శ్రద్ధ విశ్వాసం రెండు కూడా ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి.
0: సో ఎర్నెస్నెస్ అండ్ ఫెయిత్
1: ఇవి రెండు భద్రంగా ఉంటే మనం సాధించలేనిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
0: ఇఫ్ ద ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్
1: సాధించవచ్చును.
0: You can achieve anything whatsoever.
1: Nimishamlo
0: in a moment we can attain liberation.
1: Aanandanni anubhavinchavachunu.
0: We can experience

0: ఇది ఏమాత్రము శ్రమలు లేవు.
1: There's absolutely no
0: అట్టి శ్రమ లేని మార్గాన్ని ఈనాడు వదిలిపెట్టి
1: There's absolutely no effort in
0: అనేక శ్రమలు కోర్చుకొని
1: Why do you give up?
0: నష్టాలు దుఃఖాలు విచారం అన్నిటికీ మనం లొంగి
1: Why do you give up this easy way and take upon yourself? The burdensome ways of life. What are you gaining? The names are this which only are temporary satisfaction.
0: ఇది కేవలం ఒక చిహ్నం కోసం పెట్టినటువంటి పేర్లు మాత్రమే.
1: There's something, it's only a sign of the
0: నిజమైన మన పేరు ఏమిటి?
1: What is our real name?
0: శ్రద్ధ విశ్వాసమే మన పేరు.
1: It's earnestness and faith.
0: నా పేరు శ్రద్ధ.
1: My name is Shraddha.
0: నాకు విశ్వాసం ఉన్నది.
1: I have got
0: విశ్వాసమే లేకపోతే శ్రద్ధ లేదు. శ్రద్ధనే లేకపోతే విశ్వాసం లేదు.
1: Without faith there is no earnestness. Without earnestness there is no faith.
0: ఈ రెండింటి ఏకత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము.
1: The combination of these two is the atmic principle.
0: కనుక
1: therefore
0: ఆత్మతత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నది కాదు.
1: ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ నాట్ ఎనీవేర్.
0: మన నాస్తిక పర్యంతం కూడాను అదే సంచరిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ విదిన్ యు ఫ్రమ్ టాప్ టు టో.
0: మన రక్తంలోని అణువణువు కణకణం కూడాను ఆ దివ్యమైన ఆత్మ.
1: ఇట్స్ కోర్సింగ్ త్రూ అవర్ వెయిన్స్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ.
0: ఏది జరిగినప్పటికీ ఈ శివతాండవమే ఈ జగత్తంతా.
1: Whatever happens, it is a dance.
0: ఈ దాండవంలో కష్టములు నష్టములు దుఃఖములు విచారం ఇవన్నీ కూడాను అనేక లలిత కళలు.
1: The tremendous flux that goes on is in the thunder of dance.
0: Ee kadalu untai potuntai.
1: This flux in life, joys and sorrows do come and go.
0: Ee kashtamulu nashtamulu dukkamulu vastuntai potuntai.
1: Difficulties, joys and sorrows come and
0: go. Passing clouds.
1: These are all the passing
0: comes
1: clouds.
0: Comes and goes.
1: They come and go.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: Dani manam penchukovali.
1: We have got to increase it.
0: Atuvanti neethi nijayalanu manam penchukovali.
1: That type of moral principle and truth we have got to.
0: ఈ విధంగా తల్లిని కూడాను వారిని ఆశీర్వదించాలి.
1: We have got to respect the mother.
0: ఏదో నా కుమారుడు గొప్ప ధనవంతుడు కావాలి, విద్యావంతుడు కావాలి, అధికారవంతుడు కావాలి, నిష్ఠుడు ఇవంతే మనం కోరకూడదు.
1: The mother should not say that my son should earn wealth.
0: ఒకవేళ ఆ రాత్రి మన ఏంటి ఉంటుంటే దైవమే పంపిస్తాడు.
1: God will give it automatically if he deserves it.
0: నువ్వు ప్రయత్నంతో సాధించేటువంటి ఏ మాత్రం కూడా శాశ్వతం కాదు.
1: Whatever you wish for is not something
0: permanent.
1: It should come automatically.
0: కనుకని ప్రతి మానవుడు కూడాను దైవమును ప్రేమించాలి.
1: So every person should love God.
0: దైవ ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: There's nothing beyond love for God.
0: అది ఈనాడు మనం సాధించవలసినటువంటి సాధన.
1: That is the sadhana, the effort that we should put on.
0: మనం ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటావు.
1: We think we have got to achieve so many things.
0: నీకు సాధించాలని అభిష్టమే ఉంటే
1: if you have got the desire to achieve anything.
0: నీకు సత్యమైనటువంటి భగవంతుని యొక్క ప్రేమను గట్టి ప్రేమను సాధించు.
1: You try to gain the strong faith and love for God.
0: నీకు గట్టి ప్రేమను పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
1: What's the use of anything else?
0: ఈ గట్టితనం భగవంతుని ప్రేమ నుండి రావాలి.
1: This should come from the grace of God.
0: అప్పుడే నీ ప్రేమ కూడాను గట్టితనం లభిస్తుంది.
1: There's a grace of God which increases your
0: అది
1: strength.
0: అది reflection of the inner being.
1: That is the thing when you become a human being.
0: మన హృదయంలో ఎన్ని విద్యలు ఉంటున్నాయి?
1: How many things there are in our heart?
0: ఎన్ని శక్తులు ఉంటున్నాయి?
1: What lot of strength
0: there. చాలా మంది సంగీతంలో అభివృద్ధి పొందుతున్నారు.
1: Some people sing songs.
0: మీరు చూచారు విన్నారు.
1: You have listened today.
0: MS Subbulakshmi.
1: MS Subbulakshmi.
0: ఆమెకు మొట్టమొదట కూడా ఆమెకు గాన కోకిల అని పేరు.
1: Her name was Gana Kokila.
0: నేను చూచాను. చిన్నప్పుడు మీరా వేషం వేసింది.
1: When she was young, she took the role of Meera.
0: ఆ మీరా లోపల చేసినటువంటి నృత్యమంతా ఆమె మనసు లోపల లీనమైపోయింది.
1: So all the dances she done that
0: is Meera. ముత్తడి తేనె కైలడు విడివాయో కరుణయేపురివాయో. ఓ భగవంతుడా, నేను సముద్రంలో మునిగి చాలా లోతైనటువంటి ప్రదేశంలోకి పోయి నేను కష్టపడి ముత్యం తెచ్చాను. దాని జారి తిరిగి సముద్రంలో పడకుండా చేయి. దాని గట్టిగా నిలుపుకునే శక్తి నాకుంది.
1: Oh God, I've fallen into the ocean of all troubles. Oh God, lift me up from there and try to save me that I don't go back again to it.
0: కరుణయే గిరిదారి, కరుణయే పురివాయి, గతియే గలి, గతియలే గిరిదారి అని అనుకుంటూ ద్వారకు వెళ్ళింది. ఆ ద్వారం కొట్టింది.
1: She went on singing the name of Giridhari and the temples don't open.
0: ఆ గానము చేత ఆమె యొక్క పేరు ప్రతిష్టలు ఎంత గొప్పగా వచ్చినాయి.
1: Because of her music she gained a great fame.
0: నృత్యం చేత కూడా ఎంతమందికో ఎన్ని పేర్లు వచ్చినాయి.
1: Many people have earned a name and fame due to dance.
0: ఈనాడు రేపటి దినము
1: today and tomorrow
0: రవిశంకర్ బ్రదర్ అయినటువంటి వాడు ఉదయశంకర్
1: రవిశంకర్ బ్రదర్
0: ఆయన నృత్యం లోపల చాలా రెండు పాదములు భూమిపై నిలిచేటువంటి కాదు అందులో నృత్యం చేసేటువంటి వాడు
1: ఉదయశంకర్ వాజ్ అ గ్రేట్ డాన్సర్
0: ఆ ఉదయశంకర్ శిష్యులంతా కూడాను ఆమె కోడలు కూడా తీసుకుని వచ్చింది రేపటి దినం వాడి ప్రదర్శన జరుగుతుంది
1: ఉదయశంకర్స్ డాటర్ ఇన్ లా ఇస్ హియర్
0: అన్ని కూడాను ప్రయత్నంతో లభ్యమయ్యేటువంటివి కాదు దైవానుగ్రహం చేతనే లభ్యమవుతాయి
1: They are going to put up a show. This is not
0: your duty.
1: This doesn't come by single effort, but by God's
0: grace. It's
1: not merely due to man's effort that you get it.
0: Negative.
1: Man's efforts can be
0: negative.
1: God's grace is positive.
0: Negative, positive, rendittu yokka ekatvam chetane divyatvamainatundi prakasham.
1: It is a combination of the negative and the positive of the man and God that brings fruition to everything.
0: Vidyarthulara,
1: students,
0: yuvakulara,
1: youth,
0: yuvatulara, kevalam negative thoughts meelo pettukokandi.
1: Don't merely think that you should only pass.
0: Ee negative thoughts mimmalni anni vidhala kashtaniki guri chestunnayi.
1: It's the thoughts that bring you to trouble.
0: Positive lenapudu negative undi prayojanam enti?
1: If you don't have positive but only negative, what is the use?
0: ఈ నెగటివ్ ఉంటుందది మైక్.
1: The mind is negative.
0: ఇంట్లో పాజిటివ్ అనేటువంటి కరెంట్ లేకపోతే ఇంట్లో ఎంత మొత్తుకున్నా అనిపించదు.
1: What is the use if you do not have a positive connection?
0: ఆ పాజిటివ్ రావాలి.
1: You have got to think positively.
0: అది లేకుండా ఈ నెగటివ్ నిరుపయోగమైనటువంటిది.
1: Negative is absolutely useless.
0: కనుక
1: therefore
0: మనము ఏ విధమైనటువంటి చేయలో భగవంతుడు అన్ని కూడా ఆ రకంగానే చేస్తుంటాడు.
1: Whatever we think that way God gives it to us in return.
0: నెమలి చూడండి మీరు. నెమలిని చూస్తే ఎంతో అందంగా ఉంటుంటాడు.
1: ద పీకాక్ ఇస్ సో బ్యూటిఫుల్.
0: పెద్ద గుడ్డు ఒక్కటి ప్రేమతో చేరినా అనగా నెమలి గుడ్డును తీసుకుపోయి కోడి కింద పెట్టినప్పుడు అది నెమలిగానే పుడుతుంది.
1: ఇఫ్ యూ టేక్ ద ఫెదర్స్ ఆఫ్ ద పీకాక్ అండ్ పుట్ ఇట్ టు ద హెన్, హౌ డస్ ఇట్ లుక్?
0: పెద్ద వజ్రం ఒకటి పెంటలో చిక్కిన విలువ మారదు, దాని వెలుగుపోదు.
1: Even if a diamond is found in the dung, well, it has got its own value.
0: మంచి వారికి ఎక్కడ పోయినా గానీ ఆ పేరు వెంటనే ఉంటుంటది.
1: Good people, they always get their name and fame wherever they are.
0: ఎవర్ని మనం ద్వేషించకూడదు.
1: We should not hate anyone.
0: ఎవర్ని మనం కోపించకూడదు.
1: We should not get angry with
0: anyone. కోపించుకొని పనులు చేసుకోవడం కోసమని ద్వేషించడం మాత్రం తప్పు.
1: We might sometimes get angry, but we must never hate people.
0: అహంకారం చాలా తప్పు.
1: Arrogance and ego is very wrong.
0: నేను అన్ని చేసి మీకు చూపిస్తున్నాను.
1: I am doing everything and showing it to you.
0: Swami ma paina deshanga undo emo.
1: You may think that Swami perhaps doesn't like us.
0: Maatho maatadan ledhe kopamo emo.
1: He doesn't talk to us, maybe he's angry.
0: Avanni vaala yokka guilty conscious lu, imagination lu.
1: That is all their imagination and guilt.
0: Vaallalo unnatundi doshamulu varu talanchukoni aa vidhamaina bhavalu pondutunnaru.
1: Whatever is wrong within them, they reflect it on Swami.
0: Evvanni dveshinchane ledhu.
1: I do not hate anyone.
0: కానీ కోపించినట్టుగా నటించినాను.
1: I just behave as if I get angry with them.
0: ద్వేషం ఎవరిపైనా లేదు.
1: I do not have hatred on anyone.
0: కానీ కొంతమంది అర్థం చేసుకోలేక,
1: because people do not understand me,
0: భక్తి భక్తి భక్తి అని పేరు చెప్పుకొని,
1: they think they are devoted,
0: శరీరం నిండుకు కోరికలు పెట్టుకొని,
1: they full of
0: their స్వామి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి, మేము గ్రామ సేవ చేస్తున్నాము, వీధి సేవ చేస్తున్నాము, దేవాలయం సేవ చేస్తున్నాము అని వచ్చేస్తే నాకంత త్వరగా కరుగుతుందా మనసు?
1: They come with a lot of dears, Swami, will do this service, that service. Will my heart...
0: మొదలు ఆ కోరికలంతా నిర్మూలన చేయి.
1: Will my heart melt so soon?
0: నీ హృదయాన్ని చక్కగా కడిగివేయి.
1: Put an end to the desires.
0: అప్పుడు నీ కోరికలే నేను అన్ని అందిస్తాను.
1: Then I shall fulfill all your desires.
0: ఆ సత్యాన్ని వాడు గుర్తించుకోవటం లేదు.
1: We have got to think of that truth.
0: కనుక నీ నెగటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకుని,
1: we have got negative thoughts within.
0: పాజిటివ్ ను ఆశిస్తున్నారు.
1: We are trying to ask for the positive.
0: ఇది లభ్యమవుతుంది.
1: How, what can you get?
0: ఇది చాలా అసాధ్యము.
1: It's something impossible.
0: కనుక మొట్టమొదట మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పాజిటివ్ పాజిటివ్ దీన్ని
1: first clean your hearts and put into them positive thoughts.
0: ప్రేమను నింపుకోండి.
1: Fill it with
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond love.
0: మన హృదయం నిండుగు ప్రేమనే పెట్టుకోండి.
1: In our heart we should be full of love.
0: మనకు టేపు వచ్చేది కూడా ప్రేమగానే వస్తుంది.
1: Even a belching.
0: మన చూపులంతా ప్రేమగానే వస్తుంది.
1: Our belching and our
0: vision. మన వినికిడి ప్రేమగానే వస్తుంది.
1: Our vision.
0: మన కర్మలు ప్రేమగానే మారుతాయి. అంత ప్రేమగానే వస్తుంది.
1: Within if there is love, everything will transform itself.
0: హృదయంలో ఏమైనా ద్వేషాలు పెట్టుకుని పైన మాత్రం ప్రేమ పలుకులు పెడితే అది ప్రయోజనం లేదు.
1: If you have got hatred inside and if you ask for something, well, it cannot happen at all.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కనుక ఈ తల్లి ప్రేమ తత్వాన్ని,
1: the principle of the mother's love,
0: chana chanamu kudanu manamu napthiyendu unchukoni,
1: moment to moment we have got to remember.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను తల్లిని మాత్రము సాధ్యమైనంత వరకు సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్స్ యు మస్ట్ మేక్ ద మదర్ హ్యాపీ.
0: తల్లి సంతోషపడక నేను సంతోషపడను.
1: Without the mother being happy, I will not be happy.
0: నీ యొక్క ప్రయత్నం చేత ఆమెను సంతృప్తి పరిస్తే నాకు కూడా సంతృప్తి.
1: With your efforts, if you make your mother happy, I am also happy.
0: ఆ విధంగా నీవు ప్రేమమయుడుక నేను ప్రేమమయ్యిపోతాను. అప్పుడు మనం ఇద్దరు కూడా ఒక్కటే.
1: If you fill your hearts with love,
0: I and you are one.
1: Then it becomes I and you are one. You have got to go to that state of one.
0: I am separate, you are separate, అనుకుంటే ఇది ద్వేషమైపోతుంది.
1: If you think I am separate, you are separate.
0: ఇది విభాగమైపోతుంది.
1: It becomes a difference.
0: ఈ భాగమునికే చోటు ఉండదు కూడదు మంది.
1: This feeling which you
0: don't get. అవినాభావ సంబంధం కలగాలి.
1: There should be an intimate relationship.
0: అన్యోన్యాశ్రయం కావాలి.
1: There should always be
0: మనం ఇద్దరు ఒక్కటే అయిపోవాలి.
1: The bond of you and I.
0: రెండు దేహం వచ్చినా గానీ ఒక్క ప్రేమ చేతనే ఒక ప్రాణంగా మారుతుంది.
1: We might have two bodies, but the love principle should bind us.
0: కనుక
1: therefore
0: మనం ఈ తల్లి ప్రేమను ఏకంగా భావించి
1: we have got to think of
0: ఆ తల్లిని ఉద్భవించినటువంటి వాడే కనుక నీవు నీ ప్రేమ కొడుకును తల్లి ప్రేమగా పెట్టుకుని
1: so you have got to worship the mother and love her.
0: ఇరువురి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే గానీ
1: the love between both of you is one.
0: అందరిని మనం ప్రేమిస్తూ పోవాలి.
1: We have got to love everybody.
0: విశ్వమాత జగత్తు
1: whole world is the universal mother.
0: జగత్తు పిల్లలే సర్వులు కూడాను.
1: So the children of the whole world.
0: అందరూ అన్న తమ్ములు అక్క చెల్లెండ్రి.
1: Everybody is brother and sister.
0: మనలో ఏ మాత్రము భేదం లేదు.
1: We should not have any differences.
0: మనలో వచ్చేటువంటి గుణములు భేదములు కాని
1: we might have different qualities but
0: కనుకనే ఎన్ని విధములైనప్పటికీ ఏకత్వం సర్వము.
1: Everything is the oneness.
0: నదిలో జలం ఉంటుండాది.
1: There's water in the river.
0: సముద్రంలో జలం ఉంటుండాది.
1: There's water in the ocean.
0: ట్యాంక్ లో జలం ఉంటుండాది.
1: There's water in the tank.
0: పాత్రలో జలం ఉంటుండాది.
1: ముంతలో
0: జలం ఉంటుండాది. సర్వత్రా జలం ఉంటుండాది.
1: Everywhere there's water.
0: కానీ అన్ని జలములు ఎందుకును ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు.
1: But in all the waters only one sun you can see.
0: వాటర్ డిఫరెన్స్ గా ఉంటుంది కానీ సూర్యుడు ఒక్కడే.
1: ద వాటర్స్ మే బి డిఫరెంట్ బట్ ద సన్ ఇస్ ద సేమ్.
0: ఒక సూర్యుడు సమస్త లోకమునకు ఒక్కొక్కడై ఉండటానికి వీలు కాదు.
1: Sun cannot be in so many forms everywhere.
0: అదే రీతిగాని మీ హృదయమందు ఉన్నటువంటి ఒక ఆ ప్రేమ జలములో ఈ యొక్క దైవత్వం అనేటువంటి ప్రతిబింబిస్తుంటారు.
1: సో ఇన్ ద లేక్ ఆఫ్ లవ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్
0: ఎవరి ఎందుకు ప్రతిబింబించినా గానీ ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు అని భేదానికి చోటు ఇవ్వకూడదు.
1: We should not show difference between this God and that God.
0: ఏకం సత్య విప్రా బహుదా వదంతి.
1: There is only one, say the wise people.
0: అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే ఒక్కడే ఒక్కడే.
1: God who resides in everyone is only one.
0: నాకు రాముడు ఇష్టము, నాకు కృష్ణుడు ఇష్టము, నాకు శివుడు ఇష్టము, నాకు విష్ణువు ఇష్టము, నాకు సాయిబాబా ఇష్టం, ఇవన్నీ కేవలం అల్పబుద్ధుల యొక్క సంబంధాలు.
1: It's not correct to say that I like Sai Baba, I like Rama, I like Krishna.
0: There is only one God. He is omnipresent.
1: There's only one God and He is omnipresent.
0: ఆ సత్యాన్ని మనం గట్టిగా గుర్తించాలి.
1: We have got to recognize this truth.
0: ఏ నామాన్ని పెట్టుకున్నా గానీ ద్వేషించకూడదు.
1: You should not hate any name.
0: నీవు క్రిస్టియన్గా ఉంటున్నావా? నీవు పక్కా క్రిస్టియన్గా తయారు కా.
1: If you're a Christian, become a true Christian.
0: నీవు హిందువుగా ఉన్నావా? హిందువుగా తయారు కా.
1: If you're a Hindu, become a true Hindu.
0: నీ ముస్లిం గా ఉన్నావా? ముస్లిం గా తయారు కా.
1: ఇఫ్ యూఆర్ ముస్లిం బికమ్ అ ట్రూ.
0: కానీ పేరు చెప్పేది ఒకటి, ప్రవర్తన మరొకటిగా ఉంటుంటే ఇది కేవలం చాలా దుర్మార్గమే.
1: బట్ ఇఫ్ యు సే వన్ నేమ్ అండ్ యు డు సంథింగ్ ఎల్స్ ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్.
0: కాడు మానవుండు ప్రేమయే లేకున్నా కాడు క్రైస్తవుండు కాడు సిక్కు.
1: విదౌట్ లవ్ వన్ కెన్ నెవర్ బి అ క్రిస్టియన్ ఆర్ అ సిక్ ఆర్ అ హిందూ.
0: కాడు హైందవుండు
1: he cannot be a
0: kaadu muslim.
1: Without love man cannot be anything this or that.
0: Vaade rakshasundu vasudha paina.
1: One who doesn't feel this is a demon on earth.
0: Nijanga vaade rakshasudu.
1: The one who doesn't feel this love.
0: Premane manlo nimpukokunda nenu muslim anukunte vaadu rakshasude. Premane manlo nimpukokunda poi nenu hindu anukunte vaadu rakshasude. Premane manlo lekunda nenu christian anukunte vaadu rakshasude. Ee vidhanga prema nimpukunnappudu andaru okate aipothaaru.
1: Without love, if you call yourself a Hindu, a Muslim or a Christian,
0: prema
1: you are a demon.
0: Prema lekunda poyinatundi vaadike nenu muslimu nenu christamundu nenu shishtamu nenu hinduvu ee nenu buddhudu ee vidhanga pettukodaniki alpa buddhile moola kaaranam.
1: It is little minds which think that I am a Christian, I am this, I am that.
0: Okke premanu manam ekanga cheskovali.
1: We have got to inculcate only one love.
0: Atuvanti prema tho pala భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎన్నో అభివృద్ధి గాంచినటువంటి సంస్కృతులు మనకు అందించుతూ వచ్చింది.
1: ద వెరీ కల్చర్ అండ్ ద ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఇస్ దట్ ఇట్ హస్ ఇన్కల్కేటెడ్ దిస్ వన్ అండ్ ఓన్లీ లవ్.
0: స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత అందించింది.
1: అండ్ ఇట్ హస్ గివెన్ ఇంపార్టెన్స్ టు విమెన్.
0: ఇలాంటి స్త్రీల ప్రధానమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: వి హవ్ గాట్ టు రికగ్నైజ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ గివెన్ టు విమెన్.
0: నిరత సత్యప్రవుడి ధరణి నేరిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా? ఈ ప్రపంచానంతా కూడా సత్యంతో పాలించినటువంటి హరిశ్చంద్రుడు ఈనాడు ఇక్కడ ఉన్నాడా?
1: ఇస్ హరిశ్చంద్ర హియర్ టుడే హు జస్ట్ వాక్ ద పాత్ ఆఫ్ ట్రూత్?
0: ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు.
1: నోబడీ కెన్ రిమైన్ ఫర్ ఎవర్.
0: ప్రతి దేహం కూడా నీటి బుడగే.
1: everybody is like a water bubble. If not today, tomorrow everybody perishes. Do not think the body which perishes is permanent. You have got to inculcate the faith that there is something within that is permanent within the body. You have got to recognize this
0: truth.
1: Whichever country the woman belongs to, you have got to save the culture and foster the
0: culture.
1: That's what Rama said. Everybody should foster and protect the culture of their own land.
0: నేను జన్మించినటువంటి యొక్క దేశము నాకు రెండు ప్రధానం అన్నాడు.
1: మై మదర్ అండ్ మై మదర్లాండ్ ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: దేశము తల్లి,
1: మదర్లాండ్ అండ్ మదర్,
0: కల్చరు తండ్రి,
1: కల్చర్ ఇస్ అ ఫాదర్.
0: కాబట్టి కల్చరు తల్లిని మనం ఏనాటికి మర్చకూడదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద మదర్ అండ్ ద ఫాదర్ ద కల్చర్.
0: తండ్రి లేకుండా తల్లి ఉండడానికి, తల్లి లేకుండా తండ్రి ఉండడానికి వీలు కాదు.
1: యూ కెనాట్
0: లేకుండా బిడ్డ కావడానికి వీలు కాదు.
1: We cannot have the mother without the father, the father without the mother.
0: కాబట్టి దేశమునకు ఒక కల్చర్ ఉంటుంది.
1: Without them there is no
0: culture. ఏ ఫాదర్, దేశమే మదర్.
1: The motherland is the mother, the culture is the father.
0: ఎక్కడ మదర్లాండ్ మదర్లాండ్ మదర్లాండ్ అంటారు, కానీ ఫాదర్లాండ్ అంటారా ఎవరు అన్న?
1: That's why they say motherland, nobody says fatherland.
0: మదర్ లాంగ్వేజ్ అంటారు, కానీ ఫాదర్ లాంగ్వేజ్ అంటారా?
1: They say motherland, they don't say fatherland.
0: కాబట్టి మదర్ కి అంత ప్రాధాన్యత అందించలేదు.
1: So mother has got that important place.
0: ఈ సంస్కృతి అందించినటువంటిది.
1: This is the culture of India.
0: ఇట్టి పవిత్ర సంస్కృతిని ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: We are trying to forget the
0: sacred. అనాది కాలం నుండి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని అనంత దేశాలకంతా, అనేక దేశాలకంతా కూడాను చాటి సంస్కృతిని పండించి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి సార్థక నామాన్ని అందించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat is that which tried to disseminate to the whole world that all men should be happy always.
0: కానీ భగవంతుని ఏ నామంతోనైనా మీరు పూజించవచ్చు, ప్రయత్నించవచ్చు.
1: You can worship God in any way.
0: కానీ దేవుడు మాత్రం భిన్నుడు కాదు.
1: God is not different.
0: ఒక్కడే ఒక్కడే.
1: He is only one and only one.
2: భజన బినా సుఖ శాంతి.

విత్తమార్జన చేసి విర్రవి గుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా బొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో. తుదకు

0: సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా సభ్యులారా సభ్యులారా.
1: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
2: Prema swarupanaina swayam sevakulara
3: manavattvamu ati pavitramainadanna vishayamu meekandarki telisina vishayame.
1: Prema swarupas and sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
3: లోకమునందు గల అన్ని విద్యల కంటే కూడాను పరోపకార భావం అనేటువంటి యొక్క విద్య ఉత్తమమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది టైప్స్ ఆఫ్ లర్నింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్, టు లర్న్ టు హెల్ప్ అదర్స్ వెన్ దే నీడ్ సచ్ హెల్ప్ ఈజ్ ది మోస్ట్ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్.
3: సర్వోత్కృష్టమైనటువంటి యొక్క పరోపకారము సర్వ విద్యల కంటే కూడాను ఉత్తమమైనదన్న సత్యము మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది అత్యవసరమే.
1: That to help others is the most distinguishing type of learning is what we should recognize today.
3: Paropakaram anaga kevalamu toti manavulaku deenulaku sahayam cheyatamu parulaku sahayam cheyatamu anna vishayam maatrame ee naadu manam gurtistu unnam.
1: Today we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
3: పరోపకారం అనగా దీని అర్థము ఇంత మాత్రమే కాదు.
1: ది వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ డు నాట్ క్యారీ విత్ దెమ్ ఓన్లీ దిస్ సింపుల్ మీనింగ్.
3: అనంతమైన అర్థముతో కూడుకున్న పరోపకారం అనేటువంటి పదమునకు మనం ఈనాడు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
1: These words, helping others, have got an infinitely deep meaning in them. And in order to reach this infinitely deep meaning while we help others, we should today derive and devise a sacred method.
3: Paropakaram. Indulo, 5 aksharamlu. Paropakaram.
1: Helping others in Telugu has got 5 letters.
3: Para anaga, kevalamu, manaku prakkanunnatundi manavudani kani, మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
1: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పరా షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
3: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
1: అవర్ బాడీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు నాట్ సింప్లీ యాజ్ బాడీస్ బట్ యాజ్ దేహాత్మ.
3: మన ప్రాణమునకు జీవాత్మ అని పిలుస్తున్నాం.
1: The life in this body is being referred to by us as jivatma.
3: Kani mana atmanu matramu paramatma ani pilustunnam.
1: But the atma in us is being called by us as paramatma.
3: Para anaga kevalam atmaku sambandhinchinatundide kani toti manavulaku sambandhinchinatundide artham kadu.
1: This word para in paropakara or in paramatma is something which refers to the atma. But it does not refer to a fellow human being.
3: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kudanu paropakaram paramatmaku cheyichunnatunte sevane kani paruluga manam bhavincharadu.
1: Here all the service we do to other human beings under the name Paropakara should be regarded as being done not to a fellow human being but to Paramatma himself.
3: Para anaga sarva jeevulu yendu kudanu atma sthayi yendu ananda sthayi yendu antarbhukam nandu prakatinchi vikasinchi varinchi tarinchi braminchi raminpachesetunti oka tattvam.
1: The word para here refers to a location which is the location of the Atma in a human being, and it refers to the fact that it is the place of Ananda. It is the inner place of self which is the place of Ananda.
3: Kanuka manam ye seva chesinappatikini paramatma seva gane mana bhavinchatam atyuttamainatvanti oka margam.
1: So whatever service we do, to regard that service as service to Paramatma or to God is the best way of looking at service which we do.
3: Manam ye sevaku poonukunnappatikini swartha bhavamu kaaka paraartha bhavamu cheta phalapeksha lekunda manamu sevalo mundanja veyyali.
1: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
3: Ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetvanti oka bhavamu mana sevalo ye maatram kodanu cheraradu.
1: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
3: ఫలాపేక్ష రహితమైనటువంటి సేవ పరమాత్మ సేవ.
1: సర్వీస్ ది బెనిఫిట్స్ ఆఫ్ విచ్ ఆర్ నాట్ సాట్ బై యూ ఈజ్ సర్వీస్ టు గాడ్.
3: దీనిని భగవద్గీత యందు కర్మ ఫల త్యాగ అని చెప్తూ వచ్చారు.
1: ఇన్ భగవద్గీత దిస్ హాస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్మ ఫల త్యాగ, ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ వర్క్ బీయింగ్ సాక్రిఫైస్డ్ బై యూ.
3: నది ప్రవహిస్తూ ఉండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్.
3: ఫలాపేక్ష రహితమైనటువంటి రీతిగా నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ విదౌట్ వాంటింగ్ టు గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఇట్స్ ఫ్లో.
3: పరోపకార నిమిత్తమై నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
3: వృక్షములు పరోపకార నిమిత్తమై ఫలములను అందిస్తున్నాయి,
1: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
3: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి,
1: cattle give us milk for the benefit of others.
3: ee paropakara nimittamai jeevinchi aadarshavantamaina jeevithanni andinchetvanti nadi vrutchamu govu ee moodu kudanu manavuni yokka divyatvanni manavuni yokka bhavyatvanni prakatistu vastunnayi.
1: The river, the tree and the cow which yield their fruit for the benefit of others are really proclaiming the divinity that is contained in human beings.
3: Vrutchamulu nadi govule lekundina manavudu chana kalamaina kudanu jeevinchadaniki veelu kaadu.
1: If there are no trees, no rivers and no cows, man cannot live even for a moment.
3: Manavuni yokka jeevitoddharamunaku jalamu phalamu ఈ క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ వాటర్ ఫ్రూట్ అండ్ మిల్క్ ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్ ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ద వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
3: కనుకనే పశువులు జలము వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్ ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సేక్రెడ్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
3: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె వృక్షం వలె గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
1: A good man, therefore, like the river, like the cow, and like the tree, should do help to others along the path of a selfless service.
3: Swarthamu aneetvanti yokka tenubhutamu manavatvanni maripimpa chestundi.
1: The demon of selfishness makes you forget the very human nature in you.
3: Swartharahitamainatvanti yokka pavitramaina prema, seva, manavatvanni దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
1: సెల్ఫ్లెస్ అండ్ సేక్రెడ్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
3: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు, ఎక్కడికి చేస్తున్నాడు?
1: మ్యాన్ ఈస్ పెర్ఫార్మింగ్ ది జర్నీ. టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పెర్ఫార్మింగ్ ది జర్నీ?
3: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
1: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈస్ కంటిన్యూలీ పెర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
3: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
3: దేహము ఒక ఛత్రము.
1: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
3: మనసు వాచ్మ్యాన్, కాపలాకారి.
1: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మెన్ అట్ దట్ చౌల్ట్రీ.
3: జీవుడు యాత్రికుడు.
1: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
3: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రం అనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
1: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మెన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
3: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునకు ఏమాత్రము సంబంధం లేదు.
1: ఇన్ దిస్ దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ కనెక్షన్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ది పిల్గ్రిమ్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ ది చౌల్ట్రీ అండ్ ది వాచ్మెన్.
3: ఛత్రంలో ఉండినంత వరకే వాచ్మెన్ తో మనకు పని అవసరం.
1: వైల్ ది పిల్గ్రిమ్ స్టేస్ ఇన్ ది చౌల్ట్రీ దేర్ ఇస్ నీడ్ ఫర్ అస్ ఫర్ ది వాచ్మెన్.
3: తిరిగి ముందు ప్రయాణం అయ్యేంత వరకే మనకు ఛత్రంతో అవసరం.
1: ది నీడ్ ఫర్ ది చౌల్ట్రీ ఆల్సో లాస్ట్ ఓన్లీ సో లాంగ్ యాజ్ యూ మేక్ ది నెక్స్ట్ జర్నీ.
3: ఈనాడు మనము ఈ ఛత్రమునకు, ఈ కాపలాకారికి, ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
1: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌల్ట్రీ ది వాచ్మెన్ అండ్ ది పిల్గ్రిమ్.
3: ఇది సరి అయినటువంటిది కాదు.
1: దిస్ ఈస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
3: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
3: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహం అనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు, తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
1: దిస్ జీవ హూ ఇస్ ఇన్ డీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
3: అయితే ఎక్కడికి ప్రయాణం?
1: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
3: ఎచ్చట నుండి వచ్చెనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడ నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
1: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
3: కానీ ఈ చక్రంలో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు.
1: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌల్ట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
3: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
1: వై షుడ్ హీ గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ కమ్?
3: ఒక గ్రామం నుండి కార్యార్థమై ఒక విధమైనటువంటి గ్రామాంతరం బయలుదేరి వెళ్తాం మనం.
1: వన్ పర్సన్ ఫ్రమ్ హిస్ విలేజ్ వాంట్స్ టు గో అవుట్ ఆఫ్ ది విలేజ్ అండ్ ఆన్ వర్క్ హీ వాంట్స్ టు గో టు ఎ సర్టన్ అదర్ విలేజ్.
3: కానీ తన పనిని తాను చేసుకున్న తర్వాత వెళ్లిన గ్రామము ఎంత సౌందర్యంగా, ఎంత సదుపాయంగా, ఎంత అనుకూలంగా, ఎంత చిత్ర విచిత్రంగా ఉండినప్పటికీ ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
1: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకెన్ హౌఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బి టు విచ్ హీ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
3: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
1: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ till he returns back and reaches the original town to which he belongs.
3: Kanukani ee manavudu tana swasthanamunuku chere anta varaku kudanu shanti visranti chikkadu.
1: So also this human being until he reaches his place of origin he will not have peace of mind.
3: Kanukani bhagavad gita yandu mamaivamso jeeva loke jeeva bhuta sanatanaha.
1: That is why in the bhagavad gita it has been said all the living things had their origin in me. They are simply sparks of my
3: sarva bhutamulu kudanu sarva jeevulu kudanu na amsam nundi aavirbhavinchinatuve annaru.
1: All jeevas and all living things have only started and originated in me as amshas.
3: Kanukane ఈచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
1: దట్ ఇస్ వై
3: ఈశ్వర సర్వభూతానాం.
1: ఇట్ హాస్ బిన్ సెడ్ దట్ ఈశావాస్యం, ఈశా కవర్స్ ది ఎంటైర్ యూనివర్స్, ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్ అండ్ ఆల్ ది భూతాస్, ది లివింగ్ థింగ్స్ హ్యావ్ బీన్
3: కన్స్ట్రక్టెడ్ బై మీ. మనము ఎక్కడ నుండి వచ్చితేమో అట్టటికే చేరునంత వరకు కూడాను మనకి ఏ విధమైన శాంతి ఉండదు.
1: సో అంటిల్ వి రీచ్ ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్, దర్ ఇస్ నో కైండ్ ఆఫ్ రెస్ట్ ఆర్ పీస్ ఫర్ అస్.
3: ఏ తర్వాత మన వచ్చిన స్థానము ఆత్మస్థానము.
1: బీ దట్ యాజ్ ఇట్ మే, ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ ఆత్మ.
3: ఈ ఆత్మస్థానము చేరునంత వరకు కూడాను మన ప్రయాణము నిర్విరామంగా సల్పుతూ రావాలి.
1: Until we reach this place of Atma, our journey should be performed without any interruption.
3: ఈ ప్రయాణము లోపల తోటి మానవులు, తోటి జీవులు, తోటి ప్రాణులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
1: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jivas are all co-travelers with us.
3: ఈ తోటి మానవులకు, తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయము చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సల్పుతూ రావాలి.
1: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్వ్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్ టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
3: ఈ విద్యలు కాని, ఈ సేవలు కాని, ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
1: దీస్ ఎడ్యుకేషన్ and this service or sadhana which you undertake are all different forms of reaching and traveling along the same
3: kanukane ee prayanam chesetunte margamanandu mana purvikulu prachina purushulu prachina yogulu prachina gnanulu tapasu aneetunte pavitramaina margaanni avalambistu vacharu.
1: In this journey our ancients, the old rishis, they have been undertaking what is called tapas. In this path
3: tapas anaga ఈనాడు వీరు విపరీతమైనటువంటి అర్థమును తీసుకుని భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
1: టుడే బై టేకింగ్ అన్ ఇన్కరెక్ట్ అండ్ ఎక్స్ట్రాడినరీ టైప్ ఆఫ్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ తపస్, దే ఆర్ సింప్లీ సబ్జెక్టింగ్ దెమ్ సెల్ఫ్ టు ఫియర్.
3: భయంకరమైన అరణ్యములో నివసిస్తూ ఆకులలుములు తింటూ తల క్రిందు పెట్టి కాళ్లు పైన ఉంచి తపింపజేయటమే తపస్ అని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్ with head down and legs up and eating only leaves and such things.
3: Kani tapasanaga idi kaadu dini yokka arthamu.
1: But tapas does not mean this.
3: Tapasu moodu vidhamulainatunte tapas untundadi.
1: Tapas is of three different kinds.
3: Sharirika, vaaku, manasika tapasulu.
1: These three types of tapas relate to one, bodily tapas, two, tapas relating to your words, three, tapas relating to your mind.
3: ఇక్కడ దేహ తపస్సు, శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
1: తపస్ రిలేటింగ్ టు ది బాడీ వీ విల్ డిస్కస్ ఇట్ నౌ టుడే టు సమ్ ఎక్స్టెంట్.
3: శారీరక తపస్సు లోపల ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
1: అగైన్ ఇన్ ది బాడీలీ టైప్ ఆఫ్ తపస్ దేర్ ఆర్ ఫైవ్ డిఫరెంట్ కైండ్స్.
3: భగవత్ ఆరాధన శరీరంతో చేయటము ఒక్క తపస్సు.
1: To worship God with your body is one type of tapas.
3: Antar bahir suddhi aneetundi shariramto aacharinchadamu rendava tapasu.
1: Cleansing internally and externally with your body is
3: moodavadi rujumargamu ani telapatamu moodava tapasu.
1: The third type of tapas is to find the path of truth.
3: Nalugavadi brahmacharyamu annaru.
1: The fourth one is brahmacharya or celibacy.
3: Aidavadi ahimsa annaru.
1: The fifth one is ahimsa.
3: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
1: These five are five types of tapas relating to the body.
3: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షులు యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము, ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములను కొంతవరకు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
1: The first type, that is using your body to worship God and to reach great saints and great people, this is intended to enable you to remove ego in you and to minimize the attachment that is in you and to develop an amount of humility and obedience to these great people.
3: ఈ పెద్దలను దర్శించటం చేతను, పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
1: బై వర్షిపింగ్ అండ్ పేయింగ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్ అండ్ టు గ్రేట్ పీపుల్ అవర్ ఈగో విల్ బి ఎలిమినేటెడ్.
3: నీవే తప్పని తప్పరం మెరుగాని దైవాభిమానం పెరుగుతూ లోకాభిమానము తరిగిపోతుంది.
1: ఇన్ ది కాంటెక్స్ట్ అండ్ ఇన్ ది మీనింగ్ టు యూ దట్ ఐ డూ నాట్ నో ఎనీ అదర్ హెల్ప్ ఎక్సెప్ట్ యూ.
3: ఈ అభిమాన అహంకారములు రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
1: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసపియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్ లెస్.
3: అహంకారం ఉండినంత వరకు కూడా వినయం మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్ హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
3: అభిమానం మనలో ఉండినంత వరకు కూడా విధేయత మనలో రాదు.
1: So long as we have some attachments and likeness, then you will not have any amount of obedience.
3: కనుక మొట్టమొదట మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
1: విత్ ది బాడీ విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ అస్ కంప్లీట్లీ వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
3: ఇది మొట్టమొదటి తపస్సు.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్సు.
3: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురి కానక్కరలేదు.
1: Tapas does not mean that you should torture yourself in many
3: ways. Akale annalu nee odalu visarjinchanakkaraledu.
1: You do not have to give up your food.
3: Aranyamulo ponakkaraledu.
1: Don't have to go to the forest.
3: Toti manavulu yende manam samanamaina samaja seva chesinappude nijamaina tapasuga marutundi. Idi deha tapasulo motta modatidi.
1: Living in the community and doing service to the fellow human beings is the first type of real tapas.
3: Inka rendavadi antar bahistuddhi. Idi rendava శారీరక తపస్సులో రెండవది.
1: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లీనెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ బోత్.
3: ఇక్కడ శరీరం అంతర్బహిశుద్ధి అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
1: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ మీన్స్ ది క్లెన్లీనెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లీనెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లీనెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
3: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
1: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
3: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
3: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka seva cheta mana kontha varaku nu danni harikattukuntu raavadaniki avakasam untundi.
1: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
3: కేవలము దేహమును భావములను పరిశుద్ధి చేసుకుంటున్నంత మాత్రమే ప్రయోజనం లేదు, మన పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధంగా ఉండాలి.
1: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
3: మన దేహము, మన మనసు, మన పరిసర ప్రాంతములు పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైనటువంటి గాలిని మనం పీల్చుకుంటూ పవిత్రమైన భావముల చేత పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: When we can keep our body, our mind and our environment clean, it will be possible for us then to breathe good, free, clean air and keep ourselves clean.
3: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్ కింద చేరినటువంటిది.
1: Here, keeping this body clean, the mind clean and the environment clean is also one tapas.
3: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
1: ది థర్డ్ వన్ ఆఫ్ ది తపస్ రిలేటింగ్ టు ది బాడీ హాస్ బీన్ నేమ్డ్ ది పాత్
3: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
1: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ without having any narrow ideas and without creating crookedness in your work and in your task, to keep your word, your thought and your deed together.
3: యుక్తితో మరొకరిని మోసపుచ్చడం కానీ, కుయుక్తితో ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ, సంకుచితమైన భావములను ప్రదర్శించడం కానీ ఈ రుజు మార్గంలో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
1: బై బీయింగ్ క్లెవర్ and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
3: కేవలం నీవు సేవ చేయకపోయినప్పటికీ సేవ చేస్తున్నట్టుగా యజమానుకు నటించడం కూడాను కుయుక్తి కిందనే చేరుతుంది.
1: While not doing any service, pretending to do some service and want to deceive your master, this is also a bad crooked path.
3: సంకుచిత భావము. సంకుచిత భావం అనగా చిన్న చూపులు, చిల్లర భావములు మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: Narrow ideas and narrow vision, such thoughts should not enter our heart at all.
3: దీనినే లుక్ అప్, ఏం హై అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
1: దిస్ హాజ్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఏం హై.
3: ఇది రుజు మార్గానికి సరైన తపస్సు.
1: దిస్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
3: ఇంకా బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత ఒక కామచర్యలు కాని, ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్య యొక్క లక్షణము.
1: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. ది ట్రూ టైప్ ఆఫ్ సెలిబసీ షుడ్ బి వన్ దట్ యు డూ నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్ ఎనీ బ్యాడ్ ఐడియాస్ ఆర్ బ్యాడ్ థాట్స్.
3: ఏతావాత బ్రహ్మచర్యం అనగా ఏమి, సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించడమే బ్రహ్మచర్య.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బ్రహ్మచర్య ఈజ్ వట్ ఎవర్ యూ డూ టు హ్యావ్ ది ఫీలింగ్ దట్ యూఆర్ డూయింగ్ దట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, దిస్ విల్ బి కాల్డ్ బ్రహ్మచర్య.
3: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితే బ్రహ్మచర్య.
1: ది ఒబీసెన్స్ యూ డూ టు ఆల్ ది జీవస్ విల్ గో టు కేశవ.
3: అందరి ఎందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని విశ్వసించడమే బ్రహ్మచర్యం.
1: టు బిలీవ్ ఇన్ ది ట్రూత్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, దిస్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మచర్య.
3: దేహ తపస్సులో నాలుగవది.
1: దిస్ ఈస్ ది ఫోర్త్ టైప్ ఆఫ్ తపస్ రిలేటెడ్ టు
3: అహింస. ఐదవది.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ అహింస.
3: అహింస అనగా ఇతరులను బాధ పెట్టడము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
1: వి జనరలీ థింక్ దట్ ట్రబ్లింగ్ అదర్స్ అండ్ కాజింగ్ హార్మ్ టు లివింగ్ పీపుల్ ఈజ్ హింస. దిస్ ఈజ్ నాట్ రైట్.
3: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమున, వాక్కురీతిగా ఇంకొకరి మనసు నొప్పించకుండా ఉండినంత మాత్రమున అహింస కాదు.
1: If just you take care to see that your body does not trouble another body or your mind does not harm another mind, that alone cannot be called ahimsa.
3: Ahimsa anaga atma nigrahamunu prakatinchatame ahimsa.
1: The word ahimsa means to be able to proclaim and practice control of your atma.
3: Sahaname ahimsa.
1: To be patient is ahimsa.
3: కనుక ఈ సహనం అనేటువంటి దానిని మనం ఏనాడు అభివృద్ధిగాంచుకుందామో అది సరైనటువంటి అహింస.
1: ది డే వెన్ వీ కెన్ ప్రమోట్ దిస్ పేషెన్స్ ఇన్ అస్ టు బి ఏబుల్ టు విత్స్టాండ్ అదర్
3: మన ఇంద్రియ నిగ్రహమును మనకు ప్రయత్నం చేసుకోవటము, ఇది ఒక సేవ లోపల ప్రధానమైన అహింసగా రూపొందుతుంది.
1: ది ప్రాక్టీస్ బై విచ్ వీ కెన్ కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ దట్ విల్ బికమ్.
3: ఎప్పుడు మనం ఇంద్రియాన్ని నిగ్రహించుకుందామో అప్పుడు కఠినమైన వాక్కు కానీ, కఠినమైన చర్యలు కానీ, కఠినమైన చూపు కానీ మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
3: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
1: ఇఫ్ వీ సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్ వాట్ అబౌట్ ది అదర్ సెన్సెస్.
3: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడా సమత్వమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
1: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
3: ఇది శారీరక తపస్సులో ఐదవది.
1: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
3: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
1: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
3: ఇంకా రెండవది వాక్ తపస్.
1: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
3: ఈ యొక్క పదములు ప్రేమమయనమైనటువంటివిగా ఉండాలి.
1: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
3: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో, హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
1: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
3: సత్యమునే పలకాలి.
1: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
3: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
1: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియలీ ప్రే.
3: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
1: with the feeling that truth is truth. We should not utter, even if it is truth, with
3: Satyam
1: our calm
3: Brujat. Priyam Brujat.
1: Speak the truth. Speak that truth which causes
3: Premata undali. Na Brujat Satyam Apriyam.
1: Unpleasant truth do not be uttered.
3: Kanukane Bhagavad Gita yandu anvudvegakaram vakyam satyam preeti hitam cheyattannadu. ఈ సత్యం అనేటువంటిది కూడాను ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
3: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
1: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
3: పరమశాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
1: With great peace and with no force and with love, the truth must be one which will be given pleasure. This has been described as the tapas of the world.
3: Mana nitya jeevitamulo mana uchcharinchetunte prati padamulu kodanu tapasu kindane parinaminchi povali.
1: In our daily life, all the words that we utter should take the form of a tapas described as now.
3: Mana vaakunu ee naadu aneka vidhamulainatunte padamargamulo praveshapettunnam.
1: The words we utter today are being put along several wrong paths.
3: Mana yokka doshamulanu mana kappipuchukune nimittamai satyam vale daniki konni rakamulainatundi yokka shape ichi asatyanni viniyoga pettunnam.
1: To cover our own faults, we are using truth for giving some kind of a form, an outer cover, and we are using truth for
3: mana kattamulanu tappinchukune nimittamai asatyanni kunnu satyam ga roopandipa chestunnam.
1: To escape from troubles and difficulties, we are giving a form of truth for untruth as well.
3: Manaku kashtamulu nashtamulu vachina kodanu paravaledu satyanni manamu oka vidhamainatundi tapas kinda manamu danini anubhavimpa cheskovali.
1: It does not matter even if we are subjected to pain and loss. We must
3: satyamunaku adarsha purushudu harishchandrudu.
1: We must use truth for a good purpose.
3: Tana satyanni taanu nilupukune nimittamai సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
1: ది ఐడియల్ పర్సన్ ఫర్ డెమోన్స్ట్రేటింగ్ ట్రూత్ ఇస్ హరిశ్చంద్ర. హరిశ్చంద్ర విత్ ఎ వ్యూ టు అడ్హియర్ టు ట్రూత్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు సెవరల్ డిఫికల్టీస్.
3: ఇల్లాలును తన కుమారుని కూడాను అమ్ముకున్నాడు.
1: హి సోల్డ్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్
3: కట్టగడపటికి తనను తానే విక్రయించుకున్నాడు.
1: At the very end, he sold himself for that purpose.
3: Kumarudu gatinchina samayamulopala swasanamulo aa illalainatundi chandramati aa dead body aa mrutika kaleyabaramnu pettukoni chunkamunu chellinchadaniki chetakaneetundi paristhitilo yedustu untundali.
1: At the death of the son, the mother wife Chandramati was having the dead body of the son with her and was not in a position to pay the tax in order to cremate that body of the son.
3: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఈజ్ గాడ్ తాను ఒక సేవకుడు తాను సుశానంలో డ్యూటీ చేస్తున్నాడు శుంకము లేకుండా ఆ యొక్క కలేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్. He stuck to truth and he did his duty.
3: Kanukane Harishchandrunaku Satya Harishchandrudu ani sarthaka naamam nilichipoyindi.
1: That is why Harishchandra has got the name Satya Harishchandra, which is a permanent name.
3: Etti avasthalu endaina kodanu manam asatyaniki avakasam nandinchukuntamu.
1: Under no circumstances should we give room to utter untruth.
3: Lokam satyamani bhrantito naa illalu naa kumarudani ento allaadina ee deham ippudi kattalanu kaalchuto ఇల్లాలు లేడు పుత్రుడు త్రోడై రాడు అని హరిశ్చంద్రుడు గట్టిగా ప్రపంచానికి చాటాడు. ఏ సమయం నందు ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
1: హరిశ్చంద్ర ప్రొక్లైమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాస్ సో మచ్ అటాచ్డ్ టు his own wife and his own family, it will have nothing to do with that wife and the son. And this actually was proclaimed by him when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
3: నిప్పు పెట్టారు, అందరూ ఇండకొచ్చారు.
1: The body was set fire to before cremation and all of them returned.
3: కొంత సేపు అయిన తర్వాత ఎవ్వరు లేరు. ఆ దేహం ఏం చేసింది? ఈ వేడి వల్ల అటు లేచింది. పైన కాలం బొంగటం వల్ల.
1: After some time, there was nobody. But this dead body, on account of the fire and the tension in the spinal column, the body just got up and sat.
3: ఇక్కడ కావిలి గాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లాడు. అయ్యో బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
1: హరిశ్చంద్ర, హూ వాజ్ అటెండింగ్ ఎట్ ది క్రెమటోరియం, హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
3: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము, లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరూ లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
1: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్, ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్. ఫైండింగ్ దట్ దర్ ఇస్ నోబడీ దేర్ అండ్ దే హావ్ ఆల్ గాన్ హోమ్, ది బాడీ స్లీప్స్ అగైన్, ఫాల్స్ డౌన్.
3: ఈ సత్యాన్ని మరొక తూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
1: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్
3: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
1: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, వీ షుడ్ డెవలప్ ఎ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
3: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, బిడ్డలు సుతులు కానీ, సోదరులు కానీ, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా, వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
1: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
3: పూర్వము తల్లి ఎవరు, కుమారుడు ఎవరు?
1: When one is not born, who is the mother and who is the son?
3: పెళ్లి కాక పూర్వము భర్త ఎవరు, భార్య ఎవరు?
1: When the marriage did not take place, who is the husband?
3: పెళ్లి అయిన తర్వాతనే భార్య భర్త.
1: It's only after marriage one becomes a husband.
3: పుట్టిన తర్వాతనే తల్లి కొడుకు.
1: It's after birth we talk of a mother.
3: దానికి ముందు ఎవ్వరికి ఎవరికి సంబంధం లేదు.
1: Before that there is no relation between anyone and another.
3: అందరూ దైవాంశ సంభూతులు.
1: All are simply relations of
3: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
1: All these by our own creations are promoted as relationships between bodies.
3: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
1: These are relationships which will have to change with time.
3: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరం అయితేనే ఆమె అత్తగా మారిపోతుంది.
1: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
3: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
1: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
3: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకులు అభివృద్ధి చేసుకోవాలి.
1: అవర్ సాధకాస్ షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
3: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
1: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ అండ్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ ట్రూత్.
3: మన ప్రేమనే తల్లి,
1: అవర్ ప్రేమ ఇస్ ది మదర్.
3: మన జ్ఞానమే మన కుమారుడు,
1: అవర్ విజ్డమ్ ఇస్ అవర్ సన్.
3: మన శాంతమే మన పుత్రిక,
1: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
3: మన భక్తి మన సోదరుడు,
1: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
3: యోగులే మన మిత్రులు,
1: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
3: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
3: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
1: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
3: ప్రేమ పవిత్రమైన, విశాలమైన, దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ. కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
1: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ ఈజ్ లైక్ ది ఓషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ ఆర్
3: టెన్. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
1: సో ఇట్ హెస్ బిన్ సెడ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
3: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
1: We should take that kind of love as
3: ee prema manamulni edabati cheyatundi prema ka talli kaadu.
1: This is not the type of mother who will separate from you.
3: Mana jnanamu, wisdom is son.
1: అవర్ విజ్డమ్ ఈజ్ అవర్ సన్.
3: ఈ జ్ఞానం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
1: దిస్ విజ్డమ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ విల్ చేంజ్.
3: దీనిలో మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
1: ఇన్ దిస్ పాత్ ఆఫ్ విజ్డమ్ వీ షుల్ హావ్ టు రికగ్నైజ్.
3: ఒకటూరి వచ్చినా తిరిగి పోదు.
1: ఇఫ్ దిస్ విజ్డమ్ కమ్స్ టు అస్ వన్స్ ఇట్ విల్ నాట్ గో బ్యాక్ అగైన్.
3: ఒకటూరి పోయినా తిరిగి రాదు.
1: If we have lost it once and if it has gone, it won't come back again.
3: ఇది పోదు రాదు. ఇది మూడు ఉన్నాయి.
1: This does not go, this does not come.
3: ఈ మూడు కూడాను మన హృదయంలో నివసిస్తున్నాయి.
1: These three are living in our heart.
3: ఒకటూరి వచ్చినా పోదు, అది జ్ఞానం.
1: What comes once will not go, that is wisdom.
3: ఒకటూరి పోయినా తిరిగి రాదు, అజ్ఞానం.
1: Once it goes, it won't come back to you again, that is ignorance.
3: పోదు రాదు, ఇది బ్రహ్మతత్వం.
1: The aspect of Brahma neither goes nor comes.
3: ఇది ఆత్మతత్వం. దానిని మనం ఈనాడు పరిశోధన చేయాలి.
1: This is the aspect of Atma. It is that the...
3: కనుకనే అనేక పర్యాయములు మనము చదువుతూనే ఉంటుంటాం. The one you think you are, the one others think you are, the one you really are, you are not one person. అని మనం అనేక పర్యాయం చదువుతుంటాం.
1: In this context we read the three aspects. They are the one that you think you are, the one others think you are, and the one you really are. These three we are
3: talking. అనగా the one you think you are, మన భౌతికమైనటువంటి యొక్క శారీరం యొక్క సంబంధం.
1: The one you think you are relates to the body. This is the material body.
3: The one others think you are, ఇది నీ యొక్క జీవ తత్వము.
1: The one others think you are, this is the jiva aspect in you.
3: The one you really are, అదే ఆత్మతత్వం.
1: The one you really are is the aspect
3: జీవ తత్వము. హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
1: The aspect of jiva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
3: ఇంక దేహతత్వములోన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
1: ఇన్ ది బాడీ ఆస్పెక్ట్ ఇట్ మే గ్రో, ఇట్ మే బికమ్ డెకడెంట్.
3: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడాను ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం నిశ్చలం నిస్వార్థమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: But the aspect of Atma is unchanging and is neither growth nor decadence. It will remain permanent. This has been described as the pure
3: state. ఈ తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుంటుమో ఆనాడే మన నిజ స్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
1: Only on that day when we recognize this aspect of Atma will we have understood and proclaimed our true form.
3: దీనిని జీసస్ కూడాను మొట్టమొదట I am the messenger of God అన్నాడు. అనగా దేహరీతి లోపల నేను ఈ జగత్తునకు ఒక మెసెంజర్ గా వచ్చాను అన్నాడు.
1: ది సేమ్ హెస్ బిన్ ఎక్స్ప్రెస్డ్ బై జీసస్ బై సేయింగ్ ఫ్రమ్ ది బాడీలీ ఆస్పెక్ట్ ఐఎమ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్.
3: ఒక్క జీసస్సే కాదు మెసెంజర్, మీరందరు కూడా మెసెంజర్స్.
1: నాట్ ఓన్లీ జీసస్ ఈజ్ ఎ మెసెంజర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్,
3: కానీ ఈ మెసెంజర్స్ అంతా ఈనాడు మిస్ ఇంజన్స్ గా తయారైపోతున్నారు.
1: బట్ యుర్ ఆల్ మెసెంజర్స్ అన్ఫార్చునేట్లీ టుడే ఆల్ దీస్ మెసెంజర్స్ ఆర్ టర్నింగ్ ఇన్ టు మిస్ఇంజర్స్
3: ఇంజిన్స్. ఈనాడు మనము ప్రతి ఒక్కరు కూడాను మెసెంజర్ గా మన యొక్క ఈ పవిత్రమైన దివ్యని జగత్తులో చాటడానికి ప్రయత్నం చేయాలి.
1: టుడే ఎవ్రీ వన్ ఆఫ్ us యాజ్ అ మెసెంజర్ టు ప్రొక్లెయిమ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రూత్ ఇన్ ది వరల్డ్.
3: ఈ మెసెంజర్ ను మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
1: వెన్ వీ బ్రాడ్కాస్ట్ సచ్ ఎ మెసేజ్ అమంగ్స్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ దెన్ అవర్ రిలేషన్షిప్స్ విల్ గో ఆన్ ఇంక్రీజ్.
3: మొట్టమొదట ఐ ఐ ఐ అనుకున్నాం. నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి యొక్క నీటి బొట్టు వలె ఉంటున్నావు.
1: ది స్టార్టింగ్ పాయింట్ యు ఆర్ ఎన్ ఐ, ఎన్ ఇండివిజువల్ ఐ, లైక్ ది డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఆన్ ఎ సర్ఫేస్ ఆఫ్ వాటర్.
3: కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి పోతే ఐ ప్లస్ యూ వీ అయిపోతుంది.
1: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్
3: జగత్తులో చాటడానికి ప్రయత్నం చేయాలి.
1: టుడే ఎవ్రీ వన్ ఆఫ్ us యాజ్ అ మెసెంజర్ టు ప్రొక్లెయిమ్ దిస్ aspect of truth in the world.
3: ఈ మెసెంజర్ ను మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలీజ్.

0: 2 will become we.
1: ఈ విధంగా I plus you, I plus you, I plus you, I plus you, we. ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
0: In this manner, this grows, I plus you, we, and this we grows into a large number of we.
1: ఈ we plus he అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి. అప్పుడు he అయిపోతుంది. We ఉండదు, I ఉండదు, you ఉండదు.
0: In this manner we join him, it will become we plus he. The we will disappear, the I has already disappeared, only he remains.
1: కనుకని మొట్టమొదట మనము I am the messenger of God అనే I నుంచి మనం స్టార్ట్ చేయాలి.
0: The starting point therefore is in the first instance to tell yourself that you are the messenger of God.
1: తదుపరి I am the son of God.
0: The next step is I am the son of God.
1: కారణం ఏమనగా మెసెంజర్ వేరే ఉన్నాడు, మాస్టర్ వేరే ఉంటున్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
1: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
0: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
1: ఇది క్రమక్రమేణా ఈ యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యు ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంది.
0: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఐ అండ్ యు ఆర్ వన్.
1: రెండవ దీంట్లో లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు, తండ్రి యొక్క ఫిగర్ కు, తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రికి సంబంధం ఏర్పడుతుంది.
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ దర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ది వెల్త్ ఆఫ్ ది ఫాదర్, ది ఫార్మ్ ఆఫ్ ది ఫాదర్, ది బ్లడ్ ఆఫ్ ది ఫాదర్.
1: క్రమక్రమేణా పెరిగిపోతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
0: గ్రాడ్యువలీ గ్రోయింగ్ ఇన్ దిస్ మేనర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అదే విధంగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సెంజర్ మెస్సెంజర్ అనేటువంటి దాంట్లో మనం సేవను చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ టుడే వీ షుడ్ ఎంటర్ ఎ పాత్ అండ్ యాజ్ ఎ మెస్సెంజర్ వీ షుడ్ డూ సర్వీస్.
1: దీనిని డివైన్ అన్నారు. లాస్ట్ లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ పాత్ has been described as the divine path. Until you end up by saying I and my father are one, you become one with the Atma.
1: Work without love, deplorable. Work with love, desirable. Love without duty is divine.
0: Work without love is deplorable. Work with love is desirable.
1: Love without duty is divine.
0: Love without duty is divine.
1: కనుక ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు. మనం ఇక డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తం లేనటువంటి పని అని ఒక అర్థం.
0: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ డ్యూటీ వితౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
1: మన భారతీయులు యందు కర్తవ్యం ఒక్కటి.
0: In our language, in our context, duty is described in three ways. One is kartavya.
1: Sambandham, marokati.
0: The second one is connection, sambandham.
1: Nirbandham, inkokati.
0: The third one is compulsion or nirbandham.
1: Nirbandham, sambandham, kartavyam. Moodu vidhamulaitu padamulato bharatiyulu tama jeevitanni sagistu pothunnaru.
0: In three different words, they have been taking their life in three ways. Compulsion, connection and kartavya.
1: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధమైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
0: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ గా ఒక విధమైన నిర్బంధంలో ఉంటుండాలి.
0: వీ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
1: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
0: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
1: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
0: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ దెన్ దిస్ వర్కర్ హూ ఇస్ వర్క్స్ ఇన్ ది ఆఫీస్ హెస్ గాట్ 104 degrees.
1: ఆనాడు లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
0: హీ కెనాట్ టేక్ లీవ్ దట్ డే.
1: ఏదో కొన్ని పిల్స్ అయినా తినేసేసి డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్ అయినా తీసుకుని నిర్బంధంగా పోయే తీరాలి. ఎందుకంటే విజిట్ చేస్తున్నాడు, తన ఫైల్స్ అంతా కూడా చెకప్ చేస్తున్నాడు.
0: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
1: ఇది తన యొక్క కంట్రోల్ లో లేదు.
0: Here, this leave is not in his control that day.
1: ఇది డ్యూటీ.
0: This is duty.
1: ఇంకా రెండవ మార్గం ఏమిటనగా ఈనాడు సండే అవుతుంది. సండే అయినప్పుడు హాలిడేగా ఉండాలనుకుని తన మిత్రులందరినీ ఇంటికి డిన్నర్ పిలి

0: చాలా అని చెప్పి అనుకున్నాడు.
1: ది సెకండ్ టైప్ ఈస్ టుడే హ్యాపన్స్ టు బి ఎ సండే. హీ వాంటెడ్ టు ఎంజాయ్ ఎ హాలిడే ఆన్ సండే అండ్ ఇన్వైట్ సెవెరల్ ఫ్రెండ్స్ టు హిస్ హోమ్.
0: సరిగా సడన్ గా తెల్లవారు లేచినప్పటికి ఇతనికి జ్వరం వచ్చేసేసింది 104 degrees.
1: సడన్లీ వెన్ హీ వేక్స్ అప్ ఇన్ ది మార్నింగ్ ఆన్ సండే హీ గెట్స్ ఫీవర్ 104 degrees.
0: తక్షణమే ఫ్రెండ్స్ కు ఫోన్ చేశాడు, నా డిన్నర్ క్యాన్సిల్ చేసుకున్నాను, నాకు హెల్త్ సరిలేదు అన్నాడు.
1: Immediately he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
0: Idi sambandham tana control lo undi.
1: This is a
0: connection. Cheyachu like cancel cheskovachu.
1: This is a connection. It is in his control. He can go through the duty he has prescribed for himself or he can
0: kaani office duty matram tana control ledu. Officer aadna prakaram nadchukoni tirala. Idi duty.
1: But what relates to his office work is not in his control. He will have to do his duty according to the officer's control.
0: Inka kartavyamu ante emte ade ee naadu manavuki ati pradhanamainatundi.
1: The third type, kartavya, what is that? That is most important thing to man today.
0: Small example.
1: There is a small example.
0: Oka inti lopala bharya bhartalu edo konni karanantaranga kalahinchukunnaru.
1: In one home, wife and husband for some reasons quarreled with each other.
0: భర్త భార్యను అనేక విధములుగా కోపించి రెండు దెబ్బలు వేశాడు.
1: ది హస్బెండ్ బికేమ్ యాంగ్రీ విత్ ది వైఫ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఈవెన్ గివెన్ హర్ ఎ లిటిల్ బీటింగ్.
0: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
1: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
0: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
1: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిస్ వైఫ్.
0: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
1: అట్ దట్ మోమెంట్ ఎ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
0: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
1: వెన్ హీ గోస్ టు రిసీవ్ హిస్ ఫ్రెండ్ హీ సేస్ హలో ఫ్రెండ్ అండ్ హీస్ స్మైలింగ్.
0: కూర్చోమని ఫ్రెండ్ దగ్గర చాలా హ్యాపీగా మాట్లాడినాడు.
1: హీ స్పీక్స్ టు ది ఫ్రెండ్ వెరీ హ్యాపీలీ, ఆస్క్స్ హిమ్ టు సిట్ డౌన్.
0: తక్షణమే కాఫీ ఇస్తానని చెప్పి కూర్చోమన్నాడు. కాఫీ తయారు చేయి, కోపంగా మాట్లాడుతున్నాడు.
1: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife, prepare some coffee.
0: Bharya daggara kopanni prakatistunnadu, friend daggara sahananni prakatistunnadu.
1: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the
0: karanam emiti tana yokka samsaram yokka guttu baiti vaniki teliyakurdu ee gauravam kosam prakatistunnadu.
1: What is the reason? The reason is the intricacies and troubles of his family should not be known to an outsider. It is this that
0: friend daggara free ga unnattu illaluku teliyakurdu.
1: The wife should not know that he is free and well with the friend.
0: Ee vidhamainatundi gauravanni pochinchukuntu raavatam valane సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ది ఫ్యామిలీ కంటిన్యూస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఆనర్డ్.
0: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
1: దిస్ కర్తవ్య, దిస్ టైప్ ఆఫ్ డ్యూటీ టుడే హ్యాస్ బీన్ లాస్ట్.
0: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చి పెట్టేస్తాడు.
1: ది యాంగర్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ టువర్డ్స్ ది వైఫ్ హీ విల్ షో టువర్డ్స్ ది ఫ్రెండ్.
0: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
1: విచ్ మీన్స్ హీఈస్ లూజింగ్ హిస్ మేనర్స్.
0: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
1: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్ దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ బట్ దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్
0: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు. God duty.
1: Today, the duty of our sevakas is not that of the government, it is that of God.
0: తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
1: There is only one master for him.
0: ఇక్కడ ఆఫీసు లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
1: In the office, there may be several masters.
0: కనుకని ఈ I and my father are one అనుకున్నప్పుడే హోలీ గోస్ట్ ఏర్పడిపోతుంది.
1: So, when you are able to think, I and my father are one, then you become one and the stage of being a holy ghost comes.
0: Kanuka ee naadu manava sodaratvanni daiva pitrutvanni motta motta manam bhavinchi sevaklo manam palgonali.
1: So today our very first thought should relate to brotherhood of man and fatherhood of God and then we should enter service.
0: Kramakramina kudanu ekatma bhavanni manam abhirudhi chesukovali.
1: Gradually we should also develop the idea of one atma in everyone.
0: Kanukane ee naadu manamu మన జీవితం అనే ప్రవాహమునకు ఒక విధమైన రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
1: టుడే టు ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ టూ కంట్రోల్స్ టూ బ్యాంక్స్.
0: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
1: The reason for this is when a flow of water takes place on both sides there are bunds, banks.
0: అప్పుడు ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
1: It's only then that the river flows well and goes and merges into the ocean.
0: ఈ నాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
1: Today the river of our life is flowing very fast.
0: దీనికి గట్లు లేకుండా ఉంటున్నాయి.
1: There is no control, there is no bund for this river.
0: కనుకని ఈ నాడు ఒకవైపున ఒక గట్టు రెండవ వైపున మరొక గట్టు ఈ రెండు గట్లను ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
1: టుడే వీ విల్ హావ్ టు బిల్డ్ ఏ బండ్ ఆన్ వన్ సైడ్ అండ్ అనదర్ బండ్ ఆన్ ది అదర్ సైడ్.
0: ఒకవైపున అష్టాక్షరనామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
1: ఆన్ వన్ సైడ్ వీ షుడ్ హావ్ ఎ బ్యాంక్ అండర్ ది నేమ్ ఆఫ్ అష్టాక్షరనామం.
0: రెండవ వైపున మరొక అష్టాక్షరనామము అనే గట్టును కట్టుకోవాలి.
1: ది సెకండ్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ అష్టాక్షరనామం విచ్ వీ హావ్.
0: ఏమిటి అష్టాక్షరనామం? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే. సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
1: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsiyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
0: Renda vaipana Ashtakshara Namo Saddhavam Labhate Gnanam.
1: The second side again, the Ashtakshari is Saddhavam Labhate Gnanam.
0: Anaga vaka vaipana Saddha, vaka vaipana Nissamsayamu. Ee rendu gattlu gattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనము జీవించగలము.
1: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ ఆర్ కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
0: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
1: One who has no self-confidence cannot do even a small, tiny task.
0: తనపైనే తనకు విశ్వాసమే లేదు, దైవాన్ని మనకు సాక్షాత్కరించుకోవాలంటుంటాడు.
1: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
0: కింద పునాదే లేకపోతే పైన మనము రూఫ్ ఏ విధంగా వేయగలము?
1: When there is no foundation, how can we put a roof on the top?
0: గోడనే కట్టకపోతే మనము రూఫ్ ఏ రీతిగా ధరించగలము?
1: If we have not built the walls, who is going to bear the roof?
0: కనుకనే self-confidence foundation.
1: Self-confidence is the foundation.
0: Self-satisfaction anede goda.
1: Self-satisfaction are like the wall.
0: Self-sacrifice ade roof.
1: Self-sacrifice is the roof.
0: Self-realization is life.
1: Self-realization is the life.
0: Kanuka ee moodu kudanu bhadranga undinappude ee life ane atvanti self-realization kudanu manam sukhanga manam aanandanga sampurnamaina nirbhayamto jeevinchadaniki veelavutundi.
1: It's only when we have these three built properly, the self realization we can have and our life can be happy and prosperous.
0: Kanuka motta modata manam vishwasanni abhirudhi chesukovali.
1: First step is to promote confidence.
0: Ee sevanu chese samayam lopala manam andarki sai ram sai ram sai ram antunnam, kaani endukosam nu sai ram antunnam?
1: While performing this seva or giving service to all we say sai ram.
0: Ee sai ram sai ram anetundi ee padamulu kaani ee action kaani kevalam yantrikanga bayil jerukudu yantra roopunto undakudu.
1: Why do we utter these words, Sai Ram? These words should not come mechanically out of you.
0: Yavariki manam Sai Ram anna Sai Ram poi chertundi aneetundi bhavamto andulo Sai Ram unnadu aneetundi vishwasamto manam chestunnam.
1: With the thought that to whomsoever you utter these words Sai Ram, they will go and reach Sai Ram, and that Sai Ram is present in that individual.
0: Danukane manam upanishattulu undaikunnu sarvajeeva namaskaram keshavam pratigacchate. Yavariki manam namaskaram chesina daivaniki poi chertundadu.
1: That is why, according to the Upanishad, to whomsoever we make obeisance, ultimately it goes and reaches God. This is what we believe.
0: Yavariki manamu namaskaram chesina ye vidhanga bhagavantuniki poi cherutunnado ade vidhangane sarvajeeva tiraskaram keshavam pratigacchati. Yavarini manamu tiraskarinchina, yavarini manamu avmanam chesina, yavarini manamu badhinchina adi kuda bhagavantuniki cheripothundi.
1: Just as to whomsoever we make obeisance, it goes and reaches God. So also, whomsoever you cause harm and hurt, that will also go and reach God.
0: Kanuka manamu evarini kudani himsinchakunda evarini badhinchakunda evani kashta pettukokunda andanni kudanu sadhyamainta varakunu premato manam chestuntunte idi vak tapas kinda gani manas tapas kinda gani samsiddhinga nerpadutundi.
1: సో వితౌట్ కాజింగ్ హార్మ్ ఆర్ హర్ట్ టు ఎనీబడి ఇఫ్ యూ కెన్ కండక్ట్ అవర్ సర్వీస్ దెన్ దిస్ విల్ బి లైక్ తపస్ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: కనుక తపస్సు అనగా మనము ఇల్లు వాకిలి వదిలిపెట్టి మన యొక్క కర్తవ్యాలు విసర్జించి అరణ్యానికి పోవటం కాదు. వాక్ తపస్సు మనం చెయ్యాలి, మనో తపస్సు మనం పవిత్రమైన భావాలతో ఈ యొక్క ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి, దేహ తపస్సు పవిత్రమైనటువంటి మహర్షులకు మహనీయులకు పెద్దలకు తల్లిదండ్రులకు సేవలు చేసి అనేక విధమైనటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుకొట్టుకోవాలి.
1: తపస్ డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యు మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్.
0: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణములు మూడు ఏకమైపోవాలి.
1: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
0: కానీ ఈనాడు మ్యాన్ కైండ్ అంటున్నారు కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
1: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
0: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అని చెప్పొచ్చు బాగా.
1: In that situation we cannot call it mankind, we can call it monkey kind.
0: మనము ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
1: We should not take that path. We are sacred human beings. We are naras.
0: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
1: We should also understand the difference between a nara, a human being, and a vanara, a monkey.
0: Vanara, ఇది మూడు అక్షరాలు. Nara, రెండు అక్షరాలే.
1: Vanara, monkey has got three letters. Nara, man has got two letters.
0: ఈ వానర ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానర.
1: Vanara can be explained by saying it is because there is a tail. Va. Vanara is one who has a tail.
0: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
1: Since man has no tail, the letter va goes and he becomes nara.
0: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
1: Only the tail is absent, but all the conduct of a monkey are present in a man.
0: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనము దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామ సేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రలైనాయి.
1: హూ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వానర ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
0: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సంబంధం అనేటువంటి గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
1: టుడే బీయింగ్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ and recognizing that we are much closer to divinity and much closer to God, yet if we do not do such service, then we are not
0: mana nitya jeevithamlo manam anubhavinchavalsinatuntivi manam telusukovalsinatuntivi inka enno untunnayi nitya jeevithame manam aadhyatmika margamu.
1: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
0: Nijinga manamu aadhyatmikam aadhyatmikam anaga pratyekamainatuntu oka sthayi kaadu.
1: Truly when we talk of adhyatmika spirituality, it's not as if it is a distinct
0: mana nitya jeevithamlo manam anubhavinchetundi prati kriyalu kodanu adhyatmika sambandhinchinatundivi.
1: Every event which we experience in our daily life is connected closely with spirit.
0: Manam sariyainatundi arthanni gurtinchukolekapovatam chetane adhyatmika veru mana daily life nitya jeevitham veru ani dani vibhagam chestunnam.
1: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
0: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండు ఒక్కటి.
1: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
0: ధర్మ అర్థ కామ మోక్షంలోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పాడు.
1: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
0: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
1: ధర్మార్థ what for do you want to have wealth? Artha for come for
0: ikkada artham anaga kevalamu currency notes oka dollars maatrame kaadu.
1: Here the word artha does not mean only currency notes or dollars.
0: Wealth anetvanti kevalamu gnanam okka dhaname.
1: Wealth has got a much broader meaning.
0: Aarogyam okka dhaname.
1: Wisdom is a health.
0: Mana yokka bhavam okka dhaname.
1: Thoughts are wealth.
0: మన యొక్క దేహ బలము యొక్క ధర్మమే ధనమే.
1: అవర్ బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో.
0: కనుక ధనం అనగా ఏమిటి? దేహ బలము, మనోబలము, బుద్ధి బలము, ఆధ్యాత్మిక బలము, సర్వ బలములు కూడా ధనముల కిందనే లెక్క.
1: What is wealth? Bodily strength is wealth, mental strength is wealth, spiritual strength is wealth. All these are different types of wealth.
0: Satchilamu dhaname, sadacharamu dhaname, aishwaryamu dhaname, sarvamu dhaname.
1: Good character is wealth, good conduct is wealth. All these things are wealth. They constitute wealth.
0: Kanukane aa dhanamunu manamu dharmamu cheyali annadu.
1: This wealth of all kinds, this should be used for the purpose of dharma.
0: Kanukane ee dhanam anetuvanti yokka sarvamunu kudanu danamu chese nimittame dharmamu annaru.
1: That is why all this wealth of all types is for you to give away as gifts to others.
0: Inga artha kamamu.
1: The other two purusharthas, artha kama.
0: Manamu దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
0: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది, ఆశించవలసినటువంటి మార్గము.
1: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ వరల్డ్లీ థింగ్స్ అలోన్, వీ షుడ్ డిజైర్ టు గెట్ గాడ్.
0: ఈనాడు కూడా లౌకికము ఆధ్యాత్మికము రెండింటి కూడా ఏకం చేయాలి.
1: ఇన్ దిస్ వే వరల్డ్లీ లైఫ్ and spiritual life,
0: లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మంలో ప్రవేశించగలుగుతున్నాం.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ది వరల్డ్ వీఆర్ ఏబుల్ టు గో ది పాత్ ఆఫ్
0: స్పిరిచువల్. ఇది వస్త్రం కాదు, ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్.
1: దిస్ ఈస్ నాట్ ఎ పీస్ ఆఫ్ క్లాత్, ఇట్స్ ఎ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: ఇది థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
1: దిస్ ఈస్ నాట్ థ్రెడ్స్, దిస్ ఈస్
0: మొట్టమొదటి కాటన్, రెండవది థ్రెడ్, మూడవది క్లాత్.
1: ఫస్ట్ ఇస్ కాటన్, దెన్ కమ్ థ్రెడ్స్, దెన్ కమ్ క్లాత్.
0: కనుక దేహం అనేటువంటిది క్లాత్.
1: బాడీ ఈస్ లైక్ ది క్లాత్.
0: మన థాట్స్ అనేటువంటిది థ్రెడ్స్.
1: అవర్ థాట్స్ ఆర్ లైక్ ది థ్రెడ్స్.
0: మన ఆత్మనే కాటన్, ప్యూర్ కాటన్.
1: అవర్ ఆత్మ ఇస్ ది బేస్,
0: దానికి నో షేప్.
1: ఆత్మ
0: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అదే క్లాత్.
1: దట్స్ ది క్లాత్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే థ్రెడ్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దోస్ ఆర్ ది థ్రెడ్.
0: ది వన్ యూ రియలీ ఆర్ అదే కాటన్.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్స్ ఆత్మ.
0: ఆ కాటనే లేకపోతే థ్రెడ్స్ ఏ లేవు, తెలిస్తే లేకపోతే క్లాత్తే లేదు. కనుక మూడు చేరి ఒక్కటే, దేహాత్మ జీవాత్మ పరమాత్మ మూడు ఒక్కటే, ఐహిక ఆముష్మిక కైవల్య మూడు ఒక్కటే.
1: ఇఫ్ వీ డూ నాట్ హ్యావ్ ది కాటన్ దెర్ ఆర్ నో థ్రెడ్స్, ఇఫ్ వీ డూ నాట్ హ్యావ్ ది థ్రెడ్స్ దెర్ ఇస్ నో క్లాత్. సో ఆల్సో ఇఫ్ దెర్ ఇస్ నో ఆత్మ పరమాత్మ దెర్ ఇస్ నో జీవాత్మ, ఇఫ్ దెర్ ఇస్ నో జీవాత్మ దెర్ ఇస్ నో దేహాత్మ.
0: ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము ఇంద్రియములు మనస్సు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
1: ఫర్దర్ ది త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ది బాడీ, ది ఆర్గన్స్ అండ్ ది మైండ్, ఇట్స్ ది కన్గ్లామరేషన్ ఆఫ్ దీస్ త్రీ విచ్ మేక్స్ యూ.
0: ఈ మూడింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడే ఆధ్యాత్మిక స్పష్టంగా అర్థమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ అండర్స్టాండ్ ది నేచర్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ కెన్ వీ అండర్స్టాండ్ స్పిరిచువల్.
0: కనుక ఈ దేహము ఇంద్రియము ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించుకుంటే ఆధ్యాత్మికము సుస్పష్టంగా మనకు రూపొందింపజేస్తుంది.
1: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ ది మీనింగ్ ఆఫ్ దీస్ త్రీ, ది బాడీ, ది ఆర్గన్స్ అండ్ ది మైండ్, వీ విల్ అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ ఇన్ ఎ వెరీ క్లియర్.
0: కనుక స్పిరిచువాలిటీ అనగా కేవలము ఒక భిన్నమైనటువంటి ప్రపంచానికి విరుద్ధమైన మార్గం కాదు.
1: స్పిరిచువాలిటీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సెపరేట్ పాత్, పాత్ అన్కనెక్టెడ్ విత్ ది లివింగ్.
0: తెల్లవారి లేచినది మొదలు రాత్రి వరకు మనం నిద్రించేంత వరకు ఏ పని చేసినా అంతా కూడా ఆధ్యాత్మికమే.
1: సిన్స్ అవర్ గెటింగ్ అప్ ఇన్ ది మార్నింగ్ టిల్ వీ గో టు స్లీప్ ఇన్ ది ఈవినింగ్, వాట్ ఎవర్ వర్క్ వీ డూ, ఆల్ దట్ ఈస్ ఇంటిమేట్లీ కనెక్టెడ్.
0: తెల్లవారు 6 గంటలకు జపము, రాత్రి 8 గంటలకు జపము అని ఒక టయాన్ని మనం నిర్ణయించుకోవటం అక్కర్లేదు. నిరంతరం కూడా సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa, at all times and at every instant.
0: Yavanamu, balyamu, kaumaramu, vardhakyam anetuvanti yokka style kudanu avasaram ledu.
1: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such
0: thing. Deeniki vaya pramanam kaani, kala pramanam kaani, kala nimittam kaani, ematram kudanu akkaraledu.
1: For this, neither a fixed age nor a fixed time are necessary.
0: మన అనుకూలముల నిమిత్తమై మనం కాలాన్ని నిర్ణయం చేసుకుంటామే కాని కాలములకు ఏమాత్రం కూడా హద్దు లేదు.
1: ఇట్ ఈస్ ఫర్ అవర్ కన్వీనియన్స్ దట్ వీ ఫిక్స్ ఎ టైమ్, బట్ టైమ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: కేవలం ఇది సాయంకాలం అనుకుంటున్నాము, సాయంకాలములకు ఏమాత్రం అర్థం లేదు.
1: వీ కాల్ దిస్ ఈవినింగ్, ఇట్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్.
0: సూర్యుడు భూమి కింద పోవటం చేత సాయంకాలం అనుకుంటున్నాం, సూర్యుడు భూమి పైన ప్రవేశించడం చేత తెల్లవారు అనుకుంటున్నాము.
1: Because the sun is setting, we think it is evening. When the sun is rising, we think it is morning.
0: Nijanga setting rising rendu levu sunku.
1: Truly sun neither rises nor sets.
0: Kevalam manaku kanipinchukunda poyinanta maatramna danni munigipoyadu anukuntunnam, kanipinchinappudu puttinadu anukuntunnam. Ee rendu kuda mana bhavale kaani suryuni yokka tattvamulu kaadu.
1: Just because we do not see the sun, we think he is set. Just because we see him rise, we think sun is rising. But these are only our ideas and our
0: thoughts.
1: In the same manner, Atma has neither birth nor death.
0: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాం.
1: When the body is seen by us, we say death. దేహము
0: శిథిలమైపోతానే మరణం అంటున్నాం.
1: When the body falls down, we say death.
0: కానీ ఆత్మకు no birth, no death.
1: But Atma has neither birth nor death.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagawan Sri Satya Sai Baba.
1: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 5 सितंबर 1984 को दिया गया प्रवचन सुनेंगे।
2: भूमिका। पीयूष सदृश अपने इस प्रवचन में भगवान बाबा मानव के लिए अत्यंत आवश्यक गुण संयम का विस्तार से वर्णन करते हैं। भगवद गीता में उपदेशित भक्त के लिए आवश्यक 26 गुणों में संयम एक है, परंतु मानव बड़ी सरलता से इसे ही खो देता है। स्वामी कहते हैं कि संयम और क्षमा पर्याय शब्द हैं। संयम की विशिष्टता को उजागर करने हेतु स्वामी वृक्षों, नदियों और गौओं का सुंदर एवं प्रभावपूर्ण उदाहरण प्रस्तुत करते हैं। व्यक्तित्व में संयम का होना बहुत आवश्यक ही नहीं, प्रत्युत आध्यात्मिक प्रगति के लिए यह अनिवार्य गुण है। द्रौपदी और पृथ्वीराज के उदाहरणों द्वारा संयम की महत्ता को भगवान बाबा ने रेखांकित किया है। सप्रेम स्वामी ने यह उपदेश दिया कि संयम अनिवार्य गुण है, परंतु इसका उपयोग विवेक बुद्धि के सहारे करना चाहिए, अन्यथा अनेक कष्टों का सामना करना पड़ता है।
3: क्षमा सत्यम सत्यवताम, क्षमा यज्ञ, क्षमा श्यम, सत्यवंतुल यक्क सत्यमी क्षमा, यज्ञमी क्षमा, శమమి యజ్ఞం, తేజోవంతుల తేజమి క్షమ, తపస్వికుల బ్రహ్మని క్షమ, క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ యజ్ఞము, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ సర్వస్వము సర్వలోకములందు.
2: క్షమ సత్యం సత్యవతాం, క్షమ యజ్ఞ, క్షమ శమ. सत्यवानों की सत्यता ही क्षमा है, यज्ञ ही क्षमा है, शमम ही यज्ञ है, तेजस्वियों की तेजस्विता ही क्षमा है, तपस्वियों का ब्रह्मा ही क्षमा है। क्षमा सत्य है, क्षमा ही धर्म है, क्षमा वेद है, क्षमा ही अहिंसा है, क्षमा यज्ञ है, क्षमा ही संतोष है, क्षमा ही दया है, सभी लोकों में क्षमा ही सर्वस्व है।
3: प्रति मानवुडु तन जीवितमुलो प्रधानमुगा साधिंचवलसिनटुवंटि सद्गुणमु ओर्पु, नित्य सत्यमैनटुवंटि अचलनमैनटुवंटि अनंतमैनटुवंटि अव्ययमैनटुवंटि आत्मतत्वान्नि गुर्तिंचडं अंदरिकी साध्यं कादु। आत्म అనిత్యమని భావించుకునేటువంటి వ్యక్తులకు, సత్యమే దేహం అనేటువంటి విశ్వసించేటువంటి వ్యక్తులకు ఆత్మతత్వం అర్థం కాదు. దేహాత్మ భావన కలిగినటువంటి వ్యక్తులకు పరమాత్మతత్వము బోధపడదు.
2: ప్రత్యేక మానవకు అప్నే జీవన్ మే విశేషత జిస్ సద్గుణ కో ప్రాప్త కర్నా హై వహ సంయమ హీ హై. ఆత్మతత్వ जो नित्य सत्य, अचल, अनंत और अव्यय है, से अवगत होना सबके लिए संभव नहीं है। आत्मा को अनित्य मानने वालों के लिए, देह को ही सत्य मानने वालों के लिए आत्मा समझ से परे की बात है। देहात्म भावना से युक्त व्यक्तियों को परमात्म तत्व समझ में नहीं आता है।
3: ఆత్మను గురించి అనేక విధములుగా మనము బోధించవచ్చును, చర్చించవచ్చును. అయితే ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది. చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు. ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికి చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు.
2: ఆత్మా కే బారే మే అనేక ప్రకార్ సే సమ్జాయా జా సక్తా హై, చర్చాయే కీ జా సక్తీ హై, పరంతు దైనందిన చర్యా కే కుచ్ అభ్యాసో ఔర్ కుచ్ సాధనాఓ కే సహారే ఆత్మతత్వ సే అవగత హువా జా సక్తా హై. శక్కర్ మీఠీ హై కహనే పర్ జిసే ఇస్కా అనుభవ నహీ హై ఉసే వహ మిఠాస్ పతా నహీ చల్తీ హై. శక్కర్ కో చఖనే వాలే కో హీ ఉస్కీ మిఠాస్ కా అనుభవ హోతా హై.
3: కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాస రీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు. అమృతత్వంలో చేరేటువంటి మార్గం ఏమిటి? వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
2: ఈశ్వర్ కే గుణో, ఈశ్వర్ సంబంధీ నిత్య సత్య భావనాఓ కో అభ్యాస రూపీ కుచ్ మార్గో కే సహారే అనుభవ మే లానే పర్ హీ ఇస్ నిర్వికార్ ఆత్మా కా తత్వ కుచ్ హద్ తక్ సమజ్ మే ఆ సక్తా హై. అమృతత్వ మే పహుంచనే కా మార్గ క్యా హై? వాట్ ఇస్ ద వే టు ఇమ్మోర్టాలిటీ?
3: దీనికి అనేక పర్యాయాలు చెప్పాము. రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ. మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
2: ఇస్కే లియే కయీ బార్ బతాయా గయా హై కే రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీ ఇస్ ద వే టు ఇమ్మోర్టాలిటీ. మానవ మే నిహిత్ కుచ్ కమ్జోరియో, కుచ్ బురి చేష్టాఓ జైసే క్రోధ, తాప, ఈర్ష్యా, జలన్, ద్వేష్, అహంకార్ ఆది కో దూర్ కర్నే పర్ హీ అమృతత్వ కా యహ సత్య కుచ్ హద్ తక్ సమజ్ మే ఆ సక్తా హై.
3: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకుంటకు సాధ్యమవుతుంది. ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది. ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు. ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు, లేక ఓర్పు బజారులో లభించేటువంటి పదార్థం కాదు.
2: అత గీతామే ఉపదేశిత్ 26 గుణో మే కుచ్ ప్రధాన గుణో కా అభ్యాస్ కర్నే పర్ హీ యహ అమృతత్వ జో నిత్య సత్య హై కుచ్ హద్ తక్ సమ్జా జా సక్తా హై. ఇన్మే సంయమ అత్యంత ఆవశ్యక హై. గ్రంథో కే పఢనే మాత్ర సే ఇసే ప్రాప్త నహీ కియా జా సక్తా హై. గురు కే ఉపదేశ సే యహ ప్రాప్త హోనే వాలా నహీ హై. సంయమ కోయి బాజార్ మే మిల్నే వాలీ వస్తు నహీ హై.
3: కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి. కష్టములు, దుఃఖములు, విచారములు, కష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటివి. కష్టములు, దుఃఖములు, విచార సమయం నందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి.
2: ఇసే కుచ్ సాధనాఓ, కుచ్ ఘటనాఓ ఔర్ కుచ్ పరిస్థితియో కే ఆధార్ పర్ ప్రాప్త కర్నే కే ప్రయత్న కర్నే చాహియే. కష్ట, దుఃఖ, చింతాయే, హాని, నిందా, అపమాన్ ఆది కే సందర్భ మే సంయమ ఏక్ పరీక్షా కీ ఘడీ హై. కష్ట, దుఃఖ ఔర్ చింతా కే సమయ మే హీ హమే సంయమ కో బఢానా చాహియే, ప్రాప్త కర్నా చాహియే.
3: మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది. ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతుంటుంది. ఆ బలహీనతని మన యొక్క కోపము, ఆ బలహీనతని మన యొక్క అహంకారము, ఆ బలహీనతని మన యొక్క ద్వేషము. కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడినటువంటి సమయమునందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
2: మానవమే నిగూఢ రూపమే ఏక్ దుర్బలతా నిహిత హై, ఠీక్ ఐసే హీ సమయ మే వహ వ్యక్త హోతీ హై. వహ దుర్బలతా హీ హమారా క్రోధ హై, వహ దుర్బలతా హీ హమారా అహంకార హై, వహ దుర్బలతా హీ హమారా ద్వేష హై. అతః ఐసీ దుర్బలతాఓ కే వినిర్మిత హోనే పర్ హమే అనివార్యతః సంయమ్ కో బఢానా చాహియే.
3: ఓర్పే లేకుండినా మనము అనేక అశాంతులకు గురి కావచ్చును, అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును. కనుక నీ ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
2: యది సంయమ్ న హో తో హమే అనేక ప్రకార కి అశాంతియో కా శికార్ హోనా పడ సక్తా హై, అనేక బురే మార్గం కా అనుసరణ కర్నా పడ సక్తా హై. అతః సంయమ్ కి నిత్యత ఔర్ సత్యత సే అవగత హోకర్ ఉస్ పర్ చింతన్ కర్ ఉస్కా అనుసరణ కర్నే కే ప్రయత్న కర్నే చాహియే.
3: ఎన్నియో విద్యలు ఉండినప్పటికీ, ఎన్నియో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడాను మనము కోల్పోతున్నాము. అనేక మంది మహనీయులు తపశ్శక్తిచే సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
2: అనేక విద్యాకే హోనే పర్ భీ బహుత్ పరిశ్రమ కర్ అనేక ప్రకార కి శక్తి ఏవం సామర్థ్య కో ప్రాప్త కర్నే పర్ భీ సంయమ్ కే న హోనే కే కారణ హమ్ ఉన్సే భీ హాథ్ ధోతే జా రహే హై. అనేక మహాన్ వ్యక్తి అప్నీ తపః శక్తి కే సహారే అనేక శక్తియో కో ప్రాప్త కర్ భీ ఇస్ సంయమ్ కే న హోనే కే కారణ పతన్ కే గర్త్ మే సమాతే చలే గయే.
3: రాజులు రాజ్యభ్రష్టులు కావడానికి కూడాను ఈ ఓర్పును కోల్పోవటమే మూల కారణం. ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమవుతూ వచ్చారు. కనుక ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క అందమైనటువంటి నగ వంటిది. ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి ఓర్పును మానవుడు కోల్పోవటం చేతని అనేక విధమైనటువంటి దుఃఖములకు, కష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
2: రాజాఓ కా అప్నే రాజ్యం సే భ్రష్ట హో జానే కా మూల కారణ ఇస్ సంయమ్ కా న హోనా హీ హై. సంయమ్ సే హాథ్ ధో బైఠనే కే కారణ హీ పండితో కా భీ పతన్ హోతా గయా. మానవ్ కే లియే యహ సంయమ్ ఏక్ సుందర ఆభూషణ కే సమాన్ హై. ఐసే ప్రాణ సమాన్ సంయమ్ సే హాథ్ ధో బైఠనే కే కారణ హీ మానవ్ అనేక ప్రకార కే కష్టో, దుఃఖం, నిందాఓ ఔర్ అపమానో కా శికార్ హోతా ఆయా హై.
3: ముఖ్యంగా మానవత్వమునకు ఉండవలసినటువంటిది ఓర్పు. ఇది మానవతా గుణము. ఈ గుణము రాణింపకుండినా మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది. కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి యొక్క అంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైనటువంటి యొక్క చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: మానవ్ కే లియే విశేషత సంయమ్ అనివార్య హై. యహ ఏక్ మానవీయ గుణ హై. ఇస్ గుణ కే వికసిత్ న హోనే పర్ మానవతా హీ వినష్ట హో జాతీ హై. సంయమ్ జో మానవతా కా ఏక్ విశిష్ట అంగ హై, ఇసే కుచ్ కఠిన అభ్యాస్ కే ద్వారా ఔర్ కుచ్ సమస్యాఓ ద్వారా ప్రాప్త కర్నే కే ప్రయత్న కర్నే చాహియే.
3: ఈ ఓర్పు మానవునికి కవచము వంటిది. ఈ కవచమును ధరించినటువంటి యొక్క వ్యక్తిని ఏ దుఃఖములు, ఏ బాధలు, ఏ నష్టములు, ఏ నిందలు, ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు. అయితే అపకారికి ఉపకారము నిపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా. అపకారికి ఉపకారము నిపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
2: యహ సంయమ్ मानव के लिए एक कवच के समान है। इस कवच को धारण करने वाले पर कोई भी कष्ट, दुख, निंदाएं, अपमान और हानि विजय पा नहीं सकते हैं। इसीलिए कहा गया है, उपकारी का उपकार करना विचारने पर भी विशेष नहीं, अपकारी का जो उपकार करे बिना बहाने के होगा धन्य वही।
3: ఇతరులు మనముల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ, హర్షవాక్యములు ఆడినప్పటికీ, ఎన్ని విధములు అవమానం చేసినప్పటికీ మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనము సరి అయిన స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి. ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున, ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు. కానీ ఆ బలహీనత చేత మన ఓర్పును కోల్పోయినా మనం సర్వస్వాన్ని కూడా కోల్పోయిన వారం అవుతాం.
2: दूसरों द्वारा हमारी निंदा करने पर, हमारे प्रति कटु शब्दों का प्रयोग करने पर, हमारा अपमान करने पर भी हमें अपने संयम को सही स्थिति में बनाए रखना चाहिए। किसी का हमारी निंदा करने मात्र से, हमारी आलोचना करने मात्र से हमारा कुछ बिगड़ने वाला नहीं है, परंतु दुर्बलता के कारण यदि हम संयम खो देते हैं तो सर्वस्व खोने वाले होंगे।
3: आईटी कोन्नी कोन्नी समय मिलंदु ई चमनु अति जाग्रतगा मनमु विचारिंची विनियोगिंचाली। जगत्तुलो जीवकोटिकी प्रधानमैनटुवंटि योक्क सहायकारुलैनटुवंटिदि वृक्षमु नदुलु गोवुलु। वृक्षमुलु नदुलु गोवुलु लेकपोते मानवत्वमे क्षीणिस्तुंदि।
2: परंतु हमें इस क्षमा का प्रयोग कुछ परिस्थितियों में अच्छी तरह से सोच विचार कर करना चाहिए। इस जगत में सभी प्राणियों का जीवनाधार पेड़, नदियां और गौवें हैं। यदि पेड़, नदियां और गौवें ही न हों तो मानव जाति ही विनष्ट हो जाएगी।
3: వృక్షముని ఎంతమంది వచ్చి ఎన్ని కొమ్మలు కొట్టి ఎన్ని రెమ్మలు కొట్టి ఎన్ని విధములుగా కూడా దాన్ని హింసించినప్పటికీ తన క్రింద చేరినటువంటి వానికి నీడనిచ్చి తీయని ఫలములనిచ్చి వారిని అనేక విధములుగా ఆనందాన్ని చేకూరుస్తుంది. అపకారము చేసినటువంటి వ్యక్తులకే ఇవి ఉపకారం చేస్తూ వచ్చాయి వృక్షములు.
2: చాహే కితనే హీ లోగ్ క్యో నా ఆయే ఔర్ వృక్షో కీ డాలియో ఔర్ టహనియో కో తోడ్ హీ క్యో నా డాలే, परंतु अपने नीचे पहुंचने वालों को छाया देकर और मीठे फल देकर वृक्ष अनेक प्रकार से उन्हें आनंदित ही करते हैं। ये वृक्ष अपकार करने वालों का उपकार ही करते आ रहे हैं।
3: इनका नदुल ईद नदुलनु अनेक विधमुलुगा त्रिप्पी अनेक विधमुलुगा अशुद्धम चेसी अनेक विधमुलुगा उपयोगिंची ई विधमैनटुवंटि कृतज्ञत कूडानु तानु अंदिंचकपोयिनप्पटिकिनी ई नदुलु ए मात्रं कूडानु तम योक्क ओर्पुनु कोल्पोक जीवराशुलकु आनंदमनिच्ची तन गम्यमैनटुवंटि समुद्रानि चेरुटानि प्रयत्नंतोने उंटुंडायि। जलमु जीवुलकु प्राणं, प्राण समानमैनटुवंटि जलमुनु ए विधमैनटुवंटि योक्क దుర్వినియోగం కానీ సద్వినియోగం కానీ చేసినప్పటికీ ఈ జలం ఏమాత్రం కూడాను తమ యొక్క స్వభావమును మార్చుకునుట లేదు.
2: అబ్ నదియో కీ బాత్, ఇన్ నదియో కో అనేక ప్రకార్ సే మోడ్ కర్ ఉన్హే ప్రదూషిత్ కర్ ఉన్కా పూరా ఉపయోగ్ కర్నే కే బాద్ భీ జరా సీ కృతజ్ఞతా కే న దర్శానే పర్ భీ అప్నే సంయమ్ సే విచలిత్ న హోతీ హుయీ प्राणियों को आनंद प्रदान करती हुई ये नदियां अपने गंतव्य समुद्र तक पहुंचने के लिए ही प्रयत्नशील हैं। जल जीवों के लिए प्राण तत्व है। प्राण समान इस जल का चाहे सदुपयोग करें या दुरुपयोग, परंतु यह अपने स्वभाव को बिल्कुल नहीं बदल रहा है।
3: इनका गोवुलु तामु कन्नटुवंटि बिड्डल नोर्लैना कट्टी తమ పాలను, తమ క్షీరమును, తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి. ఈ యొక్క గోవును హింసించినప్పటికీ తన యొక్క క్షీరమును మధురమైనటువంటి క్షీరంగానే అందిస్తూ వచ్చాయి. కానీ ఇది కేవలము ఒక చేదు రకమైనటువంటి యొక్క చీరమును అందించటం లేదు. ఈ విధంగా అపకారం చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
2: అబ్ గౌవే, యే గౌవే అప్నే బచ్చడో కో భీ అప్నే దూధ్ సే వంచిత్ రఖతీ హుయి, అప్నే దూధ్ కో, అప్నే క్షీర్ కో, అప్నీ మధుర్ శక్తి కో లోగోం కో దేతీ ఆ రహీ హై. బహుత్ తంగ్ కియే జానే పర్ భీ గాయే అప్నే దూధ్ కో స్వాదిష్ట రూప్ మే దే రహీ హై, కభీ భీ దూధ్ కో కడవా నహీ కర్ రహీ హై. స్వయం కా అపకార్ కర్నే వాలో కా భీ యే ప్రాణీ ఉపకార్ హీ కర్ రహే హై.
3: అట్లని అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. సమయ సందర్భాలను కూడా కొంత విచారించుకొని దాని యొక్క విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించుకొని ఈ యొక్క చమను మనం ఉపయోగించుకోవాలి. నీకు చరిత్రలో చాలా వరకు తెలిసినటువంటి విషయం ఇది.
2: ఐసా మాన్కర్ హమే హర్ సమయ ఉపకార్ హీ నహీ కర్నా చాహియే. సమయ ఏవం సందర్భ కే అనుసార్ అప్నీ వివేక బుద్ధి కా ఉపయోగ కర్తే హువే హమే అప్నీ క్షమా కా ఉపయోగ కర్నా చాహియే. తుమ్ సబ్ కో ఇతిహాస్ కీ యహ బాత్ అచ్చీ తరహ సే మాలూమ్ హై.
3: పృథ్వీరాజును గోరీ మహమ్మద్ అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు. 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు గోరీ మహమ్మద్. కేవలము దండెత్తి రావటమే కాకుండా ఆ దేశం నందుండినటువంటి విలువైనటువంటి వాటినంతా ధ్వంసం చేస్తూ వచ్చాడు. చిరు సంపదలను దోచుకున్నాడు. అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి చేశాడు. ఇన్ని చేసినప్పటికీ పృథ్వీరాజు అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతన్ని క్షమించి వెనుకు పంపుతూ వచ్చాడు. పట్టుపడినప్పటికీ అతన్ని ఏమాత్రం కూడాను హింసించక క్షమించి వెనుకు పంపుతూ వచ్చాడు పృథ్వీరాజు.
2: పృథ్వీరాజ్ కో మొహమ్మద్ గోరీనే బహుత్ తంగ్ కియా. మొహమ్మద్ గోరీనే పృథ్వీరాజ్ కే రాజ్య పర్ 17 బార్ ఆక్రమణ కియా. ఆక్రమణ హీ నహీ కియా బల్కి ఉస్ రాజ్య కీ బహుమూల్య వస్తువో కో వినష్ట్ కర్ దియా, సంపత్తి కో లూట్ లియా, అనేక ప్రకార్ సే కష్ట్ ఔర్ హాని పహుంచాయి. ఇతనా కర్నే పర్ భీ ఉస్కీ ప్రార్థనా పర్ పృథ్వీరాజ్ ఉసే క్షమా కర్ లౌటాతే హీ రహే. ఉస్కే బందీ బనాయే జానే పర్ భీ పృథ్వీరాజ్ ఉసే తంగ్ కియే బినా క్షమా కర్కే లౌటాతే హీ రహే.
3: ద్రౌపది చెప్పినట్టుగా పృథ్వీరాజు యొక్క స్వభావము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్వభావము. ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది. ఇక్కడ పృథ్వీరాజు కూడాను అదే విధంగానే ఈ గోరీ మహమ్మద్ను క్షమిస్తూ వచ్చాడు.
2: జైసే కి ద్రౌపదీనే కహా పృథ్వీరాజ్ కా స్వభావ అత్యంత ఉత్తమ కోటికా రహా. అశ్వత్థామా కో బందీ బనాకర్ లాయే జానే పర్ ద్రౌపదీనే అర్జున్ కో యహ ఉపదేశ్ దియా కి కిస్ ప్రకార్ కే లోగో కో క్షమా కర్నా చాహియే. ఇసీ ప్రకార్ యహాం భీ పృథ్వీరాజ్ మొహమ్మద్ గోరీ కో క్షమా కర్తే ఆయే.
3: వెరచిన వాణి, దైన్యమున వేదురునొందిన వాణి, నిద్రమై మరచిన వాణి, సౌఖ్యముగా మధ్యము త్రావిన వాణి, భగ్నుడై పరచిన వాణి, సాధుజనభావం వాణిని కావు మంచువా చరచిన వాణి, కామినుల స్త్రీలను చంపుట ధర్మము కాదు పలుకున. అదే విధంగానే గోరీ మహమ్మద్ శరణార్థుడై నన్ను క్షమించాలి, నన్ను రక్షించాలని కోరుకోవటం చేత ఆ పరిస్థితి ఎందుకు ఉండినప్పటికీ ఈ పృథ్వీరాజు క్షమించి వెనుకకు పంపించాడు.
2: ద్రౌపదీనే కహా హే ఫల్గుణ, డరే హువే కో, దీనతా మే పడే హువే కో, గహరీ నీంద సోనే వాలే కో, శరాబ్ పియే హువే కో, పూర్ణత పరాజిత్ కో, సజ్జనో కో, శరణార్థీ కో, ఔర్ స్త్రీయో కో మారనా ధర్మ నహీ హై. మొహమ్మద్ గోరీ కే శరణార్థీ హోకర్ ముజే క్షమా కరే, మేరీ రక్షా కరే జైసీ ప్రార్థనా కర్నే కే కారణ వైసీ పరిస్థితి మే భీ పృథ్వీరాజ్ నే ఉసే క్షమా కర్ లౌటా దియా.
3: కానీ దీనికి కృతజ్ఞత లేక పూర్తి కృతజ్ఞుడుగా మారిపోయాడు గోరీ మహమ్మద్. తిరిగి రెండవ సంవత్సరమే తిరిగి పృథ్వీరాజుపైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కుట్రలు పన్ని మోసములు చేసి తన యొక్క దగ్గర వారి వల్లనే అతని చిక్కించుకుని దక్కించుకుని అతని కన్నులు తీసివేశాడు. కనుక ఇలాంటి త్రాసుపాము స్వభావం కలిగినటువంటి వారిని ఎందు మనము క్షమ అనేటువంటిది అమితంగా మనం ఉపయోగించరాదు.
2: లేకిన్ ఇస్కే ప్రతి కోయి కృతజ్ఞత న జతాతే హువే మొహమ్మద్ గోరీ పూరి తరహ కృతజ్ఞ హో గయా. అగలే హీ వర్ష్ ఉస్నే ఫిర్ సే ఆక్రమణ కియా ఔర్ పృథ్వీరాజ్ కే నికట్ సంబంధియో సే మిల్కర్ షడ్యంత్ర రచా ఔర్ ఉన్హే బందీ బనాకర్ ఉన్కీ ఆంఖే నికల్వా దీ. జహరీలే సాంప్ జైసే ఇస్ ప్రకార్ కే స్వభావ వాలో కే సాథ్ అధిక్ క్షమా కా వ్యవహార్ నహీ కర్నా చాహియే.
3: తెలుగులో చెప్తారు, ఇంబ చెట్టుకు నీరు పోసినా పాముకు పాలు పోసినా ప్రమాదము తప్పదు అంటారు. కనుక మన యొక్క ఓర్పు ఇలాంటి కృతజ్ఞులపైన మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు. ఈ సమయ సందర్భాన్ని కూడా పురస్కరించుకుని ఆధ్యాత్మిక మార్గమునందు, పరోపకార సంబంధమైన మార్గమునందు, పరమాత్మిక తత్వమునందు ఈ యొక్క ఓర్పును అమితంగా మనం సాధించాలి.
2: ఇసిలియే తెలుగు మే కహా జాతా హై కి బబూల్ కో పానీ సే సీంచనా ఔర్ సాంప్ కో దూధ్ పిలాకర్ పోసనా ఖతరే కీ బాత్ హై. అతః ఐసే కృతజ్ఞ వ్యక్తియో కే ప్రతి హమే సంయమ్ నహీ దర్శానా చాహియే. హమే సమయ ఏవం సందర్భ కే అనుసార్ ఆధ్యాత్మిక మార్గ మే, పరోపకార కే మార్గ మే ఔర్ పారమార్థిక మార్గ మే ఇస్ సంయమ్ కా అధికాధిక ఉపయోగ కర్నా చాహియే.
3: జీసస్ దగ్గర 12 మంది ప్రధానమైన శిష్యులు ఉండేటువంటి వారు, కానీ తన శిష్యులే అని విశ్వసించి అనేక విధములుగా వారిని రక్షించి వారిని పోషించి ఆదరించి ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు. అట్టి జూడాను కూడాను క్షమించాడు జీసస్.
2: ఈసా మసీహ్ కే పాస్ 12 ప్రధాన శిష్య రహతే థే. ఉన్హే అప్నా శిష్య మాన్కర్ అనేక ప్రకార్ సే ఉన్కీ రక్షా కర్ ఉన్కా పోషణ కర్తే హువే ఉన్కా ఆదర్ కర్తే హువే ఉన్కే ప్రతి ప్రేమ్ జతాతే హువే ఉన్కే ప్రతి ఆత్మీయతా కా వ్యవహార్ కర్నే పర్ భీ ఉన్మే జుడాస్ నామక్ శిష్య పైసో కీ లాలచ్ మే పడ్కర్ గురు ద్రోహ పర్ ఉతారు హువా. వేసే జుడాస్ కో భీ ఈసా మసీహ్ నే క్షమా కర్ దియా.
3: కనుక మనకు అపకారం చేసేటువంటి వ్యక్తులను మనం ఏమాత్రం కూడా దూషించకపోయినప్పటికీ దైవమా వీరికి తగినటువంటి శిక్ష విధించమని ప్రార్థన కూడా చేయరాదు. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షను ఇప్పించవలసిన అవసరం లేదు. ఎవరు చేసినటువంటి కర్మ వారు అనుభవించక తప్పదు.
2: హమే అపకార్ కర్నే వాళ్ళకి నిందా నా కర్తే హువే యహ్ భీ ప్రార్థనా నహీ కర్నీ చాహియే కి హే ఈశ్వర్ ఇన్ లోగో కో సహీ సజా దో క్యోంకి ఉస్కా దోష హీ ఉసే సజా దేగా. అతః ఈశ్వర్ సే ప్రార్థనా కర్ ఉసే ఔర్ ఏక్ సజా దిలానే కీ ఆవశ్యక్తా నహీ హై. జో కర్మ కర్తా హై ఉసే ఉస్కా ఫల్ భోగనా హీ పడతా హై.
3: ఒక రామాయణం నందు కూడాను మహాభారతం నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనను తప్పునన్నా ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా. అలనాటి పాండవులు ఆకులను మిల్మేసి అడవి పాలైపోయిరన్నా. రాములంతటి వాడు రమణి సీతను బాసి పామునుని వలె ఏడ్చెనన్నా. తొందరపాటు వల్ని ఈ విధమైనటువంటి ఫలితములంతా లభిస్తూ వచ్చాయి.
2: रामायण और महाभारत में भी संयम खो देने के कारण उत्पन्न दोषों का वर्णन छोटी छोटी घटनाओं में हुआ है. कर्म किया है तो फल भोगना भी निश्चित, कब कैसे और कहां है सबको अवश्य. कंद मूल खा जंगल में ठहरे पांडव, सीता से बिछुड़ पामर सम रोया राम. जल्दबाजी के कारण ही ऐसे परिणाम प्राप्त होते रहे.
3: ఎవరో చాకలివాడు ఏమో అన్నాడని, మూర్ఖుడైనటువంటి వ్యక్తి ఏదో దూషించాడని విన్న తక్షణమే సీతను అడవికి పంపించాడు. ఓర్పును కోల్పోయాడు. అయితే దైవ విషయంలో దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి. కానీ ప్రాపంచికంగా లౌకికమైనటువంటి ఒక జగత్తులను విచారించినప్పుడు ఓర్పును కోల్పోవటం చేతనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్థమవుతుంది.
2: కిసీ ధోబీకే కుచ్ కహనే పర్, ఏక్ మూర్ఖకే నిందా కర్నే పర్ సంయమ ఖోకర్ రామ్ నే సీతా కో జంగల్ మే భేజ్ దియా. పరంతు ఈశ్వర్ కే సందర్భ మే ఇస్కే కై ఆంతరిక్ అర్థ హోతే హై. లేకిన్ లౌకిక స్తర్ పర్ సాంసారిక సందర్భ మే విచార్ కర్నే పర్ సమజ్ మే ఆతా హై కి సంయమ ఖో దేనే కి కారణ హీ ఐసే పరిణామ్ ఘటిత్ హువే హై.
3: కృష్ణుడు ఎన్ని బోధించినప్పటికీ, సోదరులైనటువంటి యొక్క పాండవులు ఎన్ని విధమైనటువంటి చెప్పినప్పటికీ, తాను ఆ యొక్క దీన్ని కోల్పోయి యుద్ధము లోపల లేక జూదములాడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు. అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది. కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా వితిక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
2: श्रीकृष्ण के कई उपदेश देने और भाइयों द्वारा कई प्रकार से समझाने पर भी अपनी दुर्बलता, जुआ खेलने के संदर्भ में संयम खो देने के कारण युधिष्ठिर को अनेक कठिनाइयों का सामना करना पड़ा. विवेक बुद्धि का उपयोग करते हुए समय और संदर्भ के अनुसार इस संयम का उपयोग करना चाहिए.
3: ఉపకారము చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం. కొంతవరకు మనం ఓపికతో ఉండవచ్చునే కానీ మితిమీరిపోయినప్పుడు ఈ ఓపికను కోల్పోతుంటాం. ఇది ఎలాంటి సందర్భంలో మనం కోల్పోవాలి, ఎలాంటి సందర్భంలో కోల్పోతే ఎలాంటి సందర్భం లోపల ఎలాంటి చిక్కులు సంభవిస్తాయి?
2: సంసారమే హం దేఖతే హై కే ఉపకార్ కర్నే వాలే కో హీ అనేక అపకార్ హోతే రహతే హై. कुछ हद तक संयम बरतना ही चाहिए, परंतु स्थिति के काबू से बाहर हो जाने पर हम संयम खो देते हैं. किस प्रकार के संदर्भ में संयम के खो देने पर किस प्रकार की परेशानियां उत्पन्न होती हैं?
3: కొన్ని సమయం లోపల పూర్తి ఓర్పు ప్రమాదమే తెప్పిస్తుంది, కొన్ని సందర్భం లోపల తొందరపాటు ప్రమాదం తెప్పిస్తుంది. వేగిరించిన చోనది విషం యగును, ఆలస్యం అమృతం విషం అన్నారు. సో అయితే ఈ రెండు పదములు కూడాను విరుద్ధమైనటువంటి పదములుగా ఉంటున్నాయి.
2: కుచ్ సందర్భో మే పూరే సంయమ్ సే ఖతరా ఉత్పన్న హోతా హై, తో కుచ్ సందర్భో మే జల్దబాజీ సే ఖతరా ఉత్పన్న హోతా హై. కహా గయా హై కి జల్దబాజీ కర్నే పర్ విష హో జాతా హై, देरी करने पर अमृत भी विष हो जाता है. ये दोनों परस्पर विरुद्ध वाक्य प्रतीत होते हैं.
3: ఆలస్యం అమృతం విషం, నిదానం చేయకూడదు చేస్తే అమృతం కూడా విషం అవుతుంది అని ఒక వైపున, వేగిరించిన తోనది విషం ఏగను తొందరపడితే అది విషం అవుతుంది అని మరొక వైపున, ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి. ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానమును ఉపయోగించాలి.
2: ఏక్ ఓర్ కహా గయా హై के देरी करने पर अमृत भी विष हो जाता है, धीरे धीरे नहीं करना चाहिए. दूसरी ओर कहा गया है कि जल्दबाजी करने से विष हो जाता है. ये दोनों परस्पर विरुद्ध शब्द प्रयोग हैं. ऐसे समय में हमें विवेक बुद्धि का उपयोग करना चाहिए.
3: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి. ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి, కొన్ని క్షణంలో ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. అక్కడ వేగిరించిన చోనది విషం ఎగును ఉంటే పోతుంది, ఇంకా ఒక తొందరపాటు అవసరం. అక్కడ ఆలస్యం అమృతం విషం, అక్కడ ఆలస్యం చేయకూడదు. మొట్టమొదటి ఆ రోగికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఒక వైద్యం మనం సరపాలి.
2: సమయ ఆర్ సందర్భ కి అనురూప్ హమే ఇస్ సంయమ్ కా ఉపయోగ్ కర్నా చాహియే. ఏక్ రోగి ఖతరే మే హై, उसके प्राण जाने का खतरा है, वहां जल्दबाजी करने से विष होगा कहेंगे तो रोगी मर जाएगा. वहां जल्दी करना अत्यंत आवश्यक है, वहां देरी करने से अमृत विष होगा को अपनाना चाहिए. वहां हमें देरी नहीं करनी चाहिए, रोगी को संबंधित ट्रीटमेंट तुरंत करवाना चाहिए.
3: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును కొన్ని దుర్మార్గత్వమును కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించటం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు. ఆ సందర్భం
2: ఏక రోగి ఖతరే మే హై, ఉస్కే ప్రాణ జానే కా ఖతరా హై, వహాం జల్దబాజీ కర్నే సే విష హోగా కహెంగే

0: మార్చినంత మాత్రం ఓర్పును కోల్పోయినామని భావించరాదు. ఈ ఓర్పును కోల్పోకుండా సౌండ్ను మార్చి మన యొక్క హృదయ పవిత్రతను అభివృద్ధి పరచుకోవటానికి కూడా అవకాశం ఉంటున్నాయి.
1: కుచ్ సందర్భోమే కిసి దుష్టతకో విరుద్ధ మార్గమే చల్నే వాళ్ళకో ఠీక్ కర్నే కే లియే హమారా సంయమ్ కో త్యాగ్ దేనా కోయి గలత్ బాత్ నహీ హై. ఐసే సందర్భమే సౌండ్ కో అర్థాత్ ఆవాజ్ బదల్నీ పడతీ హై. ఇస్ ప్రకార్ సౌండ్ కో అర్థాత్ ఆవాజ్ కో బదల్నే మాత్ర సే సంయమ్ ఖో దేనా నహీ హోగా. సంయమ్ కో త్యాగే బినా ఆవాజ్ కో బదల్నే కే ద్వారా హమారే అపనే హృదయ కీ పవిత్రతా కో భీ బఢానే కే అవసర్ భీ హై.
0: సత్యం సత్యవతాం అన్నారు. సత్యవంతులకు సత్యమే నిజమే క్షమ అన్నారు. అయితే ఈ సత్యమును మనం మార్చకుండా శబ్దమును మార్చడంలో కూడాను సత్యమును నిలబెట్టుకున్న వారమవుతాం.
1: సత్యం సత్యవతాం కహా గయా హై అర్థాత్ సత్యవానో కే లియే సత్య హీ అసలీ క్షమా హై. సత్య కో బదలే బినా మాత్ర ఆవాజ్ కో బదల్నే కే ద్వారా హమ్ అప్నీ సత్యతా కో కాయం రఖ సక్తే హై.
0: మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే అశ్వత్థామ విషయము. తెల్లవారక పూర్వమే పాండవులను హతం చేయాలని చెప్పి ప్రతిజ్ఞ పట్టాడు అశ్వత్థామ. అర్ధరాత్రి కాబోతుండాలి, పాండవులు చిక్కలేదు, కానీ తన ప్రతిజ్ఞ సూర్యోదయం కాక పూర్వమే ఈ పాండవులను హతమార్చాలని ప్రతిజ్ఞ పెట్టాడు. దీనికి పూర్వమే అశ్వత్థామ యొక్క ప్రతిజ్ఞను గుర్తించినటువంటి ఒక కృష్ణుడు పాండవులను సంరక్షించడానికి తగిన ప్రయత్నాలంతా చేసి పెట్టాడు.
1: సబ్లోగ్ అశ్వత్థామకే బారేమే జాంతే హై. अश्वत्थामा ने प्रतिज्ञा की थी कि भोर होने से पहले ही वह पांडवों को मार देगा. आधी रात का समय हो रहा था, परंतु उसे पांडव कहीं भी नहीं मिले. सूर्योदय से पहले ही पांडवों को मार देने की प्रतिज्ञा उसने ठान रखी थी. इससे पहले ही अश्वत्थामा की प्रतिज्ञा से अवगत श्री कृष्ण ने पांडवों को बचाने के लिए सारे प्रबंध कर रखे थे.
0: ఇక్కడ దుర్వాసుడు అసత్యం ఆడేటువంటి వాడు కాదు, మహా కోపిస్తే కానీ అసత్యం మాత్రం ఆడాడు. ఆ కోపం కూడాను కొన్ని తాపములంతా కూడా తీర్చింది. సత్యమును కాపాడుకునే నిమిత్తమై శబ్దాలు కూడాను మారుస్తూ వచ్చాడు. ఆ ముందు రాత్రి కృష్ణుడు ఈ దుర్వాసుని దగ్గరికి వెళ్లాడు. దుర్వాసుడు సంతసించి స్వామి యొక్క రాకనుకు కారణం ఏమిటని ప్రశ్నించాడు. ఈనాడు నీ యొక్క సహాయం నాకు కొంత అవసరం అన్నాడు కృష్ణుడు.
1: మహర్షి దుర్వాస असत्य बोलने वाले नहीं थे, बड़े क्रोधी स्वभाव के थे, परंतु असत्य बोलने वाले नहीं थे. उनका क्रोध भी कुछ तापों को शमित करता आया. इतना ही नहीं, सत्य की रक्षा के लिए कंठ को भी बदलते आए. एक दिन पहले रात के समय श्री कृष्ण महर्षि दुर्वासा के पास गए. श्री कृष्ण के आगमन पर महर्षि अत्यंत संतुष्ट हुए और स्वामी के आने का कारण पूछा. श्री कृष्ण ने कहा, मुझे आज आपकी सहायता चाहिए.
0: లోక సంరక్షకుడై జగత్పతి అయినటువంటి భగవంతుడే తన దగ్గరకు వచ్చి నా సహాయాన్ని కోరుతున్నాడని అతను మరింత గర్వించి, ఏ సహాయం కావాల్సినా నేను చేస్తాను అన్నాడు. కానీ చేసే సహాయంలో కూడాను ఒక హద్దు ఉంటుండాలి. అన్ని విధాలా కొంచెం బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు గనక దుర్వాసుడు, స్వామి ఏ సహాయమైనా చేస్తాను, అసత్యం మాత్రం నేను చెప్పను అన్నాడు.
1: సమస్త లోకోకే సంరక్షక్ ఔర్ జగత్పతి స్వయం ఈశ్వర్ హీ సహాయతార్థ ఆయే హై యహ సోచకర్ దుర్వాసా బహుత్ గర్విత హుయే ఔర్ కహా, జో భీ సహాయతా హో అవశ్య కరుంగా. కీ జానే వాలీ సహాయతా కీ భీ సీమా హోతీ హై. अत्यंत बुद्धि कुशल होने के कारण महर्षि दुर्वासा ने कहा, स्वामी जो भी सहायता हो अवश्य करूंगा, परंतु असत्य नहीं बोलूंगा.
0: दुर्वासा ఋషిమాన సంచారి, నేను మాత్రం అసత్యమాడమని చెప్తానా? ఇలాంటి దానికి నేను కూడా పాల్పడనున్నాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మ సంస్థాపన చేయటమే నా యొక్క ప్రతిజ్ఞ. ధర్మం దీనిపైన ఆధారపడి ఉంది, సత్యం నాస్తి పరోధర్మ, సత్యమనే పునాదిపైన ధర్మం అనేటువంటి గోడ నిలిచి ఉంది. కానీ అసత్యమాడమని నేను కూడా చెప్పను, అయితే కొంత శబ్దం మార్చు అన్నాడు.
1: శ్రీకృష్ణ కహా, దుర్వాసా ఋషి మానస్ సంచారీ హూ మే, ఫిర్ తుమ్సే అసత్య కహనే కో కైసే కహుంగా, మే భీ కభీ ఐసా నహీ కరుంగా.

0: धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। धर्म की स्थापना करना ही मेरी प्रतिज्ञा है। धर्म किस पर आधारित है? सत्यानास्ति परो धर्मः। सत्य रूपी नींव पर धर्म रूपी दीवार खड़ी है, अतः असत्य कहने के लिए मैं भी नहीं कहूंगा, परंतु आवाज कुछ बदलिएगा।
1: సరే ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు. ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తోమన్నాడు కృష్ణుడు. దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు. పైన పలకలు వేశాడు. ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు. ఆ చీర పైన దుర్వాసుడు కూర్చున్నాడు. అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కాని సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
0: దుర్వాసనే కహా ఠీక్ హై, फिर आप प्लान दीजिए, मैं उसी प्लान के मुताबिक चलूंगा। फिर श्री कृष्ण ने 5 लोगों के बैठने के लिए एक गड्ढा खुदवाया। इस गड्ढे में पांडवों को बिठाया और ऊपर से एक तख्ता लगा दिया। इस तख्ते पर दुर्वासा अपना आसन जमाकर बैठ गए। श्री कृष्ण ने कहा, अश्वत्थामा आएगा और पांडवों के बारे में पूछेगा। आप सत्य ही कहिए, परंतु जरा साउंड अर्थात आवाज बदल कर कहिए।
1: అశ్వత్థామా కృష్ణుడు చెప్పినట్టుగా రానే వచ్చాడు. స్వామి, త్రికాల జ్ఞానులు మీరు, పాండవులు ఎక్కడున్నారో మీకు తెలుసును, దయచేసి నా గడువు మించిపోతుంటున్నది, పాండవులు ఎక్కడున్నారో దయచేసి చెప్పండి అన్నాడు. స్వామి చెప్పినట్టుగా సౌండ్ మరి,
2: పాండవులు నా కింద ఉన్నారు అన్నాడు కోపంతో.
1: ఈ కోపంగా ఈ దుర్వాసుడు
2: నా కింద ఉన్నారనేటప్పటికీ
1: ఈ అశ్వత్థామకు భయం వేసింది. ఏ పాండవులను నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
0: జైసే కి శ్రీకృష్ణ నే కహా, అశ్వత్థామ ఆయా ఔర్ పూచా, స్వామి ఆప్ త్రికాలజ్ఞ హై, ఆప్ జాన్తే హై కి పాండవ కహా హై, మేరా సమయ బీతతా జా రహా హై, कृपया पांडव कहां हैं मुझे बताइए। श्री कृष्ण के बताए अनुसार आवाज बदलते हुए अत्यंत क्रोधित स्वर में दुर्वासा ने कहा, पांडव पांडव मेरे नीचे हैं। जैसे ही दुर्वासा ने पांडव मेरे नीचे हैं कहा, तो अश्वत्थामा को बहुत डर लगा। मैं पांडवों को मारने जा रहा हूं, लेकिन ये तो मुझे ही मार देने वाले हैं। ऐसा विचार कर अश्वत्थामा ने ऋषि को प्रणाम किया और वहां से चला गया।
1: కనుక సత్యము చెప్పినప్పటికీ పరుణను రక్షించడం కోసమని పరమాత్మ ఆజ్ఞను నిలబెట్టుకునే నిమిత్తమై తాను మహర్షిని అనేటువంటి సార్థక నామాన్ని పొందే నిమిత్తమై సౌండ్ మార్చినాడు, కాని ఆ సత్యము చెప్పలేదు. కనుక మనము క్షమా క్షమా అని అన్ని సమయములందు అన్ని విషయములందు కూడాను దీనిని ఉపయోగించుకోవటం ప్రమాదమవుతుంది. సాధనలు ఎందు, పవిత్రమైన కార్యములు ఎందు, పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గములు ఎందు మనం ఓపికను సాధించాలి.
0: సత్య కహనే కే సందర్భ మే దూసరో కి రక్షా కర్నే, పరమాత్మా కి ఆజ్ఞా కా పాలన కర్నే హేతు ఔర్ స్వనామ ధన్య హోనే కే లియే ఉన్హోనే అప్నీ ఆవాజ్ బదలీ, పరంతు అసత్య నహీ కహా. అతః హర్ సందర్భ మే ఔర్ హర్ విషయ మే క్షమా క్షమా కహనే పర్ ఖతరా హో సక్తా హై. साधनाएं, पवित्र कार्यों का आचरण और दूसरों की निंदा के संदर्भों में हमें संयम को बनाए रखना चाहिए.
1: ఆధ్యాత్మిక మార్గమునకు ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపును సాధించాలి. ఇది ఒక పరీక్షా ఘట్టములుగా మనం విశ్వసించాలి. ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క శోభ. ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది. ఈ ఓర్పునకు 2 విధములైనటువంటి యొక్క ఆచారములు కూడాను అత్యవసరం. ఈ ఓర్పునకు ద్వేష అసూయములు కూడాను కొంత చేరకుండా చూసుకోవాలి. ద్వేష అసూయలు ఇందులో కొంతవరకునైనామైనా ప్రవేశిస్తే ఈ యొక్క ఓర్పు క్షణములు కోల్పోతాం మనం. ఇది సాధకునికి ఉండవలసినటువంటి సరైనటువంటి సద్గుణాలు.
0: आध्यात्मिक मार्ग और आत्मतत्व के मार्ग में अड़चन उत्पन्न करने वाले तत्वों के संदर्भ में संयम बनाए रखना चाहिए। इन्हें हमें परीक्षा की घड़ी माननी चाहिए। संयम ही साधकों को शोभा प्रदान करता है। इस संयम को प्राप्त करने पर ही नित्य सत्य आत्मतत्व हमें कुछ हद तक समझ में आता है। संयम के संदर्भ में दो नियम अत्यंत आवश्यक हैं। द्वेष और जलन को इसमें प्रवेश नहीं करने देना चाहिए। जरा भी द्वेष और जलन इस संयम में प्रवेश करेंगे तो क्षण भर में हम इससे हाथ धो बैठेंगे। जो सद्गुण एक साधक में अपेक्षित हैं वे ये ही हैं। उपसंहार। भगवान बाबा ने अनेक मार्मिक एवं प्रेरणादायक उदाहरणों के माध्यम से मानव जीवन में संयम की अनिवार्यता को अपने इस प्रवचन में सिद्ध किया है। इसके लिए स्वामी ने प्राकृतिक, पौराणिक और ऐतिहासिक उदाहरण प्रस्तुत किए हैं। दुष्ट स्वभाव वालों के प्रति संयम बरतने को स्वामी सांप को दूध पिलाना मानते हैं। अतः ऐसे संदर्भों में संयम के परित्याग को विवेक बुद्धि का सही उपयोग सिद्ध किया गया है। स्वामी संयम को साधकों का नैसर्गिक आभूषण मानते हैं। आध्यात्मिक मार्ग में अग्रसर होने के लिए संयम को एक अनिवार्य गुण के रूप में गीता में वर्णन किया गया है। अतः स्वयं को भक्त मानने वालों को पूरी सतर्कता के साथ इस महान गुण संयम को स्वयं में विकसित करते हुए भक्ति मार्ग पर आगे बढ़ना चाहिए। अस्तु।
3: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 5 सितंबर 1984 को दिया गया प्रवचन सुना।
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
5: Prema Swarupulara.
6: Embodiments of love.
5: Shanti ni lopam unnadi kani bayata ledu.
6: Peace is within, not outside.
5: Outside no peace, only pieces.
7: Dear listener, Saidam and greetings from Prashanti Nilayam. Welcome to our program Outside Inside Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in December 2023.

0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: ఎలిమెంట్స్ ఆఫ్ లవ్.
1: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
0: పీస్ ఇస్ విద్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
1: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
2: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ఎన్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ రేడియో ప్రోగ్రామ్ Outside, Inside, Deep Inside. This was a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prashti, and today's episode was first broadcast in December 2023. Dear listener, we hope you like this program, and please send us your feedback by either email or WhatsApp. Our email ID is listener@ssmediacenter.org, and our WhatsApp number is 9393258258. Thank you, and loving Sai Ram from Prashanti Nilayam.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: Radio Sai Global Harmony now presents a selection of devotional songs.

0: కలయుగం ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరి హృదయము దయతో నిండి ఉండును,
1: ద వన్ విత్ కంపాషనేట్ హార్ట్,
0: ఎవరి వాక్యము సత్యంతో కూడి ఉండును,
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్,
0: ఎవరి చేతులు పరోపకార సంబంధమైనటువంటి యొక్క కార్యమునందు పాల్గొను,
1: ద పర్సన్ హూ రెండర్స్ సర్వీస్,
0: అట్టివారు ఏ విధమైనటువంటి యొక్క కలి ప్రభావం కూడాను వారిని తాకకుండా సంరక్షిస్తూ వస్తుంది.
1: సచ్ పీపుల్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ది కలి ఏజ్.
0: ఈనాటి కలి ప్రభావం అనేటువంటిది ఇట్టివారు అట్టివారని తారతమ్యం లేకుండా సర్వలను కూడాను బాధిస్తూ వస్తుండాలి.
1: In fact, everyone is influenced and affected by the Kali age, and people have been suffering because of that.
0: Ravanudu konni nimshamulaku maranistadu anetuvanti vishayam telusukuni aneka mandi satpurushulu yogulu panditulu ramunu chuttu cheraru.
1: Having coming to know the end of his life, many noble people, sages, gather around him.
0: Ravaneswara, meeru enno karyamulu aacharincharu, enno satkaryamulu salparu, enni vidhamainatundi yokka durmargamulo meeru ponukunnaru, kaani inninti endu meeru sadhinchinatundi yokka ganakaryam emiti, దాన్ని మేము తెలుసుకోవాలని మేము అడుగుతున్నామని ప్రార్థించారు.
1: They all have put in a question. You have accomplished many. You have killed many people. You have achieved a lot in life. But what is the main thing that you would like to convey to us, O Ravana? They said.
0: నాయన, మంచి కార్యము చేయాలని సంకల్పించినటువంటి వారు, పవిత్రమైనటువంటి పరమాత్మ సేవలు సల్పాలని ఆశించినటువంటి వారు, పుణ్యకార్యములందు ప్రవేశించాలని సంకల్పించుకున్నటువంటి వారు, కాలహరణం చేయకండి.
1: దోస్ హూ వాంట్ టు డూ గుడ్, దోస్ హూ వాంట్ టు ఎక్స్టెండ్ సీక్రెట్ సర్వీస్, దోస్ హూ వాంట్ టు డూ మెరిటోరియస్ డీడ్స్ షుడ్ నెవర్ డూ థింగ్స్ రాదర్ డిలే.
0: అట్టి సత్సంకల్పములు, సత్ప్రభావములు, సచ్చింతనలు మీ హృదయమునందు ఆవిర్భవించినటువంటి తక్షణమే మీరు ఆ కార్యమును చేయుటకు ప్రయత్నించండి.
1: ద మూమెంట్ దట్ గుడ్ థాట్ గెట్స్ ఇన్ టు యూ, ద గుడ్ ఫీలింగ్ గెట్స్ ఇన్ టు యూ, డిటర్మిన్ టు డూ దట్ ఇమ్మీడియట్లీ.
0: ఎవరికి నీ మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఆ కాలం ఆలస్యం చేయటం మంచిది కాదు.
1: డోంట్ డిలే, డోంట్ వెయిట్.
0: పవిత్రమైన కార్యములందు మీరు యొక్క కాలమును సద్వినియోగం చేసుకోండి.
1: Make proper use of time in rendering sacred service.
0: నేను ఒకానొక సమయం లోపల సంకల్పించుకున్నాను.
1: I wanted to do something in the past.
0: భూలోకము నుండి స్వర్గలోకమునకు నిచ్చెన వేయాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to lay a ladder connecting the planet Earth to that of heaven.
0: లంకకు చుట్టూ ఉన్నటువంటి ఈ సముద్రమును తీయన్నీరుగా మార్చి సర్వులకు నువ్వు అందించాలని ఆశించాను.
1: ఐ వాంటెడ్ టు కన్వర్ట్ సెలైన్ సాల్టిష్ సీ వాటర్ స్వీట్ ఇన్ టు స్వీట్ డ్రింకింగ్ వాటర్.
0: ఇంకా నరకమునందు బాధపడేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను తగిన సుఖాన్ని సౌకర్యాల్ని కలిగించాలని నేను సంకల్పించుకున్నాను.
1: ఐ ఆల్సో డిటర్మిన్ టు సీ దట్ దోస్ హూ ఆర్ దేర్ ఇన్ నరక హెల్ వుడ్ బి కంఫర్టబుల్ బై ప్రొవైడింగ్ ఆల్ కన్వీనియన్సెస్.
0: కానీ అట్టి సంకల్పములు, అట్టి పవిత్రమైన కర్మలు నేటి వరకు కూడా నేను చేయుటకు పూనుకోలేదు.
1: ఐ didn't undertake the task till this date.
0: కనుక మీరైనను ఈ సద్భావములు సత్ప్రవర్తనలు సచ్చింతనలు మీ హృదయములను సంకల్పించుకున్న తక్షణమే చేయుటకు ప్రయత్నించండి.
1: Therefore, at least you take to action immediately the moment good thought gets into you.
0: ఇది నేను గుర్తించినటువంటి సత్యవాక్కు.
1: This is one truth that I have realized.
0: లోకములో మనం ఎన్నియో సంకల్పించుకుంటున్నాం.
1: In this world, we want to do many.
0: కానీ సంకల్పించుకున్న కార్యములన్నీ కూడా మనము క్రియారూపంలో మనం ఉంచటం లేదు.
1: బట్ వీ కుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఆల్ అవర్ థాట్స్ ఇన్ టు యాక్షన్.
0: రేపు రేపు రేపు అని కాలహరణము గావిస్తూ కూడాను మన జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: వీ గో ఆన్ పోస్ట్పోనింగ్ థింగ్స్ టు ది నెక్స్ట్ డే ద ఫాలోయింగ్ డే అండ్ వేస్ట్ అవర్ లైవ్స్.
0: సత్ప్రవర్తనలకు ముందుంజే వెయ్యాలి.
1: వీ షుడ్ స్టెప్ ఫార్వర్డ్ బి రెడీ టు డూ ఎనీ గుడ్ యాక్టివిటీ.
0: సదాచారములకు ముందుగా ప్రవేశించాలి.
1: వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు డూ గుడ్ యాక్ట్ గుడ్ సర్వీస్ గుడ్ ప్రాక్టీస్ ఇమీడియట్లీ.
0: సచ్చింతనలు కార్యాచరణలో పెట్టాలి.
1: ఆల్ గుడ్ థాట్స్ షుడ్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ యాక్షన్.
0: ఇది మానవులు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్మలు.
1: దిస్ ఇస్ ది మెయిన్ థింగ్ దట్ హ్యుమానిటీ మస్ట్ డూ.
0: కనుక రావణుడు ఎన్నో కార్యములు చేశాడు.
1: రావణ డిడ్ మెనీ థింగ్స్.
0: కానీ ఆ కార్యములు యందు సత్సంకల్పం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టలేదు.
1: దే వర్ నాట్ ప్రాంప్టెడ్ బై గుడ్ థాట్స్.
0: దుర్మార్గములు దుష్టతనములు దురుపయోగమయ్యేటువంటి యొక్క కార్యములు యందు ప్రవేశిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ థాట్స్ వర్ ప్రాంప్టెడ్ బై ది వికెడ్ ఫీలింగ్స్ ది అల్టీరియర్ మోటివ్స్.
0: కనుక తన జీవితంలో ఎంత గొప్ప పేరును పొందాడో ఎన్ని విధమైనటువంటి యొక్క సత్కార్యములు చేయాలని ఆశించాడో దానన్నిటినీ కూడాను విరుద్ధంగా జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ టు లివ్ గెటింగ్ ఎ గుడ్ నేమ్. హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ మెనీ ఆఫ్ ద టాస్క్ బట్ హీ కుడ్ నాట్.
0: రావణుడు సీతాపహరణం జరిగిన తర్వాత లక్ష్మణుడు రాములు సీతాన్వేషణకై సర్వారణ్యములు కూడాను సంచరిస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది అబ్జెక్షన్ ఆఫ్ సీత బై రావణ లక్ష్మణ అండ్ రామ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒకనొక ప్రదేశమునకు వెళ్లేటప్పటికీ
1: వెన్ దే వెంట్ వన్
0: ఒక విచిత్రమైన వ్యక్తి కనిపించాడు.
1: దే మెట్ ఎ పెక్యూలియర్ పర్సన్.
0: ఆ వ్యక్తికి శిరస్సు లేదు.
1: పర్సన్ హ్యాస్ నో హెడ్.
0: తన ముఖమంతా కూడాను కడుపు పైనే ఉంటుండది.
1: ద హెడ్ ఈజ్ రైట్ అబౌవ్ ద స్టమక్.
0: ఆ వికారమును చూచి వీడు రాక్షసుడని చెప్పకనే చెప్పారు.
1: సీయింగ్ ది అగ్లీ ఫేస్ దట్ దే కుడ్ డిసైడ్ దట్ ద పర్సన్ ఈజ్ ఎ డెమన్.
0: కడుపు నుండి పెద్ద నాలుక వస్తుండది.
1: అండ్ ఎ టంగ్ వాజ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ రైట్ ఫ్రమ్ ద స్టమక్.
0: ఈ విధమైన వికార చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్లి
1: they went close to this ugly creature.
0: మీరు ఎవరు ఎందుకోసం ఈ విధంగా జీవిస్తున్నారు మీకు మెడనే లేదే అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ went close to him and said, who are you? Why are you like this? You don't seem to have any neck at all.
0: నా చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది.
1: My life is very peculiar, he said.
0: నా పేరు కబంధుడు.
1: My name is Kabandha.
0: నేను నా హస్తమును చూస్తామా అంటే 10 miles ఉంటుంది ఒక్కొక్క హస్తము.
1: మై హ్యాండ్స్ ఆర్ సో లాంగ్ దట్ దే కుడ్ బి స్ట్రెచ్డ్ ఎక్స్టెండెడ్ టు 10 miles.
0: 10 miles దూరం నందు ఉన్నటువంటి ఒక మృగాలను కూడా నేను తీసుకుని దగ్గరికి తెచ్చుకుని నేను భుజిస్తూ వచ్చాను.
1: ఐ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ అరౌండ్ ద రేంజ్ ఆఫ్ 10 miles ఫ్రమ్ దిస్ పాయింట్.
0: నేను నడవనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు వాక్.
0: నా పొట్టలు ఎక్కడుండినా కానీ నేను నింపుకుంటున్నాను.
1: ఐ కెన్ ఫిల్ మై బెల్లీ వేర్ ఎవర్ ఐ యామ్.
0: కనుక నా చరిత్ర మీరు విచిత్రంగా చూస్తారు.
1: Therefore, I appear to be
0: అసలు మీరెవరు ఈ భయంకరమైన అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించారు?
1: Then who are you? Why are you here? They asked.
0: మీరు చూస్తే సుకుమార కుమారులుగా కనిపిస్తున్నారు.
1: And Kabandha said, you seem to be so young and tender.
0: మీ దగ్గర అంబులంతా ఉన్నాయి.
1: You have arrows.
0: మీరు చాలా సుందర కుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are very handsome.
0: రాజకుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are princes.
0: మీ రాజ్యం ఏమిటి? ఎందు నిమిత్తమే మీరు ఇందులో ప్రవేశించారు అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: వాట్ యువర్ కింగ్డమ్? వాట్ ఫార్ ఆర్ యూ హియర్?
0: సత్యం అనేటువంటిది రాముని యొక్క ప్రధానమైనటువంటి వలుకు.
1: ట్రూత్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: ఎట్టి పరిస్థితులు ఎందైనప్పుడు సత్యం తప్ప అన్యం పలకడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: సత్యవాక్ పరిపాలకుడు రాముడు.
1: రామ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్.
0: అయ్యా, మేము తండ్రి మాటను ధిక్కరించక అరణ్యమునకు వచ్చి చేరాం.
1: They said, we are here in strict obedience to the command of our father.
0: పితృవాక్య పరిపాలనలో మేము అరణ్యంలో కాలం గడుపుతున్నాము.
1: We have been spending our lifetime as per the command of the father.
0: కానీ మేము పత్ని వియోగం చేత బాధపడుతూ ఉన్నాం ఇప్పుడు.
1: I am suffering because of the separation from my wife.
0: ఆమెను ఎవరో అపహరించారు.
1: Some person has kidnapped her.
0: ఆమె ఎక్కడ ఉన్నదో ఏమో అనేటువంటి విషయంతో మేము వెతుకుతూ తిరుగుతున్నాం.
1: We are in search of her. Whereabouts we do not know till now.
0: ఆమె ఎక్కడ ఉన్నదో,
1: ఏ
0: పరిస్థితిలో ఉన్నదో, చచ్చినదా బ్రతికినదా, మాకు ఈ సత్యాన్ని గురించి మీరు వెల్లడి చేయాలి అన్నారు.
1: ప్లీజ్ లెట్ us నో వేర్ షీ ఈజ్, హర్ కండిషన్, వెదర్ షీఈ్ అలైవ్ ఆర్ డెడ్.
0: అయ్యా, నాకు మొదలు నన్ను భస్మం చేయండి.
1: He said, first finish me off.
0: నేను భస్మం అయిన తర్వాత మీకు ఈ వివరములంతా చెప్తాను అన్నాడు.
1: ద మూమెంట్ ఐఎమ్ బ్రాట్ డౌన్ టు యాషస్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ యు.
0: భస్మం చేసిన తర్వాత వీడు ఇంకెక్కడ ఉంటాడు, వీడు పలికేది ఏమిటి, ఉన్నప్పుడే గొంతు లేదు, ఇంకా చచ్చిన తర్వాత గొంతు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పాయింట్ బికాస్ హౌ ఇస్ దట్ హిస్ గోయింగ్ టు రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్ లేటర్ ఆఫ్టర్ హిస్ డెత్. హౌ కెన్ హి స్పీక్ టు అస్.
0: ఇది శాపం యొక్క ప్రభావములు.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద కర్స్.
0: కానీ ఏదైతే ఏమి తనకు చెప్పినట్లుగా చేస్తామని లక్షణుడు అతన్ని మరణం చేశాడు.
1: బీ దట్ యాజ్ ఇట్ మే దే డిసైడెడ్ అండ్ లక్ష్మణ కిల్డ్ హిమ్.
0: కాల్చివేశారు.
1: అండ్ హి వాస్ బర్న్డ్.
0: కాల్చివేసిన తర్వాత
1: ఆఫ్టర్ దట్
0: ఒక సుందర స్వరూపాన్ని ధరించి
1: హి హాస్ అస్యూమ్డ్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
0: అతను వచ్చి చెప్తున్నాడు.
1: దట్ పర్సన్ స్టార్టెడ్ కమింగ్.
0: అయ్యా, నేను అనేక రకములైనటువంటి పాపముల చేత కొన్ని శాపములకు గురి అయిపోయి నేను ఈ స్వరూపాన్ని పొందాను.
1: Because of sins I committed, because the curses I have taken this form.
0: ఎవరిని దేహాన్ని భస్మం గావింతురో వారులే భగవత్ స్వరూపులు.
1: The one who burns my body is verily divine.
0: వారు అనేక రకములైనటువంటి ఒక లోక నాటకము నిమిత్తమై అనేక హింసలు పడుతూ ఉన్నారు.
1: In fact, they have been suffering because of the world, because of the times.
0: వారికి ఎట్టి బాధలు లేవు.
1: In fact, they have no suffering.
0: ఎట్టి కష్టములు రావు.
1: They will not face any difficulties.
0: కాని ఇది ఒక లీలా నాటకం కాదు, నిరూపణ చేస్తున్నారు.
1: It was all their action drama.
0: కాని ఇతనే భగవత్ స్వరూపుడు.
1: And he is God.
0: ఇతని పేరు శ్రీరామచంద్రుడు.
1: His name is శ్రీరామచంద్ర.
0: అతని సోదరుడే లక్ష్మణుడు.
1: And his brother is లక్ష్మణ.
0: వీరు భగవత్ స్వరూపులైపోయి కూడాను ఈ రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నారు.
1: Though you are his divine, yet you seem to suffer.
0: అని చెప్పాడు.
1: He said so.
0: చెప్పి, రామ, మీ యొక్క సీత లంకలో ఉన్నది.
1: He said, Rama, your Sita is there in Lanka.
0: ఆమెను పొందేటువంటి విధానం కూడాను అనేక రకమైనటువంటి సూక్ష్మ మార్గంలో నేను చెప్తున్నాను.
1: I'm going to tell you certain plans, certain devices to have her
0: back. ఆమెను ఎవరు కూడా ముట్టడుకుంటూ వీళ్ళు కాదు.
1: It's impossible for anybody to touch
0: her.
1: She is one of chested character.
0: ఆమెను ముట్టిలా ఎవరైనా భస్మం అవుతారు.
1: If anyone attempts to touch her, would be burned down to ashes.
0: ఇదంతా కూడాను మీరు ముగ్గురు చేరి జగన్నాటక సూత్రధారులుగా నిలిచి అనేక రకమైనటువంటి పాత్రలంతా ప్రబోధించి మీరు ఈ నాటకం నాడుతున్నారు.
1: You have been acting for the benefit of the humanity in the world. You have been pretending.
0: త్వరలోపలే మీరు సీతను కలిసి
1: You meet Sita.
0: తిరిగి అయోధ్యను చేరుతారని చెప్పని నేను అనుకుంటున్నాను.
1: I know full well that we'll be back to Ayodhya with Sita.
0: నా వాక్కు ఎప్పుడు కూడా సత్యమే.
1: Whatever I say is bound to happen.
0: త్వరలో మీరు సుఖాన్ని శాంతిని అనుభవించరు కాక.
1: Very soon you are going to have the days of good times.
0: ఆ దేహంతో అంతర్ధానం అయిపోయాడు.
1: So saying, he disappeared there.
0: దీనికి ముందు,
1: prior to this,
0: సూర్యుని కుమారుడైనటువంటి యొక్క,
1: the son of sun,
0: సుగ్రీవుడు.
1: సుగ్రీవ,
0: సుగ్రీవుడు సూర్యుని కుమారుడు.
1: సుగ్రీవ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
0: ఈ ఇరువురి లోపల కూడా వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సోదరులే.
1: వాలి సుగ్రీవ ఆర్ బ్రదర్స్.
0: రాజ్యభ్రష్టుని చేసి
1: And he was removed out of his position.
0: అనేక రకమైనటువంటి కష్టములకు గురి చేశాడు వాలి.
1: And Vali made Sugriva suffer.
0: Vali Mahaviradu Surudu.
1: Vali is valiant and courageous.
0: Sugrivudu kudunu attivadi.
1: So also Sugriva.
0: Kani.
1: But.
0: Atanni aneka rakamuluga himsinchi tana Kishkinda pattam nunchi duram tarimadu.
1: Vali made Sugriva suffer and he was driven out of the kingdom.
0: Appudu.
1: Then.
0: Ee Ramuluku cheppadu.
1: Then he told Rama.
0: Kabandudu. తన పూర్తి శరీరాన్ని త్యజించేటప్పుడు
1: బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ కబంధ సెడ్
0: మీరు సుగ్రీవునితో స్నేహం చేసుకోండి
1: బెటర్ యు బి ఎ ఫ్రెండ్ టు సుగ్రీవ
0: ఒక్క మాట చెప్పాడు కన్ను మూశాడు
1: హి సెడ్ అండ్ బ్రీత్ హిస్ లాస్ట్
0: ఈ సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు ఏం కథ అని విచారిస్తూ తిరిగారు
1: దే వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వేర్ సుగ్రీవ వాజ్
0: అన్ని విధాల కూడా వీరికి తెలిసినప్పటికీ
1: దో దే నో ఎవ్రీథింగ్
0: ఒక లీలా నాటకంగా ఆడుతూ వస్తున్నారు
1: దే వర్ జస్ట్ యాక్టింగ్
0: కానీ సుగ్రీవుని కలిచారు
1: దే మెట్ సుగ్రీవ
0: ఆ సుగ్రీవుని ద్వారా సీత వార్తను తెలుసుకున్నారు
1: త్రూ హిమ్ దే కుడ్ నో ది న్యూస్ ఆఫ్ సీత
0: వీరి సైన్యమునంతా కూడాను
1: ఆల్ దేర్ ఆర్మీ
0: లంకకు సమీపానికి చేర్చారు
1: రీచ్డ్ వెరీ క్లోజ్ టు లంక
0: అక్కడ నుంచి
1: ఫ్రమ్ దేర్
0: దాని లంకలో ప్రవేశించాలి
1: దే వర్ టు గో ప్రొసీడ్
0: ఒక పెద్ద సముద్రం ఉంటుండాలి అడ్డు
1: అండ్ దిస్ మైటీ ఓషన్ ఇన్ బిట్వీన్
0: ఈ సముద్రాన్ని దాటేటువంటి వారెవరు
1: హూ ఇస్ ప్రిపేర్డ్ టు క్రాస్ దిస్ ఓషన్
0: కానీ అందరూ నేను దాటలేను నేను దాటలేనని పనికి పరారు తిండికి తయారు అన్నట్టుగా ఈ సైన్యం అందరు కూడా మేము చేయలేము ఈ పని అన్నారు
1: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ద ఆర్మీ దే సెడ్ వీ డేర్ నాట్ క్రాస్ దిస్ ఓషన్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు అస్ దే సెడ్ దే ఆర్ రెడీ టు ఈట్ బట్ నాట్ టు
0: హనుమంతుడు ఈ కార్యం చేయగలడు అని చెప్పారు
1: హనుమాన్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ టాస్క్
0: సరే అంగీకరించాడు
1: అండ్ హీ అక్సెప్ట్
0: రామాజ్ఞ శిరసా వహించి ఏ కార్యములకైనా నేను సిద్ధమేనన్నాడు
1: ఐ ఫాలో ద కమాండ్ ఆఫ్ రామ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి
0: దీనికి పూర్వము ఈ వాలి సుగ్రీవులకు జరిగినటువంటి ఒక సంవాదం లోపల
1: In the conversation that took place between Vali and
0: Sugriva,
1: is not known to many.
0: Vali chala durmargudu
1: is very bad person.
0: Mahavirudu,
1: yet he is courageous.
0: Kani Ramulu yokka snehitudu kuda,
1: but he is close to Rama.
0: Ilanti vaadai kudanu aa chedda kaalam vacheteppatiki buddhulu bendu bari potayi.
1: But in bad times they will have perverted minds.
0: ఈ రామాన్వేషణ లోపల అనేక రకములైన బాధలు కూడా సంభవించినాయి
1: అండ్ యాజ్ దే వర్ ఇన్ సర్చ్ దే హ్యాడ్ సో మెనీ ట్రబుల్స్
0: రాముడు ఎక్కడ వస్తున్నాడు లక్ష్మణ్ ఎక్కడ వస్తున్నాడు అని వీరి అన్వేషణ లోపలనే కాలంనంతా వ్యర్థం చేస్తూ వచ్చారు
1: దే హావ్ బీన్ వేస్టింగ్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్
0: దుందుబుడు అనేటువంటి రాక్షసుని
1: దుందుభి ఎ డెమన్
0: వాడితో యుద్ధం చేసి
1: ఫాట్ విత్ దెమ్
0: వాడి శరీరాన్ని విసిరి పారవేశాడు
1: Vali has thrown out the body of Dundubhi.
0: Aa shariram poi Matangi parvatham paina padindi.
1: The body fell on the mountain top Matangi.
0: Aa Matangi parvatham paina oka rishi tapas chestu unnadu.
1: One saint was in penance on the mountain top Matangi.
0: Atane paina itana raktam anta parichillindi.
1: The all the blood spilled all over his body.
0: Pavitramaina tapasasinchetunte na shariram paina ee apavitramaina raktam nu evaru challaru ani thanu కన్నులు మూసుకుని శపించాడు
1: వేర్ ఫ్రమ్ దిస్ బ్లడ్ హెస్ కమ్ వై ఇస్ దట్ ఇస్ ఇట్ ఆన్ మై బాడీ
0: ఈ శరీరం ఇక్కడ చేర్చినటువంటి వాడు ఎవడైనా సరే ఈ కొండకెక్కితే తల పగిలి చచ్చిపోతాడు అన్నాడు
1: అండ్ హి గివ్ ఎ కర్స్ దట్ హూస్ ఎవర్ దట్ గెట్స్ ఆన్ టు ద టాప్ ఆఫ్ దిస్ మతంగి విల్ డై హావింగ్ హిస్ హెడ్ బ్రోకన్
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సుగ్రీవుడు
1: హావింగ్
0: చేరాడు
1: హి రీచ్డ్ దట్ ప్లేస్
0: అతనితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు
1: హనుమాన్ ఆల్సో వాజ్ దేర్
0: కనుక రాజులు పరివారములు అందరూ కూడా అక్కడే చేరారు
1: ఆల్ దేర్ అసోసియేట్స్ ది బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీ వర్ దేర్
0: ఇతన్ని పోయి చంపడానికి అనేక రకమైన ప్రయత్నం చేశాడు వాలి
1: వాలి మేడ్ ఎవరీ అటెంప్ట్ టు కిల్ హిమ్
0: కానీ సాధ్యం కాలేదు
1: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్
0: తాను పోలేడు
1: హి కుడ్ నాట్ గో హిమ్సెల్ఫ్
0: ఇలాంటి పరిస్థితుల లోపల
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్
0: వాళ్ళని జయించాలి అని పట్టుబట్టాడు సుగ్రీవుడు
1: సుగ్రీవ వాంటెడ్ టు కాంకర్ విన్ ఓవర్ ద వాల్
0: పర్వతం పై నుంచి చూచేటప్పటికీ ఇద్దరు యువకులు చాలా సుందరమైనటువంటి వారు తేజస్సుతో బయలుదేరి నడుచుకుని వస్తున్నారు
1: ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ సుగ్రీవ కుడ్ సీ టూ యంగ్స్టర్స్ కమింగ్ ఓవర్ దే హు ఆర్ వెరీ హ్యాండ్సమ్
0: రాజపుత్రులు
1: దే ఆర్ ప్రిన్సెస్
0: రాజకుమారులు మాదిరి ఉంటున్నారే
1: దే ఆర్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ
0: ఇది శికారార్థమే ఏమైనా వచ్చారా
1: ఆర్ దే సింప్లీ మూవింగ్ అబౌట్
0: హియర్ అనేక రకములుగా కూడాను విచారణ చేస్తూ వచ్చారు
1: హి వాస్ ఆల్సో థింకింగ్ ఇన్ ద డైరెక్షన్
0: కానీ వాయుపుత్రుడైన హనుమంతుడు ఉన్నాడు కదా
1: బట్ హనుమాన్ ఇస్ దేర్
0: క్షణం లోపలే తన రూపాన్ని మార్చుకుని
1: హీ చేంజ్డ్ హిస్ ఫామ్ ఇన్ ఎ మోమెంట్
0: క్రిందికి దిగాడు
1: హీ గాట్ డౌన్
0: దిగి వీరిని చక్కని విషయంలో మాట్లాడిచ్చాడు
1: అండ్ హీ స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ దెం
0: హనుమంతుని యొక్క వాక్యములు హనుమంతుని యొక్క సంభాషణలు చాలా మృదుమధురమైనటువంటి
1: కన్వర్సేషన్ ఆఫ్ హనుమాన్ ఇస్ ఫుల్ ఆఫ్ గుడ్ వర్డ్స్
0: మృదువుగా ఉండేటువంటివి మధురంగా ఉండేటువంటి
1: స్వీట్
0: ఆ విధంగా పరుకుల చేత రాములు గుర్తించాడు
1: Rama could know who he was.
0: ఎవరో ఇతను శుద్ధ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు
1: హీ థాట్ దట్ హి వాస్ ఎ హోలీ బ్రాహ్మణ్
0: నాయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు
1: హీ సెడ్ వేర్ డు యు కమ్ ఫ్రమ్
0: ఇప్పుడు చెప్పాడు నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అన్నాడు
1: హీ సెడ్ ఐఎమ్ ఎ మినిస్టర్ ఆఫ్ సుగ్రీవ
0: సారీ ఆ బింబిసారుడు చెప్పినట్టుగా సుగ్రీవుని దగ్గరికి వచ్చాం మేము
1: సో యాజ్ పర్ ద వర్డ్స్ ఆఫ్ కబంధ రామ కుడ్ నో దట్ హి వాస్ దేర్ ఆన్ ద స్పాట్
0: కనుక అతన్ని తన భుజముల పైన కూర్చోబెట్టుకున్నారు రామలక్ష్మణులు
1: అండ్ హనుమాన్ మేడ్ రామ లక్ష్మణ సీతమ్ చోడ అండ్ దే కుడ్ రీచ్ మౌంటైన్
0: ఈ సందర్భం లోపల
1: ఇన్ దిస్ మోమెంట్
0: హనుమంతునికి రామునికి జరిగినటువంటి సంభాషణ చాలా మృదుమధురమైనటువంటిగా జరిగింది
1: ది కన్వర్సేషన్ విత్ హనుమాన్ అండ్ రామ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్
0: అంతా సంస్కృతంలోనే జరుగుతూ వచ్చాడు
1: హోల్ థింగ్ వెంట్ ఆన్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్
0: ఈ సుగ్రీవుని యొక్క పరిస్థితి అంతా కూడా చెప్తూ వచ్చాడు
1: అండ్ ద ప్లైట్ ఆఫ్ సుగ్రీవ వాజ్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్
0: అప్పుడు సుగ్రీవునిలో ఎట్టి దోషము లేదని తెలుసుకున్నాడు
1: అండ్ రామ కుడ్ నో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ సుగ్రీవ
0: ఇది కేవలము
1: ఇట్ వాజ్ మేర్
0: వాలి చేసినటువంటి యొక్క కుట్ర
1: ఇట్ వాజ్ ఆల్ ద ప్లాన్ డివైస్ ఆఫ్ వాలి
0: వాలి నిష్కారణంగా సుగ్రీవుని పైన అనేక రకమైనటువంటి నిందలు మోపి
1: Vali blamed Sugriva for no reason, for no fault of his.
0: Tane rajyamelanani dushtankalpam cheta nilchinadu aneetvanti oka deento Sugrivunni bayata teramgottadu.
1: And he thought that Sugriva wanted to be the king. With that idea, he has driven him out of the kingdom.
0: Sari vellin tarvata,
1: having gone there,
0: itanto sneham cheyali.
1: He wanted to be his friend.
0: Sneham cheyalante,
1: to be a friend.
0: నాకంటే వీడు గొప్పవాడా కాదా అనేటువంటి దీన్ని చూడాలి
1: వన్ మస్ట్ ఇంక్వైర్ వెదర్ ఇస్ మోర్ దెన్ యూ ఆర్ నాట్
0: నేను ఎవరితో యుద్దం చేయాలనుకుంటున్నానో వారికంటే గొప్పవారితో నేను స్నేహం చేసినప్పుడే నా పని పూర్తి సక్రమంగా జరుగుతుంది వారికంటే తక్కువ వారితో నేను స్నేహం చేస్తే నేనే ఓడిపోతానని సంకల్పించుకున్నాడు సుగ్రీవుడు
1: సుగ్రీవ కుడ్ నో దట్ ఇఫ్ హీ వర్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అ పర్సన్ హీ షుడ్ బి సర్టన్లీ స్ట్రాంగర్ దాన్ హిస్ ఎనిమీ దెన్ ఓన్లీ హీ కెన్ కాంక్వర్ హిమ్ నాట్ అదర్వైజ్ రామ
0: నా అన్నగారు చాలా గొప్పవారు
1: మై బ్రదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్
0: గొప్ప బలవంతుడు
1: ఇస్ వెరీ స్ట్రాంగ్
0: గుణవంతుడు కూడాను
1: ఇస్ ఆల్సో వర్చువస్
0: అతనితో మీరు పోరాడంటే శక్తి మీలో ఉన్నదా లేదా గుర్తించాలి అన్నాడు
1: ఐ వాంట్ టు నో వెదర్ యు ఆర్ పవర్ఫుల్ టు ఫైట్ విత్ హిమ్ ఆర్ నాట్
0: ఏమైనా గుర్తించుకోమని చెప్పాడు
1: యు మే టెస్ట్ us ఇన్ ఎనీ వే హి సెడ్
0: ఒకానొక సమయం లోపల నా అన్నగారు ఐదు తాటి చెట్లు వరుసగా ఉండేటువంటి దాన్ని అమ్ముతో విడిచాడు
1: ఎట్ వన్ టైమ్ మై బ్రదర్ షాట్ అన్ యారో టువర్డ్స్ ఎ ప్లేస్ వేర్ ఫైవ్ ట్రీస్ వర్ స్టాండింగ్ వన్ బై ఈచ్
0: ఐదు తాటి చెట్ల లోపల కూడా అమ్ము దూరి ఆరో దానికి వెళ్లిపోయింది
1: ది ఆరో కుడ్ పియర్స్ త్రూ ఆల్ ది ఫైవ్ పామ్ ట్రీస్
0: తాటి చెట్టు అంటే చాలా బంకతో చేరినటువంటిది
1: దట్ పామ్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ద స్టికీ సబ్స్టెన్స్
0: దానిలో అమ్మును విడిచడము ఎవరికి సాధ్యం కాదు
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు షూట్ ఎన్ ఆరో అగేన్స్ట్ దాట్
0: ఇది రాములు చేయగలడా
1: వెదర్ రామ కుడ్ డూ ఇట్ ఆర్ నాట్
0: అని మెత్తగా తాటి చెట్టు ఉన్న దగ్గరికి తీసుకుని పోయాడు
1: అండ్ హీ టుక్ హిమ్ క్లోజ్ టు దట్ పామ్ ట్రీస్
0: దీనికి నాలుగు చెట్లను మీరు కొట్టండి చూద్దామన్నారు
1: అండ్ హి సెడ్ బెటర్ యు షూట్ అట్ దోస్ ఫోర్ పామ్ ట్రీస్
0: రాముని ఎప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంటుంటాడు
1: రామ ఆల్వేస్ వాస్ స్మైల్
0: బాధపడినటువంటి సమయమే కనిపించలేదు
1: హి నెవర్ సఫర్డ్ హాడ్ నో ట్రేస్ ఆఫ్ ఇట్
0: మెల్లగా తీశాడు
1: అండ్ హి పిక్డ్ అప్ ది యారో
0: అమ్మును పుదించాడు
1: అండ్ హి జస్ట్ షాట్
0: విడిచాడు
1: హి షాట్ ఇట్ రిలీజ్
0: నాలుగు చెట్లు దాటి ఇంకా నాలుగు చెట్లు దాటి ఇంకా నాలుగు చెట్లు దాటి బయట పోయేంత శక్తితో పోయింది ఈ అంబు
1: దిస్ ఆరో పియర్స్ ద ఫోర్ ట్రీస్ ఫర్దర్ ఫోర్ మోర్ అండ్ దెన్ డ్రాప్ దేర్ బియాండ్
0: ఇతనే తగినటువంటి వాడు
1: హీస్ ద రైట్ మ్యాన్
0: ఇతని స్నేహం చేత నాకు కార్యం సాధించవచ్చునన్నాడు
1: బై డెవలపింగ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్ ఐ విల్ బి ఏబుల్ టు fulfill my task, he thought.
0: తదుపరి వెళ్లి
1: he went there.
0: ఈ రాజ సంప్రతింపులంతా జరుక్కొని
1: he made all consultation.
0: ఏ విధంగా వాలిని మనం హతమార్చాలి
1: how to kill Vali in what way?
0: ఈ ప్లాన్లంతా వేసుకుని
1: ఆల్ ద ప్లాన్ వాజ్ రెడీ.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: సుగ్రీవుణ్ణి రేపటి దిన సిద్ధంగా వెళ్ళు అన్నాడు.
1: హీ వాంటెడ్ సుగ్రీవా టు బి రెడీ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: కిష్కింధా పట్టణంలోకి 10 మైళ్ళ దూరం నుంచినే పోయి నీవు ఒక పెద్ద కేక వేయి అన్నాడు.
1: బెటర్ యూ బి అవే ఫ్రమ్ కిష్కింధా బై అబౌట్ 10 మైల్స్ అండ్ షౌట్ లౌడ్లీ.
0: ఒక్కతూరి కేక వేశాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ షౌటెడ్
0: వాలి బయటికి పరిగెత్తిస్తున్నాడు.
1: వాలి స్టార్టెడ్ రన్నింగ్.
0: తారా గొప్ప గుణవంతురాలు.
1: తారా ఇస్ అ నోబుల్ లేడీ.
0: వాలి యొక్క భార్య.
1: షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ వాలి.
0: ఆమె రెండు చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్.
0: మీరు ఇప్పుడు పోవటం మంచిది కాదు.
1: హి సెడ్ ప్లీజ్ డు నాట్ గో.
0: కారణం ఏమనగా
1: ద రీజన్ ఇస్
0: అతనికి ఏదో గొప్ప బలం వచ్చింది.
1: దేర్ లైస్ సమ్ ప్రాబ్లం దేర్.
0: ఎవరో రాజకుమారులు వారికి స్నేహంగా ఏర్పడ్డారట.
1: అండ్ హీ సో స్ట్రాంగ్ బికాస్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ ప్రిన్సెస్.
0: ఈ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్
0: ముందు వెనుక యోచన చేయకుండా మీరు తొందరపడకూడదు అన్నారు.
1: డోంట్ గో డోంట్ ప్రొసీడ్ వితౌట్ థింకింగ్ ప్రో అండ్ కాన్.
0: తమరు చేయంగా కార్యమును గురించి
1: ద టాస్క్ దట్ ఇస్ టు బి డన్
0: మంచి చెట్టును చక్కగా బొందుపరచి
1: వన్ హెస్ టు అండర్స్టాండ్ ప్రో అండ్
0: చేయుటెప్పులు కాబట్టి చింత లేక
1: వితౌట్ థింకింగ్ ఎనీథింగ్
0: వేగిరించిన చూనది విషమయగును అని.
1: అండ్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ హెస్ట్ దెన్ యూ విల్ ఫెయిల్.
0: జాగ్రత్తగా మీరు మెలగండి.
1: దేర్ఫోర్ బి కేర్ఫుల్
0: అని చెప్పి వెనుక తీసుకుని పోయింది.
1: So saying, Tara made Wali to go back.
0: తారక చాలా గుణములు కలిగినటువంటిది.
1: తారా ఇస్ వర్చువస్ వన్.
0: మంచి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది.
1: షీ ఇస్ వెరీ పవర్ఫుల్.
0: విచారణ శక్తి చాలా గొప్పది.
1: షీ హస్ గాట్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: తెలివితేటలు గొప్పవి.
1: షీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఆమె చెప్పినవన్నీ కూడా సత్యములే.
1: వాట్ ఎవర్ షీ సేస్ ఇస్ ట్రూత్.
0: ఇవన్నీ కూడా పతివ్రత ధర్మం యొక్క ప్రభావంలే.
1: దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పతివ్రత ఎ చెస్ట్ ఉమెన్.
0: తర్వాత రెండవ దినము
1: ద సెకండ్ డే
0: తిరిగి వెళ్లి మరి కేక వేయమన్నాడు రాముడు.
1: అగైన్ సుగ్రీవ వెంట్ ఆన్ షౌటింగ్.
0: కేక వేశాడు.
1: అండ్ హీ షౌటెడ్ లౌడ్ క్రై.
0: కానీ వాలి వినలేదు తార మాటలు.
1: అండ్ దిస్ టైమ్ వాలి డిడ్ నాట్ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ తార.
0: ఎప్పుడు కిష్కింధ లోపల ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు కిష్కింధ.
0: రాముడు ప్రవేశించకూడదు.
1: రామ షుడ్ నాట్ గెట్.
0: కారణం ఏంటి? 14 సంవత్సరంలో అరణ్యవాసమే కానీ పట్టణవాసం చేయకూడదు అని తండ్రికి మాట ఇచ్చాడు.
1: రామ ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ ఇన్ కిష్కింధా బికాస్ హీ మేడ్ ద ప్రామిస్ దట్ యూ వుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్.
0: రామును పోకుండా ఇతని సుగ్రీవుని పంపడానికి వీలు లేదు.
1: అండ్ వితౌట్ రామా గోయింగ్ ఓవర్ దేర్ సుగ్రీవ కెనాట్ రీచ్.
0: కనుకనే పట్టణములకు బయటనే వీరి యుద్ధం జరగాలి.
1: సో ది వార్ షుడ్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ది సిటీ లిమిట్స్.
0: కనుకనే పర్వతముల క్రిందనే ఉండి
1: సో రైట్ దే
0: కేక వేయించాడు.
1: అండ్ హీ మేడ్ సుగ్రీవ
0: వాలి పరిగెత్తి వచ్చాడు.
1: అండ్ వెన్ హీ షౌటెడ్ వాలి కేమ్
0: ఆనాడు ఇరువురికి యుద్ధం జరిగింది.
1: అండ్ దే స్టార్టెడ్ ఫైటింగ్.
0: శరీరం అంతా కూడా రక్తమయంగా మారిపోయింది.
1: అండ్ దేర్ బాడీస్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ రాముడు నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన మాట ఇచ్చాడు.
1: బట్ రామా మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ విల్ ప్రొటెక్ట్ హిమ్.
0: ఇరువురూ ఒకే రూపాన్ని ధరించటం చేత
1: సిన్స్ బోత్ ఆఫ్ దెమ్ లుక్
0: ఎవరు వాలి ఎవరు సుగ్రీవులు అని ఈ యుద్ధం లోపల గుర్తించడానికి వీలు కాకపోయింది.
1: వాలి సుగ్రీవ లుక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిసైడ్ హూ వాలి అండ్ హూ సుగ్రీవ ఇస్.
0: కానీ బాధలు భరించుకోలేక సుగ్రీవుడు వెనుకకు పరిగెత్తొచ్చాడు.
1: సుగ్రీవ కెనాట్ కుడ్ నాట్ బేర్ ఎనీ సఫరింగ్ అండ్ హీ స్టార్టెడ్ రిట్రీటింగ్.
0: అతని వెంట వచ్చి రాములు
1: అతన్ని
0: ఓదార్చి
1: అండ్ హీ కన్సోల్డ్
0: చల్లని మాటలు చెప్పి
1: హీ స్పోక్ టు హిమ్
0: మెల్లని మాటల చేత
1: ఇన్ స్వీట్ వర్డ్స్
0: అతనిని తగినటువంటి ఒక ధైర్యం సాహసాన్ని కలిపింపు చేశాడు.
1: హీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్ నీడెడ్ ఎట్ దట్ అవర్.
0: రెండవ దినము సిద్ధంగా ఉండు అన్నాడు.
1: నెక్స్ట్ డే బీ రెడీ.
0: నాయన మీరిద్దరు కూడా అమ్మడబిడ్డలు.
1: Both of you
0: ఇద్దరు రూపములు ఒకే రీతిగా ఉన్నాయి.
1: Both of you look alike.
0: ఇద్దరి కండరములు ఒకే రీతిగా ఉన్నాయి.
1: The muscles also look similar.
0: కనుక గుర్తించడానికి
1: టు రికగ్నైజ్
0: లక్ష్మణ ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని పూలంతా కోసి నేను ఒక మాల మాదిరి చెయ్యి అన్నాడు.
1: హీ వాంటెడ్ లక్ష్మణ టు మేక్ ఎ గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్.
0: ఆ మాల తీసుకుని సుగ్రీవుని మెడలో వేయించాడు.
1: అండ్ దే మేడ్ సుగ్రీవ వేర్ దట్ గార్లాండ్.
0: ఆ మాలం తీసుకుని వెళ్లి ద్వేసుకుని వెళ్లి యుద్ధంలో ప్రవేశించాడు.
1: అండ్ సుగ్రీవ వాజ్ ఫైటింగ్ విత్ దట్ గార్లాండ్.
0: జరుగుతూ ఉంటుండాది.
1: ద ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్.
0: కానీ రాముడు ఈ బాణను గుర్తించి తక్షణమే వాలిపైన బాణం విడిచాడు.
1: రామా కుడ్ ఐడెంటిఫై ద వాలి అండ్ షట్ ది ఎరో ఎట్ హిమ్.
0: తక్షణమే వాలి కింద పడిపోయాడు.
1: వాలి ఫెల్ డౌన్ ఇమ్మీడియట్లీ.
0: కింద పడి ప్రాణంతో ఉన్నాడు.
1: బట్ యెట్ సమ్ లైఫ్ వాజ్ దేర్.
0: ఇంకా ప్రాణం పోలేదు.
1: హీ డిడ్ంట్ డై.
0: ఆ సమయాన్ని పురస్కరించుకుని
1: అట్ దట్
0: రాములు దగ్గరికి వెళ్లి
1: రామా వెంట్ క్లోజ్ టు హిమ్.
0: వాలి నీవు చేసినటువంటి పాపము తమ్మునికి చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: యు హావ్ కమిటెడ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: తమ్ముడి భార్య తల్లితో సమానము.
1: ది వైఫ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మదర్.
0: అలాంటి సుగ్రీవుని భార్యను నీవు తీసుకుని సుగ్రీవుణ్ణి పరదేశములకంతా పంపించి, అనగా తన పట్టణం లేకుండా చేసినావు.
1: యు హావ్ కిడ్నాప్డ్ హర్. యు హావ్ డ్రివెన్ అవుట్ యువర్ ఓన్ బ్రదర్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్.
0: ఇంకా కొన్ని కారణాలు సుగ్రీవుడు చేయలేనటువంటివన్నీ చేసినట్టుగా నీవు నిరూపించావు.
1: అండ్ యూ ఆల్సో థాట్ దట్ సుగ్రీవ్ డిడ్ సో మెనీ థింగ్స్ విచ్ హీ డిడ్ నాట్ డు.
0: అసత్య వాక్యములు నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఫాల్స్హుడ్ లైస్.
0: కనుక నేను నిన్ను హతమార్చాలని చెప్పి సంకల్పించుకుని నీ తమ్ముడికి నేను వరం ఇచ్చాను.
1: సో ఐ డిటర్మిన్ టు కిల్ యూ. దట్స్ వే హౌ ఐ ప్రామిస్డ్ యువర్ బ్రదర్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్
0: వాలి తెలివితేటలు గలవాడని చెప్పారు కదా, కనుక రామా నీవు గొప్పవాడే, కానీ నీవు వచ్చి మీరు ఎందుకోసం ఈ అరణ్యానికి వచ్చారు?
1: వాలి ఇస్ హైలీ ఇంటెలిజెంట్. హీ స్టార్టెడ్ స్పీకింగ్
0: చరిత్రంతా విచారించుకుని
1: రామా ఇస్ యువర్ సో గ్రేట్
0: పరిపాలన కోసం వచ్చానని చెప్పాడు.
1: అండ్ రామా రిప్లైడ్ దట్ హీ ఇస్ హియర్ ఇన్ ఒబీడియన్స్ టు ది కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ యుద్ధం లోపల ఇతరులను చంపటం అనేటువంటిది చాలా అన్యాయము.
1: అండ్ ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్.
0: నీకు సంబంధం లేనటువంటి పని.
1: దిస్ మ్యాటర్ హ్యాస్ నో రిలేషన్.
0: మేము ఇరువురు సోదరులము.
1: వీఆర్ బ్రదర్స్ హియర్.
0: ఇది రాజ్యకాంక్ష చేత మాకు ఇద్దరికి జరిగినటువంటి ఒక ప్రమాదమే.
1: దిస్ ఎ మ్యాటర్ బిట్వీన్ అస్ రిలేటింగ్ టు ది కింగ్డమ్.
0: నీవు నన్ను కొట్టడం న్యాయం కాదన్నాడు.
1: యు ఆర్ ఇట్స్ నాట్ జస్టిఫైబుల్ ఇన్ ఎనీ వే.
0: అప్పుడు వాలి చెప్పాడు.
1: అండ్ దెన్ హీ సెడ్
0: నాయన వాలి
1: వాలి
0: నీవు చెప్పింది న్యాయమే.
1: వాట్ యు సే ఇస్ కరెక్ట్.
0: కానీ
1: బట్
0: నేను మృగములను చంపాలనుకుంటుంటే ఏ విధంగా చంపాలి?
1: ఇఫ్ ఐఎమ్ టు కిల్ ఎన్ యానిమల్ ఇన్ వాట్ వే షుడ్ ఐ కిల్?
0: చెట్టు చాటు నుంచి చంపాలి.
1: ఐ కెన్ కిల్ స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ.
0: మృగములు కొట్టేటువంటి వారు మృగములకు ఎదురుగా పోయి చంపరు.
1: నో హంటర్ వుడ్ అటాక్ ఎన్ యానిమల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్.
0: కాబట్టి నీవు మృగము.
1: యువర్ ఎన్ యానిమల్.
0: నిన్ను చెట్టు చాటు నుంచి నేను చంపాలి.
1: సో యూ హావ్ గాట్ టు బి కిల్ లైక్ దట్.
0: సరే మంచిది, చెట్టు చాటు నుంచి నేను చంపావు.
1: ఎస్ యూ హావ్ కిల్డ్ మీ స్టాండింగ్ బిహైండ్ ది ట్రీ.
0: కానీ
1: బట్
0: నీవు ఎదురుగా వచ్చేసి నాకు ముఖము చూపించి నిన్ను చంపుతున్నానని చెప్తే ఎంత బాగుండేది.
1: ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ హ్యాడ్ యూ టోల్డ్ మీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టెలింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ.
0: వాలి
1: వాలి
0: నీకున్నటువంటి శక్తి నాకు చక్కగా తెలుసు.
1: ఐ నో యువర్ పవర్.
0: ఏ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చి యుద్ధం చేయనో వారి శక్తిలో అర్ధ భాగం నీకు చేరిపోతుంది.
1: And you have got this boon granted to you long back. The one who fights standing in front of you, you will receive half of his strength.
0: యుద్ధం చేయకూడదు.
1: Therefore, I am not supposed to fight.
0: ఈ విధంగా అనేక రకమైనటువంటి ఒక శాస్త్ర నీతులంతా చెప్పి,
1: and he taught him in every possible way.
0: నేను చేసింది రైటే.
1: And he said, whatever he did,
0: చేసింది మహా పాపము.
1: And you have committed sin.
0: ఈ పాపము తగినటువంటి ఒక పనిష్మెంట్ నీవు అనుభవించాలి.
1: Therefore, you deserve this punishment, having committed the sin.
0: ఇక్కడ వారి రాములు చాలా వాదన చేస్తూ వచ్చారు.
1: దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ వాలి అండ్ రామా.
0: కానీ ఏ వాదనలో కూడాను వాలి జయించలేదు.
1: అండ్ వాలి కుడ్ నాట్ విన్ ఓవర్ రామా బై ఎనీ స్టాండర్డ్.
0: ఇంకా ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు
1: రాములు
0: దగ్గర పిలిచి,
1: అండ్ రామా క్లోజ్, రామా
0: నా ప్రాణం ఏమో పోతుంది, అది
1: ఐఎమ్ గోయింగ్ టు డై,
0: కానీ మీరు నా కుమారుడికి యువరాజుగా చెయ్యాలి అని మాట తీసుకున్నాడు.
1: ఐ వాంట్ యూ టు మేక్ ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు కరోనేట్ మై సన్.
0: ఇస్తానని చెప్పాడు.
1: అండ్ రామా మేడ్ ఎ ప్రామిస్.
0: కరెక్ట్ కాబట్టి వాలి అంత్యక్రియలంతా జరిగిన తర్వాత,
1: అండ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ వాలి,
0: సుగ్రీవుని మహారాజుగాను,
1: అండ్ సుగ్రీవ వాస్ మేడ్
0: వాలి కుమారుని యువరాజుగాను చేసి,
1: అండ్ ది సన్ ఆఫ్ వాలి వాస్ డిక్లేర్డ్ ది ప్రిన్స్,
0: నిర్మించారు.
1: అండ్ థింగ్స్ హావ్ బీన్ డన్ యాజ్ పర్ ది ప్రామిస్.
0: ఇక్కడ రామాయణం లోపల ముగ్గురు రాజుల యొక్క యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
1: ఇన్ రామాయణ యూ ఫైండ్ ద వార్ టేకింగ్ ప్లేస్.
0: ఒకటి వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము.
1: వన్ ఇస్ వార్ బిట్వీన్ వాలి సుగ్రీవ.
0: ఒకటి రావణ విభీషణుల యొక్క యుద్ధము.
1: అండ్ వన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్
0: రావణ అయోధ్య.
1: అండ్ దెన్ థర్డ్ వన్ దెన్
0: రాములు భరతునికి యుద్ధము.
1: And the kind of difference between Rama and Bharata.
0: ఈ మూడు యుద్ధముల లోపల కూడాను రెండు యుద్ధములు సక్రమమైనటువంటివిగానే ఉన్నాయి.
1: అండ్ టూ ఆర్ ప్రాపర్.
0: రావణు యొక్క సోదరుడు విభీషణుడు,
1: విభీషణ ఇస్ బ్రదర్ ఆఫ్ రావణ,
0: రాములను పోయి ప్రార్థించి,
1: అండ్ హీ ప్రేడ్ టు రామ,
0: రాములకు దాసుడైపోయి,
1: అండ్ హీ సబ్మిటెడ్ టు రామ,
0: తన అన్నను చంపించాడు.
1: అండ్ హీ మేడ్ రామ కిల్ రామ.
0: చంపించి తాను రాజుగా మారాడు.
1: అండ్ హీ బికేమ్ ఎ కింగ్ లేటర్.
0: ఇది చాలా అన్యాయమే.
1: దిస్ ఇస్ గ్రాస్ ఇన్జస్టిస్.
0: కానీ సుగ్రీవుడు కూడాను,
1: బట్ సుగ్రీవ
0: తాను రాముని యొక్క సహాయాన్ని కోరి,
1: హీ హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ రామ,
0: వాణిని చంపించి,
1: అండ్ హీ మేడ్ రామ కిల్
0: రామ, రాజుగా మారాడు.
1: అండ్ హీ బికేమ్ కింగ్.
0: కానీ రాముని యొక్క యుద్ధం లోపల, రామ భరతుని యొక్క యుద్ధం లోపల ఎవరికి ఏమాత్రము లేదు.
1: బట్ హియర్ ఇన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ భరత,
0: ఎవరు రాజు కావాలి అనేటువంటి నిర్ణయం కూడా లేదు.
1: అండ్ నో వన్ కుడ్ డిసైడ్ హూ షుడ్ బి ద కింగ్.
0: నలుగురు చేరేసేసి రామునే రాజు కావాలని యుద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ద బ్రదర్స్ ఫాట్ దట్ రామ షుడ్ బి ద కింగ్.
0: రాముని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ.
0: నీకు జ్యేష్ఠ పుత్రుడు నీవే,
1: యువర్ ది ఎల్డెస్ట్,
0: నీవు తప్ప అర్జునులు ఇక్కడ రాజు కావడానికి వీలు లేదు.
1: నో వన్ హ్యాస్ గాట్ ఎనీ అథారిటీ.
0: అన్నా మమ్మల్ని క్షమించమని చెప్పని భరతుడు, శత్రుఘ్నుడు అందరు కూడా వచ్చి, లక్ష్మణుడు వచ్చి ప్రార్థన చేశారు.
1: అండ్ ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు రామ అండ్ ప్రేయ్డ్.
0: కాబట్టి ఈ మూడు యుద్ధం లోపల కూడా ధర్మయుద్ధం అనేటువంటిది రాములు భరతుడిది.
1: సో ద ధర్మ ప్రిన్సిపల్ వాజ్ వెరీ మచ్ నోటీస్ బిట్వీన్ దీస్ టూ. రామ
0: తండ్రి ఆజ్ఞను నేను శిరసా వహించాను,
1: ఐ ఫాలో మై
0: ఫాదర్, నేను అయోధ్యలో కాలు పెట్టను.
1: ఐ యామ్ నాట్ గోయింగ్ టు
0: రాములు వాదించటము.
1: Rama went on arguing, I am not going to return to Ayodhya.
0: నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం కట్టుకునేంత వరకు నేను అరణ్యంలోనే ఉంటాను, కానీ అయోధ్యలో ఉండను, కాబట్టి నన్ను క్షమించమని భరతుని యొక్క వాద్యము.
1: భరత ఆల్సో డిసైడెడ్ నాట్ టు గో టు అయోధ్య టిల్ రామ కమ్స్ ఓవర్ దేర్, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ.
0: కనుకనే ఈ రెండింటి ఎందుకు చాలా సమన్వయమైన యొక్క యుద్ధం జరుగుతూ వచ్చింది.
1: హియర్ యు ఫైండ్ పర్ఫెక్షన్ హియర్.
0: కడపటికి
1: అల్టిమేట్లీ
0: రాముని అంగీకరించి,
1: రామ యాక్సెప్ట్
0: పితృవాక్య పరిపాలన నలుగురికి కూడా సరైనటువంటి ధర్మమే.
1: అండ్ ద సేమ్ కోడ్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ అస్.
0: మనమందరూ సోదరులమే,
1: వీఆర్ బ్రదర్స్,
0: మనమందరూ ఒక్కటే,
1: వీఆర్ వన్.
0: ఈ రాజ్యం నీది నాది అనేటువంటిది లేదు.
1: వీ కెనాట్ క్లెయిమ్ దిస్ కింగ్డమ్ టు అవర్ సెల్వ్స్.
0: భరతుడు మాత్రమే రాజ్యం ఏలాలి.
1: సో భరత ఇస్ ద ప్రాపర్ పర్సన్ టు టేక్
0: అప్ ద రైన్. తండ్రి యొక్క ఆజ్ఞ,
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: అని ఈ రాజ్యం లోపల యుద్ధం లేకుండా,
1: వితౌట్ ఎనీ వార్,
0: సమరసంతో కూడిపోయారు.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క తరగాదాల లోపల అనేక రకములైనటువంటివి కలతలు జరుగుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ఇన్ఫైటింగ్స్, కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ దేర్.
0: రాములు సత్యవాక్ పరిపాలకుడు.
1: Rama is one of truth.
0: సత్యం తప్ప అన్యం ఎరుగడు.
1: He does know anything else other than truth.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma beyond truth.
0: కనుకనే సత్యమే నన్ను జయింపజేస్తుంది.
1: So is that truth will
0: ధర్మమే నాకు విజయాన్ని అందిస్తుంది.
1: Dharma will bring victory.
0: అని నిరంతరం కూడా తాను సత్య ధర్మంపైనే సాధిస్తూ వచ్చాడు.
1: Therefore with సత్య ధర్మ twin principles he won.
0: కడపటికి రావణ దగ్గర కూడాను యుద్ధం జరిగింది.
1: And there is war at the end.
0: రావణ్ణి హతమార్చేకు ముందుగా,
1: అండ్ ప్రయర్ టు కిల్లింగ్ రావణ,
0: అతన్ని ఎంతనో వర్ణించాడు.
1: హీ జస్ట్ డిస్క్రైబ్డ్ హిమ్.
0: రావణుడు చాలా గుణవంతుడు.
1: రావణ ఇస్ వర్చ్యూ.
0: ఏదో శాప విమోచనం చేతనే,
1: బికాస్ ద కర్స్ గివెన్ టు హిమ్,
0: తనకి ఈ దుర్బుద్ధులు పుట్టాయి. కానీ
1: హీ హాడ్ బ్యాడ్ ఐడియాస్ బికాస్ ఆఫ్ ద కర్స్.
0: ఇది కేవలం తన దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్.
0: దేవతల యొక్క దోషమే.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్ ద మిస్టేక్ ఆఫ్ ది టైమ్.
0: జయ విజయ ఇచ్చినటువంటి యొక్క పాపమే.
1: ఇట్ ఈస్ ది కర్స్ గివెన్ టు జయ విజయ.
0: కాబట్టి ఈ యొక్క రావణుడి యందు ఏమాత్రం దోషం లేదని,
1: నథింగ్ రాంగ్ విత్ రావణ,
0: రావణ్ని కూడా క్షమించాడు రాములు.
1: అండ్ రామ పాడండ్ రావణ.
0: కానీ సీతను తీసుకుని పోయే సమయం లోపల,
1: వైల్ టేకింగ్ సీత,
0: లోకులు కాకులు,
1: పీపుల్ థింక్ యాజ్ దే
0: ఫీల్, ఎన్ని విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ అడిహరెన్స్ టు ధర్మ,
0: ఎవరు కూడా నమ్మరు.
1: పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
0: 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఎట్లా మంచిది అవుతుందని లోకులు అనేక రకంగా ఆడుతుంటారు.
1: హౌ కెన్ సీత బి గుడ్ నోబుల్ అండ్ పర్ఫెక్ట్ హ్యావింగ్ స్టేడ్ ఫర్ 10 మంత్స్ ఇన్ లంక.
0: ఎంత పవిత్రంగా తాను జీవితాన్ని గడుపుతూ వచ్చిందో అంత అపవిత్రంగా కూడాను తిద్దుకోగలరు రోగులోకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ బ్యాడ్ దో షీ స్పెంట్ పర్ఫెక్ట్ లైఫ్ దేర్.
0: కనుకనే లోకానికి సంతోషం పెట్టే నిమిత్తమై,
1: టు డెమాన్స్ట్రేట్ టు ప్రూవ్ టు ద వరల్డ్,
0: ఆమె అగ్నిలో ప్రవేశపెట్టి,
1: షీ పాస్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ఫైర్,
0: తాను తీసుకున్నాడు.
1: అండ్ దెన్ రిసీవ్డ్ హర్,
0: అనగా అగ్నిదేవుడు కూడా చెప్పాడు,
1: ఫైర్ గాడ్ డిక్లేర్డ్ షీ ఇస్ ఫాల్స్.
0: పరీక్ష చేయడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: యూ కెనాట్ టెస్ట్ హర్.
0: ఇంత సాధ్యమని ఈ రకంగా నీవు చేసినప్పుడు ఈ లోకులను ఏ రీతిగా నీవు కాపాడగలవు?
1: ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పుట్ హర్ టు దిస్ టెస్ట్ ఆఫ్ ఫైర్, హౌ ఆర్ గోయింగ్ టు ప్రొసీడ్?
0: చాలా వాదించాడు.
1: ద ఫైర్ గాడ్ ఆల్సో ఆర్గ్యూడ్ వెహిమెంట్లీ.
0: కట్టకడబడికి అయోధ్యకు వచ్చి చేరారు.
1: ఫైనల్లీ దే రీచ్ అయోధ్య.
0: చేరినప్పుడు,
1: హావింగ్ రీచ్ దేర్,
0: ఇన్ని రకములైనటువంటి యొక్క మాటలు ఆడుతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కన్వర్సింగ్ లేటర్.
0: ఆనందించేవారు ఒకవైపున,
1: వీ హ్యావ్ పీపుల్ ఆన్ వన్ హ్యాండ్
0: క్రోధం చేత దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు మరొక వైపున,
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ ఇన్ ఏ వికెడ్
0: వే. భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా దేహములకే కాని ఆత్మకు కాదని తాను నిర్ణయించాడు.
1: హీ న్యూ ప్రెటీ వెల్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను రామాయణంలో అడుగడుగునకు సత్యమే తప్ప అన్య మార్గం ఏమాత్రము బయలుదేరలేదు.
1: ఇన్ రామాయణ అట్ ఎవ్రీ స్టెప్ వి నోటీస్ ది ఎవిడెన్స్ ది ఫ్యాక్ట్
0: ఆఫ్ ట్రూత్. ముందు వాలి సుగ్రీవుల యొక్క తత్వం కూడాను మీరు గుర్తించాలి.
1: In future, you should know the relationship and the nature of
0: Sugriva.
1: People also talk in a funny way.
0: తన స్వార్థ నిమిత్తమై సుగ్రీవునితో స్నేహం చేసుకుని నిష్కారణంగా వారిని చంపాడు రాములు అని అనేటువంటి వాడు కూడా ఎంతో మంది ఉన్నారు.
1: There are lots of people who say that Rama killed Vali for nothing.
0: నిష్కారణంగా
1: only for his selfish purpose.
0: ప్రవేశించేవాడు కాదు రాములు.
1: Rama is not of that sort actually speaking.
0: కారణం లేకుండా కార్యం చేసేటువంటి వాడు కాదు.
1: Rama will not do anything without a proper cause.
0: Kanuka Ramayanam lopala ye moola chuchina ye bhakti chuchina ee acharam chuchina kodanu satya swaroopam le kaani adharmam anetundi asatyam anetundi kaanaraadu.
1: Every letter in Ramayana, every event in Ramayana, every episode in Ramayana is full of truth.
0: Kanuka Agni devudu tanu sakshatu హోమం నుంచి పుట్టినటువంటి వాడు.
1: ద ఫైర్ గాడ్ ఈస్ ద విట్నెస్ దేర్.
0: శ్రీమన్ నారాయణుడు ఈ అవతారం ఎత్తివేట్టాడు.
1: అండ్ నారాయణ హెస్ కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: లోకంలో ఇన్ని విధమైన నాటకములు ఆడాలి కనుక దానికి తగినటువంటి యొక్క యాక్ట్ అంతా చేస్తూ వచ్చాడు.
1: అండ్ నారాయణ గాడ్ ఎనాక్టెడ్ దిస్ వే.
0: రామాయణమే ఒక నాటకము.
1: ఇట్స్ ఆల్ ద డ్రామా ఫ్రమ్
0: రామాయణ. కూడా ఒక సూత్రధారి.
1: అండ్ రామా ఇస్ డైరెక్టర్.
0: రాముడు సూత్రధారే కాదు పాత్రధారి కూడా.
1: రామా ఇస్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్ యాజ్ వెల్.
0: అందరూ ఈ ప్రజలందరి కూడా అందులో వేషములు వాళ్లే.
1: అండ్ ఆల్ పీపుల్ ఆర్ యాక్టర్స్.
0: ఇన్ని వేషముల లోపల కూడా యాక్ట్ చేసినట్టుగా రాముడు కూడా తన యాక్టింగ్ కూడా తాను చక్కగా చేశాడు.
1: రామా ఆల్సో యాక్టెడ్ యాజ్ పర్ హిజ్ రోల్.
0: కనుక ఏ దోషం కూడా ఎవరు పట్టడానికి వీల్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ ఎనీవన్.
0: రామాయణము
1: రామాయణం
0: కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ
1: థౌసండ్ ఇయర్స్ పాస్
0: ఎప్పటికప్పటికే అది నూతనమైనటువంటి రామాయణంగా రూపొందుతూ వచ్చింది.
1: రామాయణ ఈజ్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్.
0: ఇలాంటి నూతనమైనటువంటి రామాయణం లోపల
1: ఎవర్ న్యూ రామాయణ
0: ఎవరు దోషము నిరూపించేటువంటి వారు
1: నన్ కెన్ పాయింట్ అవుట్ ఎనీ మిస్టేక్.
0: ఎవరికి చేత కాదు.
1: నన్ కెన్ అటెంప్ట్
0: ఇది కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా రాస్తూ లోపల కొన్ని పంక్తులు తప్పు అయినొచ్చు కానీ రామాయణ వాల్మీకి రామాయణము సాక్షాత్ రామాయణమే.
1: ఆఫ్టర్ ఆల్ సమ్ పీపుల్ మైట్ ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ స్టైల్ బట్ నథింగ్ రాంగ్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ వాల్మీకి.
0: కనుక రామాయణం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొంత యోచన చేసి కాలం తీసుకుని చక్కగా విచారణ సరిపి సత్యాన్ని మనం ఎన్నుకోవాలి.
1: సో ఇన్ రిలేషన్ టు రామాయణ వీ షుడ్ థింక్ డీప్ ఎనఫ్ టేక్ సమ్ టైమ్ మేక్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ లెర్న్.
0: పూర్వము కళ్యాణ సమయం లోపల కూడాను
1: అట్ ది టైమ్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
0: మిథిలాపురి లోపల కళ్యాణం జరుగుతూ ఉండాలి.
1: ది హోలీ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ మిథిలా.
0: ఏమీ తెలియని అమాయకులు కూడాను రాములు వర్ణిస్తూ వచ్చారు.
1: మెనీ ఇన్నోసెంట్ పీపుల్ స్టార్టెడ్ నరేటింగ్ డిస్క్రైబింగ్ రామ.
0: ఇటువంటి వారు రాములు.
1: వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హీ ఇస్.
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
1: ఇస్ ప్యూర్ హార్టెడ్.
0: పవిత్రమైనటువంటి భావములు కలవాడు.
1: హిస్ సీక్రెట్ ఫీలింగ్స్.
0: తన చేష్టలు కానీ తన కర్మలు కానీ అన్ని పవిత్రమైనటువంటివి.
1: ఆల్ హిస్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్.
0: కనుకని అటువంటి పవిత్రమైనటువంటి రామ కళ్యాణం మనం అందరూ చూస్తాం. రండి.
1: Let's go and watch this holy wedding was the feeling among the people.
0: Rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
1: Let's all go together to see that holy wedding there.
0: Rare chudaga podam ramanulandaru koodi urubhadra gotra adi suni pendi rare chudaga podamu రాముల పెండి రారే చూడగా పోదాము.
1: లెట్స్ ఆల్ లేడీస్ గో టుగెదర్ టు సీ దట్ రాయల్ వెడ్డింగ్ ఆఫ్ రామచంద్ర. లెట్స్ గో టుగెదర్.
0: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు వజ్రాల రుగులు తాపిన నీలాలు నీలాలు వెయ్యార్లు నూరార్లు రారే చూడగపోదాము రాముల పెండి రారే చూడగపోదాము. స్త్రీలకెక్కువ భూషణాలు
1: లేడీస్ అట్ జ్యువెల్స్ ముందర
0: దర్బార్లు
1: రాయల్ పాస్
0: సీతకు రాముడు
1: అండ్ రామాయణ
0: సూత్రము గట్టుతాడు
1: అండ్ ఇట్స్ టైమ్ ఆఫ్ ద వెడ్డింగ్
0: ఇద్దరి నొక్క ఈడు
1: అండ్ గుడ్ మ్యాచ్
0: జోడిగా కూర్చినారు
1: పర్ఫెక్ట్ మ్యాచ్
0: సీతకు తగువాడు శ్రీరాముడు రారే చూడగపోదాము.
1: అండ్ వి ఫైండ్ ఎ గుడ్ మ్యాచ్ అండ్ సీత అండ్ రామ దే ఆర్ పర్ఫెక్ట్ టు ఈచ్ అదర్.
0: పించి మగల్ కడ నుంచి చిగ్గున తల వంచి వశిష్ఠ రప్పించి ఖడ్గములు తెప్పించి దూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే జగపోదాము. ఈ విధంగా వీళ్ళు వస్తుంటుంటే మగవారు వేరే ఒక వైపు నుంచి వస్తున్నారు.
1: Men also start coming in another direction.
0: Chutamura randi.
1: Let's go and see the
0: Kausalya kalyana. Chutamura randi.
1: Let us see the wedding of the son of Kausalya.
0: Chuchuvarallaku chaala punyamata.
1: Those who watch that, who witness it, they will earn merit.
0: Bhaktaveshula mukti danamagu kalyanam. Chutamura randi.
1: As devotees, as we go, we'll have liberation. Let us see that holy wedding.
0: అంబారిపై అలగు తేజమట.
1: అండ్ హి హస్ గా హి జస్ట్ కమింగ్ ఆన్ ది టాప్ సిటింగ్ ఓవర్ దేర్ ఇన్ ది
0: లెఫ్ట్ దగదగ మెరిచేటి రామచంద్రుడట.
1: అండ్ రామ ఇస్ షైనింగ్ బ్రిలియెంట్లీ.
0: రామ అంకమున రమణి సీతయట.
1: అండ్ యు ఫైండ్ సీత బై హిస్ సైడ్.
0: సీతారాముల సోదర సేవట.
1: అండ్ యు ఫైండ్ ద బ్రదర్ సన్
0: చిరునవ్వున మన క్షేమం అడుగునట కళ్యాణం చూతమురా రండి. కౌసల్య తనయుని కళ్యాణం చూతమురా రండి.
1: Let's all go together to see the holy wedding of the son of Kausalya.
0: ఈ విధంగా కూడాను స్త్రీలు పురుషులు కూడాను అతని యొక్క గుణగణములంతా కూడాను వర్ణించుకుంటూ కూడాను అంతకంటే మించినటువంటి వాడు ఈ జగత్తులో లేడు, ఇతనే రామచంద్రుడు, ఇతనే సాక్షాత్ పరమాత్ముడు అని అయోధ్య వాసులే కాకుండా ఈ జనకపురి వాసులు కూడాను వర్ణిస్తూ వచ్చారు.
1: Men and women went and attended, watched that blissful scene of the holy wedding over there. They all have decided there cannot be any other higher, better scene than this holy wedding.
0: Kanuka ramula vishayam anetundi evaru sandehinchanakkarlen.
1: So no one should doubt anything in
0: rama karyamulo ramulu yokka gunaganamulu nammi jeevinchinatundi vaadu ee naatiki kuda nu dooram poledu.
1: The one who has got full faith in Rama will never be betrayed.
0: రామును నమ్మినటువంటి వాడు ఏనాటికి చెడడు.
1: ద వన్ హూ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామా విల్ నెవర్ గెట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్.
0: చెడక నమ్మిన వారు ఉన్నారు కానీ చెడును నమ్మినటువంటి వారు ఈ లోకాన లేరు లేరు లేరు.
1: ద వన్ విత్ ఫుల్ ఫెయిత్ నెవర్ గాట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్. దేర్ ఆర్ మెనీ స్పాయిల్డ్ కెరియర్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్.
0: కనుక భగవంతుని యొక్క విషయం లోపల అనేక కథలు రాసినట్టుగా ఇది ఒక కథగా ఉంటుంది అనుకుని మీరు భావించవచ్చును.
1: యు మే కన్సిడర్ దిస్ ఇస్ ఆల్సో అనదర్ స్టోరీ along with many rest.
0: Story kavachunu,
1: it may be a story,
0: kani eva story, history.
1: What story?
0: His story, his story, history.
1: What story? History. His story, history.
0: Kanukane itti pavitramainatundi oka tattvanni evvaru kuda sandehinchanakkarledu.
1: No one need to doubt the sanctity behind this.
0: Kanuka munmundu ee ramayanam lopala chaala ati sukshmamainatundi vishayala lopala కొన్ని రహస్యాలు కూడా ఉంటున్నాయి.
1: దర్ మెనీ సటిల్ పాయింట్స్ సీక్రెట్స్.
0: మీకు పూర్వం కూడా చెప్పాను,
1: భగవాన్ సెట్ ఎర్లియర్
0: సీతారాముల యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది అని.
1: ద సీతారామ నేచర్ ఇస్ డివైన్.
0: రాముల యొక్క సోదరుల యొక్క ఇది సంబంధం కూడాను ఎంత రహస్యమైనటువంటిది.
1: అండ్ ద సీక్రెట్ రిలేషన్షిప్ ఆఫ్ ఎఫెక్షన్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ ద బ్రదర్స్ is not fully known.
0: Sumitra Kaikeyulu ki sambandham entati pavitramainatundi.
1: The kind of sisterly affection between Sumitra and Kaikeyi is also not known.
0: Ee Kaikeyi pratyekamainatundi ayem kaadu.
1: Kaikeyi is not separate.
0: Ramuluku anni vidyalu nerpinatundi Kaikeyi.
1: In fact Kaika taught the
0: expert kumarudu Bharatuni kante kunanu Ramunni sannihitanga teeskoni anni vidyalu nerpinatundi Kaikeyi.
1: In fact Kaika loved Rama much more than her own son Bharata.
0: Edo konni samaya sandarbhalanu puraskarinchukoni Kaika paina leni po nindalu vachinayi kaani
1: Kaika was blamed because of certain circumstances.
0: Kaika doshiye kaadu.
1: Kaika has not done any mistake.
0: Devaleela lopala inni recommendment yokka idi charitra vidhanga kattukoni vastuntayi.
1: It's all God's play, divine master plan.
0: కనుక రామాయణం యొక్క తత్వాన్ని ఇంకా మనకు 14 అంతా ఉంటుండాలి. ఈ 14 లోపల ఇంకా గుప్తమైనటువంటివి, చాలా గోప్యమైనటువంటివి, చాలా రహస్యమైనటువంటివి, ఎవరికి తెలియనటువంటివి కూడాను ముందు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: We have got still many more days to come and Bhagavan is going to tell many many things that are not known to us, many secrets of Ramayana, the subtle points of Ramayana in the days ahead of us.
0: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
2: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
0: నాటిని బలు ప్రీతిని.